0: The Vedas today have become matters for dispute, debates, and arguments. The Shastras have become lifeless and without any effect. The Puranas, for their part, have come to a state of degradation and decay. The Shatakas, seemingly there is a cover of grease and inertness about them. All the major scriptures have been consigned to the Ganga, as it were. Any talk of morals, any talk of ethics and a code of conduct have literally been eaten away by the termites. And these people who proclaim to be the leaders, who proclaim to be those who show the way, have, if anything, become a bother and a source of burden. The elders, for their part, have become mere ignoramuses, not knowing a thing about what they wish to teach the others. There is a rampant degree of superficiality, a sense of showing off, and such people who exhibit these to the fore, they are the ones who are stalking the scene of today. The men of wealth are regarded as true people, true individuals. Oh, what is this influence of Kali? Such is the influence of the present times of Kali. This word of truth is verily the path being shown by Sai.
1: Divyatma Swarupulara.
0: Embodiments of the divine Atma.
1: Mantra Manvadanadaji. Otti mata matrame kadu.
0: A mantra does not mean a mere word.
1: Idi goppa visheshamato kudinatvanti padamulu yokka samputi.
0: It connotes a great deal of significance contained in it.
1: Idi manavuni yendunnatvanti shakti nundi spandamainatvantidi.
0: This is again something which is born of the innate capacity of man.
1: Manavuni yokka shakti spandamu nundi veluvadinatvanti ee pavitramainatvanti yokka artharajamainatvanti mantramunu ఉచ్చరించుటలో మన ఎందున్నటువంటి దివ్య శక్తి ఆవిర్భవిస్తుంది.
0: దిస్ మంత్ర విచ్ కెన్ బి ట్రేస్డ్ ఫార్ ఇట్స్ ఆరిజిన్ టు దిస్ ఇన్నేట్ కేపబిలిటీ ఆఫ్ కెపాసిటీ ఆఫ్ మ్యాన్ ఇఫ్ ఇట్ ఈస్ అటర్డ్ విత్ రెవరెన్స్ అండ్ రిగార్డ్ ఇట్ ఈస్ గోయింగ్ టు అక్రూ టు అస్ అన్టోల్డ్ బెనిఫిట్స్.
1: మానవుని శక్తి నుండి ఆవిర్భవించినటువంటి ఈ మంత్రం యొక్క స్పందము విశ్వవ్యాప్తమైనటువంటి యొక్క నాదమునందు లీనమై సర్వత్రా వ్యాపించినటువంటి చైతన్య స్వరూపాన్ని ధరిస్తుంది.
0: దిస్ మంత్ర హావింగ్ సచ్ ఎ బేసిస్ వన్స్ ఇట్ ఈస్ లెట్ అవుట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ ది ఆల్ పర్వేడింగ్ యూనివర్సల్ ఓంకార నాద అండ్ బికమ్స్ వన్ విత్ ఇట్.
1: ఈ నాదమే వేదస్వరూపాన్ని ధరించింది.
0: దిస్ నాద ద ప్రైమోడియల్ వర్డ్ has taken the form of the Veda.
1: Vedamantayu mantramayami.
0: Veda is again a full of mantras.
1: Kanuka ee mantramulu anetuvantidi okati rendu maatrame kaadu 13 kotla mantramulu cherinatuvantidi ee yokka vedamu.
0: The Veda for its part is not made up of a single mantra or two, rather it is a compilation of 13 crores of mantras.
1: Aithe okka mantra rajamu chetane సమస్త దుఃఖములను నివారణ గావించుకుని సమస్త అభిష్టములను నెరవేర్చుకునేటువంటి స్థితి యందు ఉండినప్పుడు ఇన్ని మంత్రములు ఎందుకు ఉచ్చరించాలి?
0: Now the question is, if one can elevate one's sufferings and troubles by chanting merely one mantra, what is the need for these innumerable mantras?
1: ఈ మంత్రమునకు మొట్టమొదటిది ఆత్మస్వరూపమైనటువంటి నిర్గుణ బ్రహ్మం యొక్క సూక్ష్మస్వరూపమైన ఓంకారము.
0: ది ప్రైమరీ బేసిస్ ఫర్ దిస్ మంత్ర is that form of the Atma, that attributeless entity.
1: పరబ్రహ్మ స్వరూపమైనటువంటి యొక్క తత్వమే ఈ ఓంకార రూపమున అక్షర స్వరూపాన్ని ధరిస్తూ ఉండాలి.
0: దిస్ పరబ్రహ్మ తత్వ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కాంక్రీట్ వర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ దిస్ ఓంకార్.
1: ఈ నాదమునకు అధిష్టాన దేవత సరస్వతి.
0: ది ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ దిస్ వర్డ్ ఈజ్ గాడెస్ సరస్వతి.
1: లోకరీతిగా ఈ సరస్వతి బ్రహ్మ సతి.
0: As far as the world goes, Saraswati is regarded as the consort of Brahma.
1: ఈ సతిపత్ని యొక్క సంపర్కము చేతనే సమస్త శబ్దములు కూడాను ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: When these two, the Lord and his consort, come together, you have these diverse effects produced.
1: ఇక్కడ బ్రహ్మ ఎవరు, సరస్వతి ఎవరు?
0: Now, who is this Brahma, who is Saraswati?
1: సరస్వతి అనగా కేవలము వాక్ స్వరూపుని అని, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవత వతమేస్యదాని, పద్మపత్ర విశాలాక్షి పద్మకేశర వర్ణనీని ఆమెను అనేక రకములుగా వర్ణిస్తూ వస్తుంటారు లోకులు.
0: సరస్వతి ఇస్ ఎక్స్టాల్డ్ ఇన్ వేరియస్ వేస్ టు ఐడెంటిఫై హర్, టు ఐడెంటిఫై సరస్వతి విత్ ది పవర్ ఆఫ్ ది వరల్డ్, విత్ దాట్ విచ్ వౌట్సేఫ్ టు యూ నాలెడ్జ్ అండ్ లెర్నింగ్.
1: వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి అని కూడాను వర్ణిస్తుంటారు.
0: She is also extolled as the goddess of learning and knowledge.
1: కాని అట్టి వర్ణనలతో కూడినటువంటి ఒక స్వరూపం కాదు సరస్వతి.
0: But then Saraswati is not one who is to be associated with such a description.
1: ఇట్టి సరస్వతి సర్వభూతముల యందు కూడాను అంతర్భూతమై వాగ్దేవి అయి ప్రతిరిస్తూ ఉంటుండాలి.
0: This Saraswati is present in all forms, all species of life, and it is present in the form of the power of word.
1: Dehame Brahmayani.
0: Body is Brahma.
1: Nalukane Saraswatiyani.
0: The tongue is Saraswati.
1: Ee rendinti oka chala shaktiye vak swaroopini ani.
0: When these two come together, we have the power of articulation.
1: Ee naluka హృదయము యొక్క స్తంభనము చేతని ఏర్పడినటువంటి యొక్క శబ్దమే ఈ నాదమని.
0: అండ్ వాట్ ఎవర్ వర్డ్ ఈస్ అటర్డ్ ఈస్ డన్ సో బై హోల్డింగ్ యువర్ బ్రెత్ త్రూ ద మీడియం ఆఫ్ ద టంగ్.
1: ఈ నాదం వ్యష్టిగా ఉండి సమస్త స్వరూపాన్ని ధరించుచున్నదని.
0: అండ్ ద సేమ్ వర్డ్ టేక్స్ అప్ దీస్ డైవర్స్ ఫార్మ్స్ ఆల్ అరౌండ్.
1: ఇట్టి సర్వవ్యాపకత్వమైనటువంటి వాగ్దేవిని అయినటువంటి యొక్క నాదమే వేదమునకు ఆధారమని.
0: అండ్ దిస్ all present, present everywhere word is the form and substance of the Vedas.
1: అక్షరములు అనేకముండినప్పటికీ నిజమైనటువంటి సార్థకమును పొందినటువంటిది ఓంకారం ఒక్కటే అని.
0: There could be any number of letters and words, but the one which takes the most important spot is the ఓంకార.
1: ఓం ఏకాక్షరం బ్రహ్మ. అక్షరం అన్నటువంటిది ఒక్కటే కాని అనేకము లేదని.
0: There is only one word, there are not many, there are not more than one word.
1: మిగిలిన అక్షరములన్నీ కూడాను వివిధ భాషలలోని యొక్క పదములని.
0: ఆల్ ది అదర్ వర్డ్స్ అండ్ లెటర్స్ దట్ యు హావ్ నోన్ ఆర్ పార్ట్స్ ఆఫ్ దీస్
1: పదములని మాత్రమే ఉచ్చరించడం చెల్లును కాని అక్షరములని చెప్పుటకు వీలు కాదని.
0: దీస్ ఆర్ మియర్లీ వర్డ్స్, దే కెనాట్ బి క్లాసిఫైడ్ యాస్ డిస్టింక్టివ్ లెటర్స్.
1: కనుక ఇట్టి దివ్యత్వంతో కూడినటువంటి యొక్క అక్షర స్వరూపాన్ని మనం అర్థము చేసుకునలేక.
0: So this is the innate significance of this letter, and we are not able to understand its significance.
1: అక్షరం అనగా దీని యొక్క అంతరార్థాన్ని కూడా మొట్టమొదట గుర్తించవలసినది అత్యవసరమని.
0: It is important that we understand the significance of this single letter.
1: మంత్రశాస్త్రము బోధిస్తూ వచ్చింది.
0: This is what the mantra shastra proclaims to us.
1: ఇక్కడ మొట్టమొదటిది ఏకాక్షరమైనటువంటి యొక్క ఓంకారము.
0: Here first and foremost comes this one letter word omkar.
1: Omkaramunaku roopamu ledu.
0: Omkar has no form.
1: Idi kevalamu shabda brahmamayi.
0: What there is to it is to be sought in the medium of sound.
1: Anta maatrame kaadu characharamayi.
0: Not merely that, here and there.
1: Jyotirmayi.
0: Effulgent.
1: Vaagmayi.
0: And the capacity of
1: nityanandamayi.
0: Ever happy.
1: Paratparamayi.
0: And that which linked to the world beyond. Mayamayi. Mayamayi.
1: Srimayi.
0: And conferring wealth. Srimayi.
1: Itti ashtaishwarya swaroopamuto kudinatvanti yokka ఓంకారమే ఒక్క అక్షరమై కూడాను ఈ మంత్రశాస్త్రం నిర్ణయం చేస్తూ వచ్చింది.
0: ది మంత్రశాస్త్ర డిటర్మిన్స్ దట్ దిస్ ఓంకార్ హ్యాస్ దీస్ 8 టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ వెల్త్ అసోసియేటెడ్ విత్ ఇట్.
1: ఈ మంత్ర పదమునకు తక్కిన పదములకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ మంత్ర అండ్ అదర్ వర్డ్స్ ఆర్ లెటర్స్?
1: ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఒక స్థితిని, ప్రత్యేకమైనటువంటి మార్గమును, ప్రత్యేకమైనటువంటి లక్ష్యమును, ప్రత్యేకమైనటువంటి గమ్యమును కూడి ఉంటుండాలి.
0: Now this is associated with its own unique path that it shows, its own unique place, its own pedestal of importance.
1: మిగిలిన పదములు ఉచ్చరించే సమయమునందు పెదవులు, దవడలు, అంగుడం, నాలుక ఇవన్నీ కూడాను చెలిస్తుంటాయి.
0: Now when you utter any other word, the lips, the jaws, the tongue, all these come into play.
1: కాని ఓంకారమును ఉచ్చరించే సమయంలో పెదవులు కాని, దవడలు కాని, నాలుక కాని చెలించదు.
0: But when you utter or chant this ఓంకార, neither the lips nor the jaws nor the tongue comes into play.
1: ఇది ప్రత్యేకమైనటువంటి విశిష్టతతో కూడినటువంటిది.
0: Now this is something which is absolutely distinctive.
1: కనుకని ఇది ఒక్కటి మాత్రమే అక్షరం.
0: So this alone can be qualified to be called a word or letter.
1: మిగిలినవన్నీ కూడాను భాషల యొక్క పదములు.
0: All other things are merely words to be found in a language.
1: ఇక్కడ ఈ యొక్క శబ్దమును మనము ఉచ్చరించుచున్నామే కాని దీనిని పట్టుటకు సాధ్యము కాదు.
0: Now then again, this sound is something which emanates. It is not possible to seize it.
1: మృదంగం యొక్క శబ్దమును మనము పట్టలేము.
0: Like the sound emanating from a mrudangam cannot be held.
1: మృదంగాన్ని మాత్రం మనం కొట్టగలము.
0: But you can play on the mrudanga.
1: మృదంగం మన చేతిలో ఉంటుండాలి.
0: You are holding the mrudanga in your hands.
1: Mrudanga shabdam matram mana chetilo ledu.
0: But the sound coming from the mrudangam is not in your hands.
1: Adhe vidhamugane oka veenanu manam vaasthamu.
0: Similarly, you strum the strings of the veena.
1: Veena mana chetilo untundali.
0: The veena is in your hands.
1: Kaani veena shabdanni matram manam grahinchukolemu.
0: But the sound of the veena cannot be contained by us.
1: Adhe vidhamugane jalamunaku ayanamu సముద్రము.
0: సిమిలర్లీ ద సపోర్ట్ ఆఫ్ బేసిస్ ఫర్ వాటర్ ఈస్ ద ఓషన్.
1: సముద్రమే లేక నీరు ఉండుటకు వీలు లేదు.
0: వితౌట్ ద ఓషన్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ద వాటర్ టు బి కంటైన్డ్.
1: బావిలో నీరు చూడవచ్చు.
0: యూ కుడ్ సైట్ వాటర్ ఇన్ ఎ
1: చెరువులో నీరు చూడవచ్చు.
0: యూ కుడ్ సైట్ వాటర్ ఇన్ ఎ లేక్
1: నదిలో నీరు చూడవచ్చు.
0: ఆర్ ఇన్ ఎ రివర్
1: గుంతలో నీరు చూడవచ్చు.
0: ఆర్ ఇన్ ఎ పిట్
1: గుట్టలో నీరు చూడవచ్చు.
0: ఆర్ ఇన్ ఎ డిప్రెషన్
1: కడవలో నీరు చూడవచ్చు.
0: ఆ ఇన్ ఎ కెనాల్
1: కంఠంలో నీరు చూడవచ్చు.
0: ఆ ఇన్ యువర్ థ్రోట్.
1: కానీ ఈ సర్వ జలములు కూడాను సముద్రం యొక్క జలం యొక్క అయనమే.
0: బట్ ఆల్ దీస్ ప్లేసెస్ వేర్ యు ఆర్ ఫైండింగ్ వాటర్ ద ప్రైమరీ సోర్స్ ఇస్ ద ఓషన్.
1: అదే విధముగానే శబ్దమునకు చెవి అయనము.
0: సిమిలర్లీ ఫర్ ది సౌండ్ ది ఇయర్ ఈస్ ద బేసిస్.
1: దృశ్యమునకు మన కన్ని అయనము.
0: Similarly, for any sight, the eye is the basis.
1: రుచికి మనం జిహ్వనే అయనము.
0: Likewise, for taste, the tongue is the basis.
1: విద్యకు మన హృదయమే అయనము.
0: Similarly, for learning or vidya, our heart is the basis.
1: వేదమునకు ఓంకారమే అయనము.
0: In a similar manner, for the Veda, ఓంకార్ is the source.
1: కనుక సర్వమయమైనటువంటి యొక్క ఈ ఓంకారమును మనం పట్టవలనంటే ఈ జగత్ సంబంధమైనటువంటి మన ఇంద్రియములను ఏ విధంగా మనం అరికట్టుకోవటానికి ప్రయత్నం చేయాలనో ఆ ప్రయత్నం ద్వారానే ఈ ఓంకారమును పట్టుటకు సాధ్యమవుతుంది.
0: దిస్ ఓంకార్ దేర్ఫోర్ ఇస్ ఆల్ పర్వేసివ్. నౌ ఇన్ ఆర్డర్ టు గ్లీన్ ఎనీథింగ్ ఇన్ ది వరల్డ్ అవుట్ సైడ్ యూ హ్యావ్ టు పుట్ యువర్ సెన్సెస్ ఇన్ టు యాక్షన్. సిమిలర్లీ దేర్ ఇస్ ఎ మెథడ్ బై విచ్ యూ కెన్ గ్రాస్ప్ దిస్ ఓంకార్.
1: ఈనాటి మానవుడు విషయవాసనను పట్టలేకపోతున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఫెయిల్స్ ఇన్ హిస్ బిడ్ టు కంట్రోల్ హిస్ సెన్సెస్.
1: విషయవాసనకు అయనములు ఇంద్రియములి.
0: ది సెన్సరీ ఆర్గన్స్ ఆర్ ద బేసిస్ ఫర్ దీస్ డిజైర్స్.
1: ఇంద్రియములు మాత్రమే మనం కలిగి ఉన్నాము కానీ విషయాన్ని మాత్రం పట్టలేకపోతున్నాం.
0: యూ హ్యావ్ ది సెన్సరీ ఆర్గన్స్ విత్ యూ బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కర్వ్ అండ్ క్యాచ్ దీస్ మెటీరియల్ థింగ్స్.
1: ఈ దృశ్యమునకు నయనము అయనమైనట్టుగా ఈ నయనమును మనం మూసుకున్నప్పుడు ఈ దృశ్యమంతా కూడా శూన్యమైపోతుంది.
0: Like there is something that you are able to see through the medium of the eye. You close your eye, you cannot see the sight anymore.
1: అదే విధముగా ఇంద్రియములను మనం అరికట్టుకున్నప్పుడు ఈ విషయ సంబంధమైన వాసనలన్నీ కూడాను అరికట్టడానికి సాధ్యమవుతుంది.
0: In the same manner, if you are to curb your senses, then certainly you could curb the sensory perceptions.
1: కనుక మన చేతియందు ఉన్నటువంటి మృదంగము మన ఇష్టమును అనుసరించే శబ్దం వస్తుంది, కానీ మన ఇష్టములకు విరుద్ధమైనటువంటి శబ్దం వచ్చినప్పుడు ఆ విద్య మనకు తెలియదని అర్థం.
0: లైక్వైజ్ వెన్ యూ వాంట్ టు ప్లే ఆన్ ద మృదంగం, ఇఫ్ యూ ఆర్ కన్వర్సెంట్ విత్ ద మెథడాలజీ, దెన్ యూ స్టార్ట్ లెటింగ్ ద మృదంగం ఎమిట్ నోట్స్ విచ్ మేక్ సమ్ మీనింగ్. అదర్వైజ్ సంథింగ్ విచ్ ఇస్ ఏలియన్ టు యూ కీప్స్ కమింగ్ అవుట్.
1: చక్కగా మృదంగాన్ని నేర్చినటువంటి వ్యక్తి శబ్దము అపశబ్దంగా ఉండుటకు ఏమాత్రం కూడా వీలుండదు.
0: A person who has mastered the mridangam would never succeed in letting out a discordant note or beat.
1: Susabdam raavalanante tana yokka indriyamulandu unnatundi yokka vidya shaktiye deeniki aadharam.
0: If he is to produce a harmonious note or a beat, then his learning should come to the fore.
1: Ade vidamugane mana indriyamulu yokka nigrahamunaku మనం తగినటువంటి సాధనలు సలిపినప్పుడు, ఈ సాధనా సంపత్తి యందు సంపూర్ణమైన శక్తిని సాధించినప్పుడు ఈ విషయ వాసన అనేటువంటిది మన యందే ఇమిడి ఉంటుంటాయి.
0: ఇన్ ద సేమ్ మేనర్, ఇఫ్ యూ విష్ టు కర్బ్ అండ్ కర్టెయిల్ యువర్ సెన్సెస్, దెన్ వాట్ ఎవర్ సాధన దట్ యూ పెర్ఫార్మ్ టువర్డ్స్ దిస్ ఎక్సర్సైజ్ షుడ్ కమ్ టు ఎ స్టేట్ ఆఫ్ ఫ్రూషన్ సో దట్ యూ కెన్ పుట్ దట్ ఇన్ టు యాక్షన్.
1: కనుకనే సర్వ అక్షరములకు మూలాధారమైనటువంటి యొక్క ఓంకారమును ప్రప్రథమంలో నుంచుకొని మిగిలిన పదములను చేర్చుకొని ఉచ్చరించటం లోపల ఇది ఒక విధమైనటువంటి యొక్క ఫలసిద్ధికి మూల కారణం ఏర్పడుతుంది.
0: సో ఇట్ ఫాలోస్ దాట్ దిస్ ఓంకార్, విచ్ ఇస్ అ ప్రైమరీ సౌండ్, షుడ్ బి గివెన్ ది ప్రైడ్ ఆఫ్ ప్లేస్, కీపింగ్ దాట్ అట్ ద హెడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్. వి షుడ్ ట్రై టు స్టార్ట్ లెర్నింగ్ థింగ్స్ విచ్ ఫాలో ఇట్.
1: కనుకనే ప్రతి మంత్రమునకును ఓం అనేటువంటి యొక్క ప్రథమాక్షరాన్ని ప్రథమ స్థానమునందు ప్రతిష్ఠ చేస్తుంటారు.
0: దట్ ఈస్ వై ఫర్ ఎవ్రీ మంత్ర దేర్ ఇస్ దిస్ ప్రిఫిక్స్ ఓం. ఫస్ట్ కమ్స్ ద ఓం, దెన్ కమ్స్ ది మంత్ర.
1: తదుపరి కేశవ నామములు యందు నమః అనేటువంటిది ఈ మంత్రమునకు అంత్యమునందు ఉంచుతుంటారు.
0: అండ్ ఇన్ ద సేమ్ మేనర్ ఫర్ ఎ మంత్ర లైక్ కేశవ వీ హ్యావ్ అట్ ద ఎండ్ నమః.
1: కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, మధుసూదనాయ నమః, అంత మహా మహా మహా. ఈ మహా అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: ఈచ్ ఆఫ్ దీస్ నేమ్స్ దట్ యు కాల్ అపాన్, కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, మధుసూదనాయ నమః, ద వర్డ్ నమః కమ్స్ ఇన్ ద ఎండ్. వాట్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్?
1: అయితే కేవలం కేశవాయ నమః అని మాత్రం ఉచ్చరించినంత మాత్రమున నమః అనేటువంటిది శూన్యమైపోతుంది.
0: నౌ వెన్ యూ చాంట్ ఆర్ అటర్ దిస్ వర్డ్ కేశవాయ నమః, దిస్ నమః ఫెయిల్స్ ఇన్ టు
1: నమహాలో ఉండినటువంటి యొక్క విలువైనటువంటి యొక్క శబ్దమును మనం వ్యర్థము గావించినటువంటి వారం అవుతాము.
0: దిస్ నమః ఇన్ ఎ సెన్స్ హ్యాస్ నో మీనింగ్ బికాస్ వి ఆర్ వేస్టింగ్ అవే వాట్ ఎవర్ సౌండ్.
1: ఈ కేశవాయ నమః అనేటువంటి దానికి పూర్వము ఓం కేశవాయ నమః, ఓం నారాయణ నమః, ఈ విధంగా ఓమును ముందు ఉంచి నమః అనేటువంటిది వెనుకలు ఉంచినప్పుడే ఈ రెండింటికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడుతుంది.
0: నౌ ఎవ్రీ సచ్ మంత్ర యూ స్టార్ట్ విత్ దిస్ ఓం, ఏ డీప్ బ్రెత్ వన్ కమింగ్ ఫ్రమ్ విద్ ఇన్ యూ, చాంట్ ద మంత్ర, ఎండ్ ఇట్ విత్ నమః. నమః ఇన్ ద ఎండ్, ఓం ఎట్ ద బిగినింగ్, దిస్ ఈస్ ద వే టు బ్రిడ్జ్ ద గల్ఫ్ బిట్వీన్ ద టూ.
1: నమః ప్రకృతి.
0: నమః హియర్ మీన్స్ ప్రకృతి.
1: దీనికి సామాన్యమైనటువంటి మానవులు దీని అర్థమును నమస్కారము అని అనేటువంటి అర్థాన్ని బోధిస్తుంటారు.
0: నౌ ఆర్డినరీ బీయింగ్స్ రిగార్డ్ దిస్ నమః యాజ్ అ వర్డ్ నమస్కార.
1: ఇది ప్రకృతి.
0: దిస్ ఈస్ ప్రకృతి.
1: ఓం పురుష.
0: వెరాస్ ఓం కనోట్స్ ద పురుష.
1: ప్రకృతి పురుషుల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నింపచేసేటువంటిది ఈ మంత్రము.
0: సో దిస్ మంత్ర ఇస్ దాట్ విచ్ ట్రైస్ టు బ్రింగ్ టు ద ఫోర్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది పురుష ఆన్ ద వన్ హ్యాండ్, ది ప్రకృతి ఆన్ ది అదర్.
1: దీనిని ఆధారము చేసుకుని తత్ త్వం అసి, ఈ తత్కు త్వముకు మధ్యలో అసి రెండు చేరుతున్నాయి.
0: బేస్డ్ ఆన్ దిస్ యు హ్యావ్ దిస్ వాక్య తత్ త్వం అసి, యు హ్యావ్ దిస్ అసి బ్రింగింగ్ ద బ్రిడ్జింగ్ ద గల్ఫ్ బిట్వీన్ దీస్ టూ.
1: అహం బ్రహ్మాస్మి అస్మి, ఇక్కడ రెండిటికి మధ్యలో ఇది చేరుతుండాలి.
0: లైక్ వైజ్ యు సే అహం బ్రహ్మాస్మి, దేర్ ఇస్ సంథింగ్ విచ్ లింక్స్ దీస్ టూ.
1: అయితే కొన్ని స్థానములు ఎందు మాత్రము ప్రజ్ఞానం బ్రహ్మ ఇక్కడ అసి చేరలేదు.
0: బట్ ఇన్ యట్ అనదర్ వే వెన్ యూ టేక్ అప్ దిస్ వాక్య ప్రజ్ఞానం బ్రహ్మ దెర్ ఇస్ నో వర్డ్ లైక్ అసి.
1: అదే విధముగానే ఓం కేశవ కేశవాయ నమః, కేశవాయ చేర్చి ఓం నమః మూడు భాగములుగా చేర్చినటువంటిది తత్వం అసిగా రూపొందుతుంది.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ ఏ మంత్ర లైక్ దిస్ ఓం కేశవాయ నమః, ఇట్స్ ఎ త్రీ లెటర్డ్ వన్ యాజ్ ఇట్ వర్. ఇట్ ఇస్ సంథింగ్ లైక్ తత్వం అసి.
1: అహం బ్రహ్మాస్మి అన్నట్టుగా ఓం నమః ఇంకా ఏ మధ్య మార్గం లోపల కూడాను ఈ అక్షరములు చేరవు.
0: బట్ దెన్ యాజ్ యూ హావ్ సెడ్ అహం బ్రహ్మాస్మి, దేర్ ఇస్ నో థర్డ్ వర్డ్, యూ కాంట్ హ్యావ్ ఓం నమః.
1: ఓం నమః అనేటప్పటికి ఈ రెండు ఏకమైపోతున్నాయి.
0: Now when you say Om Namaha together, the two of them become one.
1: ఇది శివశక్తాత్మక స్వరూపంగా మారిపోతున్నాయి.
0: These two become the శివశక్తి ఆత్మ స్వరూప.
1: ఈ శివశక్తాత్మక స్వరూపంగా మారిపోయినప్పుడు విలువ అధికమైపోతుండాలి.
0: And once they merge like this, their value becomes all the more.
1: 2 ప్లస్ సున్నా అని పెడితే ఈజ్ ఈక్వల్ రెండే అయిపోతుంది.
0: లైక్ ఇఫ్ యు సే 2 ప్లస్ 0 ఇట్ ఈస్ 2.
1: కానీ ఈ మధ్యలో ఉండేటువంటి ప్లస్ ను తీసేస్తే 20 అయిపోతుంది.
0: బట్ యు రిమూవ్ ద ప్లస్ సైన్ ఇన్ బిట్వీన్ ఇట్ బికమ్స్ 20.
1: కనుక అసి అనేటువంటిది మధ్యలో చేరటం వలన కొంత విలువ తగ్గిపోతుండాలి. తత్వం అసి, అది నేనే ఉన్నాను అని చెప్పుకోవచ్చు, అది నేను. ఇక్కడ ద్వైతం ఏర్పడిపోతుండాలి.
0: So in the same manner, this asi is like this plus sign. When you say tatvam asi, the statement is devaluing what you are trying to say. You are saying that that and I are one.
1: Adi
0: there is duality.
1: Adi nenu unnanu annapudu adi nenu ikkada dvaitame aipothundi.
0: There is a sense of dualism prevailing here. That and I.
1: Kanuka Keshava ikkada om Keshavaya namaha అనేటువంటిదిగా ఉంటున్నప్పుడు మధ్యలో ద్వైతం ఏర్పడిపోతుండాలి.
0: సో వెన్ యు సే ఓం కేశవాయ నమః, దేర్ ఇస్ దిస్ డ్యువలిజం కమింగ్ ఇన్ టు ప్లే.
1: ఈ కేశవునకు నమస్కరించుచున్నాను.
0: వాట్ ఇట్ మీన్స్ ఇస్ దిస్ కేశవ ఐ పే మై ఒబేసాన్స్.
1: కేశవునకు నమస్కారం అనగా ఏమిటి? నమస్కరించేవాడు ఒకరు, నమస్కరింపబడేటువంటి వాడు మరొకరు, నమస్కారం ఇంకొకటి, మూడుగా ఏర్పడింది. విశిష్టాద్వైతం కింద మారిపోయింది.
0: So when you say that you are doing namaskar to Keshava, there is this individual who is doing the namaskar. There is the one who receives this namaskar, that is Keshava. And there is a third component, namaskar. This is qualified non-dualism.
1: Aithe, ye danini motta mota manam telusukunte, moham aneetvanti tirigi undakunda undadaniki vilu lekunda untado, atti tattvanni telusukuneetvanti gnanamunu prabodhincheetvantide omkaram.
0: That becomes qualified dualism. All said and done, it means that this Omkar is that which is going to give us the very essence of the truth proper.
1: Kanukane mantra shastramunandu om keshavaya namaha aneetvanti badalu namaha aneetvanti danini teesivesi namama aneetvanti ga pettukunnappudu nenu ade ayyunnanu ani cheripothundi.
0: So in the mantra shastra it is ordained that rather than say om keshavaya namaha, say namama. I have become that
1: namama.
0: Namama
1: anaga tane adi aiga maaripoyinadu annamata.
0: Meaning this has become that.
1: Nene parabrahma ga roopondinanu.
0: I have become parabrahma
1: anaga ahankaram nirmoolam aipothundi.
0: That is the ego sense has been exterminated.
1: Na మమ, నే నాకు మమత్వం లేదు.
0: నా మమ, ఐ హావ్ నో మైన్ ఆర్ దైన్ యాటిట్యూడ్.
1: మమత్వం లేకపోవటమే ఒక నిర్గుణత్వానికి ఒక సరైనటువంటి చిహ్నము.
0: వన్స్ ఐ హావ్ దిస్ యాటిట్యూడ్ ఇట్స్ ఎ కేస్ ఆఫ్ బీయింగ్ వితౌట్ అట్రిబ్యూట్స్, నో గుణస్.
1: ఈ నిర్గుణత్వం చేతనే నిర్గుణ పరబ్రహ్మ యొక్క తత్వాన్ని పొందడానికి సాధ్యమవుతుంది.
0: ఫ్రమ్ దిస్ యు గో ఆన్ టు గెట్ దిస్ నిర్గుణ పరబ్రహ్మ తత్వ.
1: అట్టి నిర్గుణ బ్రహ్మను పొందేటువంటి నిమిత్తమై మంత్రమునకు ఒక గొప్ప విలువనిస్తూ వచ్చాయి.
0: ఇన్ ఆర్డర్ టు సెక్యూర్ దిస్ అట్రిబ్యూట్లెస్ Brahma, there is a way.
1: అయితే ఇట్టి మంత్రములు కొన్ని కోట్ల మంత్రములు ఉచ్చరించవలసిన అవసరం ఏమిటి?
0: Now such a mantra, why should we go about chanting crores of them?
1: మన హృదయమునందు ఉండేటువంటి ఆత్మశక్తి అదే దివ్య శక్తి.
0: Now this force within us, this energy within us, this latent one within our heart.
1: ఈ ప్రణవం అనేటువంటి యొక్క నాదము ఈ ఆత్మశక్తి నుండి చలించిపోవటం చేత ఇది ఒక విధమైనటువంటి యొక్క పదముగా మారుతూ వస్తుండాలి.
0: దిస్ ఓంకార్ gets changed in its composition, undergoes a metamorphosis because of this innate power within us.
1: ఇది సరియైనటువంటి స్పందమే ఏర్పడినప్పుడు ఒక్క మంత్రము చేతనే ఇందులో నిర్గుణ పరబ్రహ్మ తత్వంలో లీనం కావడానికి అవకాశం ఉంటుంటాది.
0: But as against this, if there is no change whatsoever, the one and the only mantra that we chant, if it were to be full forceful,
1: అయితే మానవుని మనస్సు అంతర్బహిర్తత్వమునందు ఇమిడి ఉండటం చేత ఆ స్పందన అంత సుస్పష్టంగా రావడానికి వీలుండదు.
0: దట్ వుడ్ బి ఐడియల్. బట్ మ్యాన్ బీయింగ్ వాట్ హీ ఈజ్, హీ కెనాట్ గెట్ దిస్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ ఇన్ అటరింగ్ అండ్ చాంటింగ్ దిస్ వర్డ్.
1: అనేక సమయములందు కొన్ని కోట్ల మంత్రములు ఉచ్చరిస్తూ ఉచ్చరిస్తూ ఉచ్చరిస్తూ వచ్చినప్పుడు ఈ కొన్ని కోట్ల మంత్రముల్లో ఏదో ఒక్క మంత్రమైనా కూడాను పూర్ణమైనటువంటి స్పందన రూపంలో ఏర్పడుతుంది అనేటువంటి యొక్క లక్ష్యంతో ఇన్ని మంత్రములను ఉచ్చరించమని బోధించారు.
0: దట్ ఇస్ వై ఇట్ హస్ బీన్ గివెన్ టు మ్యాన్, కీప్ చాంటింగ్ యాజ్ మెనీ మంత్రాస్ యాజ్ యూ క్యాన్. ద ఐడియా బీయింగ్ దట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ చాంటింగ్ ఎనీ నెంబర్ ఆఫ్ సచ్ మంత్రాస్ అట్లీస్ట్ ఎ ఫ్యూ మైట్ రీచ్ దేర్ గోల్.
1: ఎన్నో మంత్రములు ఉచ్చరించుతూ వచ్చినప్పుడు ఏ సమయమునందు ఏ కాలమునందు ఏ ప్రదేశమునందు ఏ భావమునందు ఏ యొక్క నిశ్చలత్వమునందు ఆ సుస్పష్టమైనటువంటి స్పందన ఏర్పడుతూ వస్తుంది.
0: సో వెన్ యూ కీప్ చాంటింగ్ మంత్రాస్ దస్, యూ నెవర్ నో వాట్ మూమెంట్ ఆఫ్ టైమ్, వాట్ ప్లేస్, వాట్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ కుడ్ గో అండ్ హిట్ ద టార్గెట్.
1: ఈ నిర్మలమైనటువంటి యొక్క స్పందన ఏర్పడేటువంటి దానికి కొంతకాలం అవసరమవుతుంది.
0: నౌ ఇట్స్ గోయింగ్ టు టేక్ టైమ్ ఫర్ వన్ టు రీచ్ దిస్ స్టేట్.
1: కనుకనే నిరంతరము కూడాను మంత్రోచ్చరణ చేస్తూ రావటం చేత ఏ సమయమునందు ఒక పవిత్రమైనటువంటి యొక్క స్పందన ఏర్పడి ఆ స్పందన ద్వారా విశాలమైనటువంటి దివ్యత్వమైనటువంటి అనంతమైనటువంటి యొక్క ఈ నాదమునందు ఈ యొక్క శబ్దము లీనమైపోతుంది.
0: సో వన్స్ యూ కీప్ చాంటింగ్ ది మంత్రాస్ దస్, ఎ మూమెంట్ మైట్ కమ్ వెన్ యువర్ హార్ట్, one which is coming from deep within you, might become one and merge with this vastness around you, the limitless, boundless one.
1: Kanukane Tyagaraju kudanu nirantaramu paadutu paadutu konni kotla rama naamamunu uchcharinchadata.
0: That's why Tyagaraja, in the course of his composing songs, he set to compose crores of such
1: naam. Uchcharinchadam chetane edo oka naadu oka spandana cheta tana yokka hrudayamu spandinchipoyindi.
0: And in the course of this exercise of his, when he was chanting the names of the Lord in so many ways, one moment the thing reached.
1: Karukane yagnyamunandu aneka vidhamulainatundi mantramulanu uchcharistu ee uchcharincheetundi yokka ee palukulanu hrudaya spandamu nunchi aavirbhavimpa chese nimittamai ee vidhamainatundi yokka vedanaadamunu shabda roopamulo jagattunuku ప్రకటిస్తూ వచ్చాయి.
0: దట్స్ వై ఇన్ ద కోర్స్ ఆఫ్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ యజ్ఞ ఎనీ నెంబర్ ఆఫ్ మంత్రాస్ ఆర్ చాంటెడ్ అండ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ దిస్ చాంటింగ్ వన్ డే వన్ ఆఫ్ దీస్ మంత్రాస్ వన్ పర్టికులర్ మూమెంట్ ఇన్ వన్స్ లైఫ్
1: ఎన్ని మంత్రములు ఉచ్చరించినప్పటికీ ప్రకృతి పురుషుల యొక్క చేరికకి మాత్రమే ఈ మంత్రముల యొక్క ప్రభావం.
0: ఇట్ కుడ్ గో అండ్ బికమ్ వన్ విత్ దిస్ వేదిక్ సౌండ్. నౌ ఎనీ నెంబర్ ఆఫ్ మంత్రాస్ మైట్ బి చాంటెడ్ but this prakriti and purusha have also to be understood.
1: Prakriti paramatmulu avinabhava sambandhamayam.
0: Prakriti and paramatma, there is an inseparable link between them.
1: Anyonyasrayamainatuntivi,
0: they are interdependent.
1: Veetiki edabaatu aneetuntadi ledu.
0: There is no separation for this.
1: Oka chakkani udaharanam,
0: here is a small example.
1: Sri Ramudu Mithilapuramnaku vellaadu.
0: Sri Rama made his way to Mithila.
1: Itanu mahapurushudu,
0: he was a mahapurusha.
1: Shivadhanasunu vanchadu,
0: he bent the shivadhanus, the bow.
1: ee shivadhanus lopala danussu virigindi kaani naari tegaledu.
0: Now this bow, it broke, but the bowstring did not break.
1: ee naari anaga ee yokka danussuku ee kosayandu aa kosayandu cherchabadinatundi.
0: Now this string is tied to the extreme ends of the bow.
1: మధ్యలో ఉండినటువంటి ధనుస్సు విరిగిపోయింది, కానీ ఈ కొసయందున్నటువంటి సీత, ఆ కొసయందున్నటువంటి రామ, వీరిద్దరికి ఎడబాటు తెగలేదు.
0: ది బో ఫర్ ఇట్స్ పాత్ బ్రోక్ బట్ ద సీత ఎట్ దిస్ ఎండ్ ఆఫ్ ది బో, రామ ఎట్ ద అదర్ ఎండ్, దేర్ వాస్ దిస్ లింక్ త్రూ ది మీడియం ఆఫ్ ది స్ట్రింగ్.
1: ఇక్కడ కూడాను ప్రకృతి భూజాత కనుక, ఇక్కడ కూడాను ప్రకృతి సీత, పరమపురుషుడు రాముడు, ఈ రెండింటి యొక్క సంయోగ నిమిత్తమైపోయి ఈ జగత్తునందు ధర్మము అనేటువంటిది స్పందన ఏర్పడింది.
0: సో హియర్ ప్రకృతి దట్ ఈస్ సీత, పరమపురుష దట్ ఈస్ రామ, వెన్ ద టూ ఆఫ్ దెమ్ హ్యావ్ కమ్ టుగెదర్ దేర్ వాస్ దిస్ ధర్మ డిసెండింగ్ ఆర్ మానిఫెస్ట్ ఆన్
1: ఈ విధమైన అంతరాత్మతో కూడినటువంటి యొక్క భారత భాగవత రామాయణముల యొక్క తత్వాన్ని ఈనాడు మనము గుర్తించుకోవటానికి తగిన కృషి చేయటం లేదు.
0: This is the great significance of the events in the history of Bharat. We are not making an attempt to understand them.
1: Sarvamunandu kudanu undinatuvanti yokka satya shakti okkati maatrame.
0: Now that which is present, that guiding force that is present in all beings is one.
1: Deeniki nirahankaramu aasakti nirmoolamu ee rendu kudanu atyavasaramu.
0: For this an egoless attitude, a case of being disinterested, not attached,
1: ఆసక్తి అహంకారము యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వం చేతనే జగత్ ముడిపడి ఉంటుండాది మానవునకు.
0: When you have attachment in ego, you are bound to the world.
1: ఈ ఆసక్తి అహంకారములను మనము నిర్మూలము గావించినప్పుడే మనకు దివ్య శక్తి అనేటువంటి యొక్క స్పందన ఏర్పడుతుంది.
0: When you can remove yourself from these two, ego and attachment, then you are very much one with this divine force.
1: Dravya sadhanamula cheyu saapekshikamainatunti yagna kante nirapekshamainatunti buddhi tho chesinatunti gnana yagnamu shreshthamu ani kudanu nirupinchindi vedamu.
0: The Vedas have proved that rather than do yagnas by performing in a ritualistic way, by using these oils and such other requirements, try and perform a yagna through the medium of your intellect, and therein lies the secret.
1: Kanuka nirapekshato gavinchinatvanti mantrame nityatvanni andistundi.
0: So that mantra that is chanted without a sense of attachment is going to lead you.
1: Apekshato chesinatvanti yokka yagna yagadi kratavulu palasiddhi ainatvanti roopanni dharistundi.
0: And likewise the yagna performed without an eye on the fruit thereof,
1: aithe ee phalamunu anubhavinche nimittamai tirigi manamu janmam nettavalasi vastundi.
0: But if you look for the fruits thereof, you have to come back to reap those fruits.
1: Phalapekshato chesetvanti yokka sarva mantramulu kudanu punarapi jananam punarapi maranam.
0: So all mantras being chanted with some result in view, you have got to come back.
1: Kanukane janana maranam anetvanti ee chakram nundi tappinchukoni దివ్యత్వమైనటువంటి యొక్క నిజతత్వములో చేరేటువంటి ప్రయత్నమునకు నిరపేక్ష అనేటువంటి యొక్క స్థితిని మనం పొందాలి.
0: సో టు కట్ ourselves అవే ఫ్రమ్ దిస్ సైకిల్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్, టు రియలైజ్ ద ట్రూత్, టు బికమ్ వన్ విత్ ద డివైన్, వీ మస్ట్ డెవలప్ దిస్ సెన్స్ ఆఫ్ నాట్ బీయింగ్ అటాచ్డ్.
1: ఇక్కడ భగవద్గీత యందు కూడాను కర్మ సన్యాస యోగము అని ఒక పదమును ఉపయోగపెట్టారు.
0: In the Bhagavad Gita, mention is made of this karma sanyasa yoga.
1: ఈ 18 యొక్క యోగములు యందు ఈ కర్మ సన్యాస యోగము అనేటువంటిది కూడా ఒకటి.
0: Out of the 18 yogas, one of them is this karma sanyasa yoga.
1: ఈ కర్మ సన్యాస యోగమునకు అనేక మంది అనేక విధములైనటువంటి అర్థములను బోధించి తద్వారా మానవత్వమును తిరిగి జనన మరణములు అనేటువంటి చక్రంలోనే పడద్రోయిచున్నారు.
0: There are many who give their own interpretations to this karma sanyasa yoga. As a result, they subject mankind to a repeated cycles of births and deaths.
1: Karmanu sannyasinchamaniya indulo unnatundi artham.
0: What is the meaning? Is it that to renounce karma?
1: Karmanu sannyasinchatam anetundi sadhyam kade.
0: It is not possible for you to renounce karma.
1: Bahya sambandhamainatundi dehamuto aacharincheetundi karmalu neevu visarjinchavachunu.
0: Now whatever you perform with this external medium of the body, possibly you could renounce.
1: ఇవి మాత్రమే కర్మలు కావేవు.
0: But then these alone are not karma.
1: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మని.
0: This process of inhaling and exhaling, that also is karma.
1: నీ యొక్క రక్త సంచలనము కూడాను కర్మని.
0: The circulation of blood is also karma.
1: ఊపిరితిత్తులు వదిలేటువంటిదంతా కూడాను కర్మనే.
0: వాట్ ఆర్ ద లంగ్స్ లీవ్ ఈజ్ ఆల్సో కర్మ.
1: ఈ ప్రాణనాళుడు ఆడేటిదంతా కూడాను కర్మనే.
0: ద బీట్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ అగైన్ కర్మ.
1: దీనిని ఏ రీతిగా స్తంభింప చేయడానికి వీలవుతుంది?
0: హౌ కెన్ యూ అరెస్ట్ దీస్?
1: దీనిని ఏ రీతిగా మనం విసర్జించడానికి వీలవుతుంది?
0: హౌ కెన్ యూ రినౌన్స్ ఆర్ డిస్కార్డ్ దీస్?
1: ఇవి సన్యసించక కర్మ సన్యాసం అని చెప్పడంలో అర్థమేమిటి?
0: దెన్ వాట్ ఇస్ ద మీనింగ్ ఇన్ సేయింగ్ రినౌన్స్ దీస్?
1: కాదు కాదు, కర్మను విసర్జించమని కాదు ఈ కర్మ సన్యాసం యొక్క అర్థము.
0: సో దిస్ ఇస్ నాట్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ కర్మ సన్యాస యోగ.
1: కర్మ ఫలమును విసర్జించమని ఈ కర్మ సన్యాస యోగం యొక్క అర్థము.
0: వాట్ ఇట్ మీన్స్ ఇస్ దిస్ కర్మ సన్యాస యోగ ట్రై టు రినౌన్స్ ద ఫ్రూట్స్ ఆఫ్ యువర్ కర్మ.
1: నీవు సన్యసించవలసినటువంటిది రాగద్వేష అహంకారములే కాని ఈ దేహ సంబంధమైనటువంటి ప్రకృతి లక్షణములు కావు.
0: What you have to renounce are your attachment, hatred and ahankara or ego, not these other worldly things.
1: Grihasthudu kani, brahmachari kani, vanaprasthudu kani, sanyasi kani, evarainappatikini vari vari dehamulu vari vari karmalanu tamaku teliyakane aacharistu vastunnaru.
0: A householder or a bachelor or one who lives in the forest or a sanyasin, knowingly or unknowingly, each one does his own karma.
1: ఇది ప్రకృతి బద్ధమైనటువంటి కర్మలను ఆచరిస్తూనే ఉంటున్నారు.
0: They do whatever is ordained for them in the world.
1: వీటిని త్యజించుటకు ఏమాత్రము కూడాను సాధ్యము కాదు.
0: It is not possible for them to renounce this.
1: అలాంటి స్థితిని ఎందు సన్యసించటంలో ఉండేటువంటి అర్థం ఏమిటి?
0: So when this is the state of affairs, what's the meaning of renunciation?
1: ఈ సన్యాసం అనేటువంటిది కేవలము తనకు తాను కొని తెచ్చిపెట్టుకునేటువంటి రూప మార్పులే.
0: Now this state of renunciation that you are talking about is a thing that has been brought on yourself by your own efforts.
1: Talanu bodi chesukoni,
0: like having a clean shaven
1: head, kashayamunu dharinchi,
0: or donning ochre robes,
1: kantamalalu vesi,
0: or having this japamala,
1: vibhudini poosi,
0: or smearing vibhudi,
1: ee vidhamainatuvanti veshamulu marpu chesukunnanta matramuna brahma gnanam chekuradu.
0: By merely giving play to such external manifestation of your renunciation, you cannot be a brahmagnani.
1: Idi kevalamu kayam yokka roopa maarpule tappa.
0: You are merely bringing about a change in the body externally.
1: Idi yokka leela kaadu idi.
0: It is not part of it.
1: Manavattamunaku oka peeda.
0: This is a sort of a disease.
1: Deeni valle manaku aadhyatmika tattvamu alavarutundaneetundi vishwasamu chaala asatyamu.
0: It is falsehood to believe that through this means we can really understand the truth.
1: ee bhautikamainatundi kayamulato chesinatundi sarva karmalu kudanu mochchamunku emattam kudanu arham kaaneravu.
0: Whatever you do through the medium of this body in this external world cannot lead you on to liberation.
1: antarmukhamainatundi yokka saptini konta varaku nu abhruthi parchukunnappude nijamainatundi aatma tattvam manaku artham avutundi.
0: Try to strengthen your inner self. Look inwards. Only then can you progress on the spiritual path.
1: హృదయ స్పందము ఏర్పడాలి.
0: Now try to still the heart as
1: శక్తిమయమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నిరూపించాలి.
0: Try to prove for yourself the existence of this ఆత్మతత్వం.
1: కనుకనే ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క దీనిని అనుభవించే నిమిత్తమై మంత్రము మంత్రము అనేటువంటి దానిని ఉచ్చరించమని బోధిస్తూ వచ్చారు.
0: ఇన్ ఆర్డర్ దట్ వన్ మే బి ఏబుల్ టు అచీవ్ దిస్, దిస్ మంత్ర హస్ బీన్ గివెన్ అండ్ వన్ హస్ టు కంటిన్యూస్లీ చాంట్ దిస్.
1: ఈ మంత్రము యొక్క ప్రభావము కేవలం అక్షరములు ఎందు మాత్రమే లేదు.
0: ది ఎఫికసీ ఆఫ్ ఎ మంత్ర ఇస్ నాట్ టు బి సీన్ మియర్లీ ఇన్ ద వర్డ్.
1: హృదయ స్పందమునందే ఉంటుండాలి.
0: ద రెస్పాన్స్ ఆఫ్ ద హార్ట్, దట్ ఈస్ వేర్ యూ మస్ట్ లుక్ ఫర్ ఇట్.
1: హృదయమునందు ఏకాగ్రత అభివృద్ధి పరచుకుని తద్వారా ఉచ్చరించినటువంటి యొక్క ఆత్మశక్తి అనేటువంటి స్పందము చేత ఈ యొక్క దివ్యత్వాన్ని పొందడానికి సాధ్యమవుతుంది.
0: బై డెవలపింగ్ దిస్ వన్ పాయింటెడ్నెస్, బై కాన్సన్ట్రేటింగ్ యువర్ టోటల్ సెల్ఫ్ ఇన్ ఇట్, ట్రై టు రియలైజ్ ఇట్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద ఆత్మ.
1: కనుక కర్మ సన్యాసం అనగా కర్మలను త్యజించటం మాత్రము కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: సో ట్రై టు అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ కర్మ సన్యాస డస్ నాట్ మీన్ రినౌన్సింగ్ కర్మ.
1: మనము చేసే సర్వ కర్మలు ఎందుకూడను రాగద్వేష అహంకారమును త్యజించటమే కర్మ సన్యాసం యొక్క ప్రధానమైనటువంటి అర్థము.
0: ద కార్డినల్ ప్రిన్సిపల్ ఇన్ దిస్ కర్మ సన్యాస యోగ ఈస్ టు డిస్కార్డ్ ది ఐడియాస్ ఆఫ్ రాగద్వేష అండ్ అహంకార్ ఇన్ వాట్ ఎవర్ వీ డూ.
1: రాగముల చేత ఆచరించేటువంటి సమస్త కర్మలు కూడాను భయంకరమైనటువంటివిగా ఉంటాయి.
0: దోస్ యాక్షన్స్ దట్ ఆర్ పర్ఫార్మ్ త్రూ దిస్ రాగ ఆర్ అటాచ్మెంట్.
1: నిన్న చెప్పినట్టుగా స్వధర్మం అనేటువంటిది సరి అయినటువంటి ఆత్మస్థానాన్ని కొనుపోతుందని, పరధర్మం అనేటువంటిది భయంకరాన్ని కొలుపుతుందని, భయమును చేకూర్చుతుందని తెలుసుకున్నాం.
0: They fill you with anxiety and a state of fear. Yesterday, we were going over these. That which is performed as Swadharma leads you on to the Atma. That which is performed as Paradharma fills you with fear, anxiety.
1: Karma yandu akarmanu, akarma yandu karmanu, chetchukoni, karmalu aachinchadame, yogi yokka pradhana kartavyamani, nirupinchindi Bhagavad Gita.
0: Bhagavad Gita also proves that in karma seek akarma. Through the medium of akarma, understand karma.
1: ఇక్కడ కర్మ అనగా దేహం అనేటువంటి దాన్ని మనం నిర్ణయించుకున్నాం.
0: We have also proved that here karma stands for the body.
1: కారణమే అనగా అనేక జన్మల నుండి చేసినటువంటి కర్మల యొక్క స్వరూపమే ఈ కాయము.
0: Karma stands for the body. The reason being that over the past lives, whatever we have done has given us
1: karma
0: this body today.
1: కాయం వేరు కాదు.
0: Karma is not different from the body.
1: కర్మనే దేహము, దేహమే కర్మ.
0: Karma is body, body is karma.
1: కనుక ఈ కర్మనందు అకర్మను నీవు నిరూపించమన్నాడు.
0: So in this karma, prove this akarma.
1: అకర్మ అనేనగా ఆత్మతత్వమే.
0: This akarma here means the ఆత్మతత్వ.
1: అనగా నీ దేహమునందు ఆత్మను చూడు.
0: Meaning in your body see the ఆత్మ.
1: ఆత్మ యందు సర్వస్వమును చూడు.
0: And in the ఆత్మ visualize everything.
1: భగవద్గీత యందు విశ్వ విరాట స్వరూపాన్ని నిరూపించాడు.
0: In the Bhagavad Gita there was this cosmic form that was given.
1: ఈ రూపములు ఎక్కడి నుంచి వచ్చాయి?
0: Where did this cosmic form come from?
1: సమస్త జగత్తును కూడాను ఆ విశ్వరూపం నందే నిరూపించాడు.
0: All the worlds were seen to be seen in this cosmic form.
1: కానీ ఈ యొక్క స్వరూపం అంతా కూడాను తన నుండి వచ్చినటువంటిది.
0: All these actually emanated from him.
1: ఏ అర్జున, నేను ఈ వృక్షమందున్నాను చూడు, నేను ఈ సముద్రం నందున్నాను చూడు, ఈ భూమి యందున్నాను చూడు అని చూపించలేదు.
0: He did not say, "Oh Arjuna, look, I can be seen in the tree, I can be seen in the sea, I can be seen in this
1: earth." దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్ అంతా కూడాను తన యందే ఉండినట్టుగా చూపించాడు.
0: Rather, he showed all these external manifestations of the creation to be within him.
1: కనుకనే తన యందు జగత్తు, జగత్తు యందు తాను ఉండినటువంటి యొక్క నిజతత్వాన్ని నిరూపించేటువంటిదే కర్మ యందు అకర్మ, అకర్మ యందు కర్మను నిరూపించటం.
0: సో ఎవ్రీథింగ్ బీయింగ్ సీన్ ఇన్ హిమ్ and he being identified with everything, this is the quintessence of karma being seen in akarma, akarma in karma.
1: ఇక్కడ దైవత్వమునకు అవతారమునకు కూడాను ఒక భేదమును కూడాను మనం గుర్తించాము.
0: Here we also noted the difference between what we call is God and what we call is
1: avatar. పరబ్రహ్మ తత్వం అనేటువంటిది మార్పు చెందనటువంటిది.
0: Between God and avatar, that which does not come about changes,
1: అవతారము కూర్పులతో చేరినటువంటిది,
0: is divinity, and that which changes is the avatar.
1: అయితే ఇది మార్పులతో కూర్పులతో ఉండినటువంటిది అవతార తత్వము.
0: Now divinity or God is something which is not subject to any change.
1: ఏమి ఈ కూర్పులు మార్పులు?
0: But the avatar is subject to changes. What are
1: these changes? రూపనామములే కూర్పులు.
0: Because name and form are given additional things.
1: సంకల్పములే మార్పులు.
0: And whatever comes in the form of changes are what you see, thoughts.
1: పరబ్రహ్మ తత్వమునకు రూపనామములు లేవు. ఎట్టి స్థితి ఎందు ఉండినప్పటికీ ఇది పరిపూర్ణత్వమును ఏమాత్రం కూడా భంగం కలగదు.
0: Whatever be the state and circumstance, they present a wholesome picture.
1: రూపనామములతో ఉండినప్పటికీ పరిపూర్ణత్వానికి భంగం ఏర్పడదు.
0: They present a totality of things. There may be a change in name and form, but the totality is present.
1: కనుకనే నిత్య శుద్ధ బుద్ధమైనటువంటి యొక్క ఆత్మతత్వమునకు రూపనామములు కల్పనలు.
0: సో దిస్ ఆత్మతత్వ which is lasting, which is permanent, which is pure,
1: asti bhati priyamulu parabrahma swarupam.
0: Similarly, asti bhati priyam, these are parabrahma
1: swarupame kaadu parabrahmame.
0: It is not merely swarupa but parabrahma themselves.
1: Daniki roopa naamamulu cherchatam valane idi panchakamuluga yerpadindi.
0: To this asti bhati priyam, add a name and form, it becomes a panchaka.
1: Ee panchakame prapanchanga roopondindi.
0: This panchaka is this prapancha.
1: Ee prapanchamunu saddithe nimittam panchabhootamulu cherchukovali.
0: In order to see in a proper perspective this prapancha, you must have the five elements.
1: Panchabhootamulu pochinchukune nimittame panchakosamulu abhruthi parchukovali.
0: To foster these five elements, you must have the five sheets.
1: పంచకోశములను అభివృద్ధి పరచుకునే నిమిత్తమే పంచ ప్రాణములు చేకూర్చుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ దట్ యు మే ఫర్దర్ దీస్ ఫైవ్ షీట్స్ యు మస్ట్ హావ్ దీస్ ఫైవ్.
1: కనుక పంచ ప్రాణములతో కూడినటువంటిది అవతార తత్వము.
0: ఫైవ్ ప్రాణస్ అండ్ వాట్ కెన్ బి ఫౌండ్ ఈస్ ఇన్ ఆల్ దీస్ ఇస్ ద అవతార్.
1: ప్రాణము కాని,
0: ఐదర్ ది లైఫ్ ఫార్మ్స్
1: అపానము కాని
0: ఓ అపాన
1: ధ్యానము కాని
0: ఓ ధ్యాన
1: ఉదానము కాని
0: ఉదాన
1: సమానము కాని
0: ఓ సమాన.
1: ఈ యొక్క పంచప్రాణముల యొక్క తత్వములకు ఏకత్వమే మూల కారణము.
0: దీస్ ఫైవ్ డిఫరెంట్ ఎయిర్ ద వైటల్ ఎయిర్ ద పంచ ప్రాణాస్ దేర్ ఇస్ వన్ కామన్ లింక్.
1: అదే సంకల్పముతో నిరూపించేటువంటిది.
0: అండ్ దట్ ఈస్ వాట్ కెన్ బి గార్నర్డ్ ఫ్రమ్ ఏ
1: ఈ సంకల్పమునే సత్ సంకల్పమని అదే చైతన్య తత్వము అని.
0: ఇట్స్ ఎ కేస్ ఆఫ్ బీయింగ్ విల్డ్ అండ్ దిస్ ఈస్ ద సత్ సంకల్ప.
1: ఈ చైతన్యము లేనటువంటి యొక్క అణువు ఎక్కడ కూడా కనిపించదు.
0: You can't find a place where there is no chaitanya.
1: Anuraniyan mahato mahiyan anumunandu anusarupakanga mahatnandu mahatsarupakanga untundali chaitanyam.
0: This supreme consciousness is to be found in the smallest of the things, smallest and the biggest of the biggest.
1: Vishalamaina samudram lopala oka chinna paatra teesukoni munchukunte ee paatralone samudram janam cherutundali.
0: If you dip a small vessel in the vast ocean, you can collect water.
1: ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి పాత్రలతో ఈ సముద్ర జలమును ముంచుకోవచ్చు.
0: Different people fill their own pots with this same vast ocean water.
1: పాత్రల యొక్క ప్రమాణములు వ్యత్యాసమ కాని పదార్థమైనటువంటి సముద్ర జలములకు ఏమాత్రము రుచి మారదు.
0: The capacities of the different vessels could be different, but the nature of the water is the same, ocean water.
1: అదే విధముగానే అవతారమునకు నిర్గుణ పరబ్రహ్మమునకు కేవలం రూపనామములు యందు వ్యత్యాసమే కాని మిగిలినటువంటి వాటి యందు ఎట్టి వ్యత్యాసం కాని ఉండదు.
0: ఇన్ ద సేమ్ మేనర్ బిట్వీన్ ద అవతార్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ అట్రిబ్యూట్లెస్ పరబ్రహ్మ ఆన్ ద అదర్ ఓన్లీ ద నేమ్ అండ్
1: పూర్ణత్వమున ఎట్టి భంగం కూడాను చేకూరదు.
0: ది వెరీ ఎసెన్స్ ఈజ్ ద సేమ్. దేర్ నథింగ్ విచ్ విల్ డామేజ్.
1: కనుకనే భగవద్గీత యందు ప్రతి విషయమునందు కూడాను నేను నేను నేను అనేటువంటి యొక్క తన స్వరూపాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
0: That's why in the Bhagavad Gita, every now and then he proclaims his own identity. I.
1: Nannu smarinchu.
0: Think of me.
1: Nannu bhajinchu.
0: Worship me.
1: Naaku namaskarinchu.
0: Do namaskar to me.
1: Nee yogachemamlo nene chusukuntanu.
0: And I shall take care of your well-being and prosperity.
1: Anaga akkada sarvasaktittamu, sarvagattamu, sarvavyapakattamu. అందులో ఉండటం చేతనే ఈ పదములకు ఈ యొక్క బిగువు ఏర్పడింది.
0: బికాస్ దేర్ ఈస్ ది సెన్స్ ఆఫ్ ఆమ్నిషియన్స్ ఆమ్నిపోటెన్స్ అండ్ ఆమ్నిప్రెజెన్స్ దట్ సచ్ వర్డ్స్ కుడ్ కమ్ విత్ సచ్ ఎఫెక్ట్.
1: కనుకనే రాములు కేవలము రామాయణమునందు అనేక విధములైనటువంటి యొక్క సమయ సందర్భముల లోపల తాను మానవుని వలె నటించినప్పటికీ అతన్ని చూచినటువంటి వశిష్ఠుల వారు రామో విగ్రహవాన్ ధర్మ నీవు కేవలము ఈ మాంసమయమైనటువంటి శరీరంతో ఉండినవాడు కాదు, నీవు మంత్రమయుడవు.
0: That's why in the Ramayana we have this parallel. Rama, for all practical purposes as the world goes, was a mere mortal conducting his affairs in the manner in which an ordinary being would do.
1: నీవు మృణ్మయుడవు కావు, రామ చిన్మయుడవు.
0: But Vasishtha had this insight into the nature of Rama. He exclaimed, Rama, you are the very embodiment of dharma. You are not this inert matter.
1: కేవలం లోకులు నిన్ను మాంసం మీ మాంసలియందే విచారం చేస్తున్నారు.
0: Ordinary beings look upon you as being made of flesh and blood.
1: యోగులు నిన్ను ధర్మ మీమాంసయందు అనుభవిస్తున్నారు.
0: But the yogis, they look upon you as the very upholder of dharma.
1: కనుక ధర్మమే ఒక స్వరూపంగా ధరించినటువంటి మూర్తి భవించినటువంటి పోతబోసినటువంటి ఆకారమే రామతత్వము.
0: So here Rama is the very embodiment of dharma. In fact, dharma has taken the form of Rama. You might say that.
1: Ra anaga purushattvamani.
0: Ra here connotes purushattva.
1: Mahapurushattvamani.
0: Mahapurushattva.
1: Brahmattvamani.
0: Also brahmattva.
1: Ma aneetvanti daniki aneka vidhamaitvanti arthamulu bodhisthu vacharu.
0: And ma likewise has been given different interpretations.
1: Ilanti tattvamunandu రకారము కూడాను కూడినప్పుడే ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క ఏకత్వంగా నిరూపిస్తూ వచ్చారు.
0: సో టు సచ్ వర్డ్స్ వెన్ యూ యాడ్ దిస్ సిలబుల్ రా ఇట్ ఈస్ లైక్ బ్రింగింగ్ టుగెదర్ ప్రకృతి అండ్ పరమాత్మ.
1: కనుక జగత్తునందు రెండు పదార్థములు లేవు.
0: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నో టూ థింగ్స్.
1: దైవం అనగా ప్రకృతి పరమాత్మ యొక్క చేరికనే దైవం.
0: గాడ్ would mean prakriti and paramatma together.
1: Manavattvamu kevalam vestitvanga gocharistu untundali.
0: Whereas an ordinary being, ma likewise has been given different interpretations.
1: Ilanti tattvamunandu ప్రకారము కూడాను కూడినప్పుడే ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క ఏకత్వంగా నిరూపిస్తూ వచ్చారు.
0: సో టు సచ్ వర్డ్స్ వెన్ యు యాడ్ దిస్ సిలబుల్ రా, ఇట్ ఇస్ లైక్ బ్రింగింగ్ టుగెదర్ ప్రకృతి అండ్ పరమాత్మ.
1: కనుక జగత్తునందు రెండు పదార్థములు లేవు.
0: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నో టూ థింగ్స్.
1: దైవం అనగా ప్రకృతి పరమాత్మ యొక్క చేరికనే దైవం.
0: గాడ్ would mean prakriti and paramatma together.
1: Manavattamu kevalam vyastitvanga gocharistu untundali,
0: whereas an ordinary being is purely an individual entity.
1: Ee vyastitvam topala

0: మానవత్వము కేవలం వ్యక్తిత్వం గారు గోచరిస్తూ ఉంటుండాలి.
1: Whereas an ordinary being is purely an individual entity.
0: ఈ వ్యక్తిత్వం తోపల అనంతత్వమైన దాన్ని మనం భావించినప్పుడే ఇది సమష్టి స్వరూపాన్ని ధరిస్తుంది.
1: But in this limited form of yours, if you could go out and see for you the vastness of things around you, ఈ తత్వమే
0: దైవత్వము.
1: You can see the oneness underlying everything, and that is divinity.
0: Life into infinity, ఇదే గాడ్ అన్నారు.
1: That is why it's been said, life into infinity is God.
0: అనంతత్వంగా మారిపోయినప్పుడు అది దైవత్వంగా అయిపోతుంది.
1: When you have transcended the limitations to become the infinite, that becomes Godhead.
0: కనుక అనంతత్వంతో మనం చూడాలి.
1: So try to look at everything in this vastness of things.
0: సర్వత్రా పంచభూతాని సష్టిం కించిత్ న విద్యతే, ఇది భగవద్గీత. సర్వత్రా పంచభూతాని, ఎక్కడ చూచినప్పటికీ పంచభూతములు తప్ప ఆరవ భూతము ఎక్కడ కూడాను కనిపించదు.
1: ది భగవద్గీత స్టేట్స్, Wherever you might look, you can only discern the five elements. Look as you might, you cannot perceive.
0: Na paatale na bhutale.
1: You cannot perceive the sixth element.
0: Ye lokamunikaina meeru chudandi. Ee panchabhootamu tappa. Ye padarthamunandaina meeru chudandi. Ee panchabhootamu tappa. Ye vishayamunandaina chudandi. Ee panchabhootamu tappa. Aarav bhootamu manaku kanipinchadu.
1: Either in heaven or in the nether world, look wherever you might, you could see only these five elements. You can't come across the sixth one.
0: ఈ పంచభూతములు లేక ఏకభూతంగా ఉండినటువంటిది ఒక్కటే, అదే భగవంతుడు.
1: Now that which does not have any of these five elements, but which is an element by its own,
0: అదే పరబ్రహ్మ తత్వము.
1: In its own way, is Godhead. That is the పరబ్రహ్మ తత్వ.
0: ఈ పరబ్రహ్మ తత్వం ఒక్కటే ఆరవది.
1: This పరబ్రహ్మ తత్వ is verily the sixth element.
0: ఇది ఏకమైనటువంటిది.
1: This is one and only one.
0: ఈ ఏకత్వానికి, ఈ షష్ఠిత్వానికి, పంచత్వానికి ఉండేటువంటి సంబంధ బాంధవ్యాన్ని కూడాను మున్ముందు మనం తెలుసుకుందాం.
1: ఇన్ ద డేస్ టు కమ్ వి షల్ ఆల్సో ట్రై టు అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ వన్ అండ్ ద ఓన్లీ వన్ ఆన్ దిస్ సైడ్ అండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆన్ ది అదర్.

0: No light, no lamp can show you the path in this world. It is only the light of dharma that shows you the correct path. This is the word of truth of Sai.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: ఈ జగత్తునందు శోకము కాని క్లేశము కాని నొందని వాడు ఒక్కడైనను కూడా కనిపించడు.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ డోంట్ కమ్ అక్రాస్ ఎనీ వన్ హూ హ్యాస్ నాట్ సఫర్డ్ మిజరీ అండ్ ద డిఫికల్టీస్.
1: రాజు మొదలుకొని రైతు వరకు, కూటి పేద మొదలుకొని కోటిశ్రేణి వరకు ఐదు విధములైనటువంటి క్లేశములను అనుభవిస్తున్నాడు.
0: Right from the top of the king down to the level of a farmer, be that a millionaire or a pauper.

0: They pass through five types of difficulties.
1: మొదటిది అవిద్యా క్లేశము.
0: The first one is the difficulty, the problem of avidya or ignorance.
1: అనగా దేహాభిమానము చేత, దేహ లక్ష్యము చేత ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి దేహమే సత్యనిత్యమని భావించి దేహమును పోషించుకునే నిమిత్తమై అనేక విధములైనటువంటి అవస్థలకు గురి అవుతుంటాడు మానవుడు.
0: మ్యాన్ ఐడెంటిఫైస్ హింసెల్ఫ్ విత్ హిస్ బాడీ అండ్ కన్సిడర్స్ బాడీ యాజ్ ద చీఫ్ ఎయిమ్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ హీ లూజెస్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ స్ట్రగల్స్ హార్డ్ ఓన్లీ ఫర్ ద సస్టెనెన్స్ అండ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద బాడీ.
1: ఈనాడు చదివేటువంటి సర్వ విద్యలు కూడాను దేహం చేత పొందినటువంటివి కనుక ఇవన్నీ కూడాను అవిద్యలనియే చెప్పవచ్చు.
0: As the modern form of education is learnt acquired only with this body, we can call it avidya.
1: దేహాభిమానము చేత దేహ పోషణ నిమిత్తమై దేహ సంబంధ నిమిత్తమై అనేక విధమైనటువంటి వాంఛనలను పెంచుకొని వాటిని విజయాన్ని సాధించుకునలేక అనేక విధమైనటువంటి యొక్క దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది బాడీ అటాచ్మెంట్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ హిస్ బాడీ హీ హాస్ గాట్ సో మెనీ ఆఫ్ ది డిజైర్స్ అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ దేర్ఫోర్ హీ సఫర్స్.
1: అనేక సంబంధములు కావించుకుని దేహము చేత అనేక అవస్థలకు గురి అవుతున్నాడు మానవుడు.
0: Man suffers because of too much of attachment and too many of associations.
1: కనుకొని నేను మొదటి నుంచి దేహాభిమానమును కొంతవరకు తగ్గించుకోండి అంటాను.
0: Bhagavan has been cautioning us from the beginning not to have too much of attachment.
1: సమస్త దుఃఖములకు కూడాను దేహమే మూలాధారం.
0: For all misery, the body is the main instrument.
1: సమస్త ఆనందములకు కూడాను దేహమే మూల కారణము.
0: And it is the very body that confers bliss.
1: కాని దేహాభిమానం ఉండాలి.
0: To some extent body attachment is required.
1: దీని అన్నింటికంటే ఆత్మాభిమానం ఉంచుకొని దేహాభిమానమును అనుభవించటము తప్పులేదు.
0: Nothing wrong if you are attached to the spirit and then have a kind of attachment to the body.
1: ఆత్మాభిమానమును విస్మరించి దేహాభిమానమునే లక్ష్యమునందుంచుకొని ఈ విధమైనటువంటి యొక్క క్లేశములకు గురి అవుతున్నాడు మానవుడు.
0: Man is suffering because he has not been attached to the spirit, but he is carried away by the physical body attachment.
1: దేహమునకు రోగములు.
0: The body has affliction.
1: దేహమునకు బంధనలు.
0: Body has bondage.
1: దేహమునకు వాంఛలు.
0: It has desires.
1: ఈ విధమైనటువంటి యొక్క క్లేశముల చేత దినదినమునకు మానవుడు కృంగిపోతున్నాడు.
0: Man is really frustrated, disgusted because of desires, the bondage and the diseases.
1: దీనిని అవిద్య క్లేశము అన్నారు.
0: This is the suffering due to avidya.
1: ఇట్టి అవిద్య క్లేశమే దేహాభిమానం చేత మానవుని కృంగింపచేస్తున్నది.
0: Man is depressed because of this avidya.
1: రెండవది అభినవ క్లేశము.
0: ద సెకండ్ ఇస్ అభినవ క్లేశ.
1: అది మానసికమైన అనుభవించేటువంటి క్లేశములు.
0: ఇట్ ఈస్ ది సఫరింగ్ బికాస్ ఆఫ్ ది మైండ్.
1: లోకమంతైకుడును కూడినటువంటిది ఈ మనస్సు.
0: మైండ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: మనోమూలం విధం జగత్.
0: ద హోల్ వరల్డ్ రెస్ట్స్ ఆన్ దిస్ మైండ్.
1: ఈ మనస్సునకు ఒక్క చింత అనేటువంటిది కాదు, అనేక చింతలు కలవు.
0: మైండ్ హ్యాస్ నాట్ లిమిటెడ్ ఇట్ సెల్ఫ్ విత్ వన్ యాంగ్జైటీ వరీ. ఇట్ హెస్ మెనీ.
1: పుట్టిన మొదలుకొని తాను గిట్టినంత వరకు కూడాను మానసిక సంబంధమైనటువంటి క్లేశములను అనుభవిస్తూ ఉన్నాడు.
0: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ద టైమ్ ఆఫ్ బర్త్ టిల్ ద ఎండ్ డెత్ హి హస్ గాట్ సో మెనీ ఆఫ్ ది సఫరింగ్స్ రిలేటింగ్ టు ద మైండ్.
1: ఇటువంటి క్లేశముల చేత మనసును కృంగింపజేసుకుంటున్నాడు.
0: అండ్ హెన్స్ ద మైండ్ ఈస్ ఫ్రస్ట్రేటెడ్.
1: మనసు ఆశించినవన్నీ కూడాను నెరవేర్చుకోవడానికి వీలవుతుందా?
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు ఫుల్ఫిల్ ఆల్ దట్ ద మైండ్ ఎంటర్టైన్స్?
1: మనసుకు ఎన్ని విధమైనటువంటి చింతలు ఉంటున్నాయి.
0: మైండ్ హ్యాస్ సో మెనీ ప్రాబ్లమ్స్.
1: ఇలాంటి మనోచింతన చేత కృంగిపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఈజ్ వెరీ మచ్ డిప్రెస్డ్ బికాస్ సో మెనీ వరీస్ ఇన్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వరల్డ్.
1: ఈ దేహము మనస్సు రెండూ లేకుండా మానవుడికి చింతనే లేదు.
0: Without this body and mind, actually speaking, he has no worry at all.
1: కాని ఇవి రెండు ఉండి కూడాను వీటిని జయించడానికి తగినటువంటి ఉపాయం వెతకాలి.
0: He has to seek out if or a device as to transcend these two, the body and the mind.
1: మానవులకు దేహం ఉన్నది.
0: Man has the body.
1: కాని దేహము చేతనే తాను బ్రతుకుతున్నాననేటువంటి యొక్క భ్రాంతి మానాలి.
0: He should give up this feeling, false feeling, that he is living only because of the body.
1: కనుక మానవుడు దేహాభిమానమును క్రమక్రమేణ కూడాను తగ్గించుకుంటూ పోవాలి.
0: So man has to make every attempt to cut short his body attachment.
1: తద్వారా ఈ మనోక్లేశం కూడాను అభివృద్ధి అవుతుంది.
0: And then he has got this psychological suffering too.
1: దేహ మనస్సులు రెండును కూడినప్పుడు ఇంకా వాంఛా స్నేహం.
0: And with these two body and the mind, the third one is the
1: desire. విషయముల చేత తాను కట్టుబడిపోతున్నాడు.
0: He is bound by all this sensual matter.
1: ఎట్టి విషయములు?
0: What sort of?
1: మంచి చెడ్డల విషయములు అన్ని కూడాను కూడి ఉంటున్నాయి.
0: They have got the combination of good and bad.
1: దీనిని అభినవ క్లేశము అంటారు.
0: This is called అభినవ క్లేశ.
1: అస్థిత క్లేశ ఇదియే.
0: This is the very same asthita klesha.
1: ఇది అనేక రకములైనటువంటి యొక్క వాంఛల చేత కూడి ఉన్నది.
0: This is full of infinite desires.
1: అనేక భ్రాంతుల చేత కూడి ఉన్నది.
0: It has many imaginations.
1: అనేక మోహముల చేత కూడి ఉన్నది.
0: It has so much illusion with it.
1: సర్వ మోహముల కూడును ఇదే మూల కారణము.
0: This is the main cause for all sorts of attachment.
1: కనుక
0: so
1: మొట్టమొదట అవిద్య క్లేశము,
0: the first avijja klesha,
1: abhinava kleshamu,
0: abhinava klesha,
1: asthita kleshamu,
0: third asthita klesha,
1: anaga sharira abhimanamu, mano abhimanamu, ee vancha abhimanamu,
0: meaning attachment to the body one,
1: yetti vanchanu manam korali,
0: desires
1: yetti vanchanu manam abhirudhi parchukovali,
0: what desires we should have, what sort of desires we should entertain
1: anetvanti విషయం ఏమాత్రం కూడా మానవుడు యోచించటం లేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఇన్వెస్టిగేటింగ్ దిస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్.
1: ఇది సత్యమైనదా లేక అసత్యమైనదా?
0: ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్?
1: ఇది నిత్యమైనదా అనిత్యమైనదా?
0: ఇస్ ఇట్ ఎటర్నల్ ఆర్ టెంపరరీ?
1: ఇది కోరదగినదా కోరరానిదా?
0: ఇస్ ఇట్ డిజైరబుల్?
1: అనేటువంటి విచారణ శక్తి శూన్యమైపోతుంది మానవులకు.
0: మ్యాన్ హాస్ లాస్ట్ దిస్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ఏది సంకల్పిస్తే దాన్ని అంతా కోరుతూ ఉన్నాడు.
0: He goes on desiring all that the thought prompts.
1: ఈ విషయముల చేత కట్టుబడి మానవుడు తనను తానే మర్చిపోతున్నాడు.
0: He is bound by sensual pleasure that led to forgetting his own nature.
1: దేహాభిమానం మొట్టమొదటిది.
0: First body attachment.
1: ఈ దేహాభిమానం చేత పెరిగి పెరిగి కట్టగడపటికి మనోభిమానము చాలా మీరిపోతుండాలి.
0: The body attachment leads to the attachment of the mind much more.
1: దేహమును కొన్ని విధమైనటువంటి అరికట్టుకునే నిమిత్తమై,
0: to control this body.
1: దేహమును అదుపులో పెట్టుకునే నిమిత్తమై,
0: to check this body.
1: దీనికి కొన్ని విధమైనటువంటి ఒక సాధనలు ఏర్పాటు చేశారు ప్రాచీనులు.
0: The ancients have prescribed certain practices.
1: ధ్యానమని, యోగమని, ఎక్సర్సైజ్ అని ఈ విధమైనటువంటి కొన్ని కర్మలు ఆచరిస్తున్నప్పుడు దేహం అదుపులో ఉంటుంటుంది.
0: The body can be kept under control having certain exercises, meditation, yoga and so on.
1: Idi adupulo lekapothe tana ishtasaram pravartistundi.
0: If the body is not under control, it behaves as it likes.
1: Kanukune nirantaram kudunu bhagavat namasmanna annaru.
0: Therefore we are supposed to chant the glory of God.
1: Ashram ante meeku telusunu.
0: You know ashram, the heart.
1: ఈ అశ్వమనగా నిరంతరము చలించేటువంటి దాన్ని అశ్వము అశ్వము అంటారు.
0: అశ్వము హార్స్ స్టాండ్స్ ఫర్ దట్ విచ్ ఇస్ అన్స్టడీ.
1: చెవులో నోరు తోకలో ఏదో ఒకటి కదులుతూనే ఉంటుంటారు.
0: ద హార్స్ గోస్ ఆన్ మూవింగ్ ఇట్స్ ఇయర్స్ ఆర్ ద టెయిల్ ఆర్ లెగ్స్.
1: ఇటువంటి అశ్వమును మనం ఏ విధంగా కంట్రోల్ చేస్తూ ఉన్నాము?
0: హౌ టు కంట్రోల్ సచ్ ఎ హార్స్?
1: ఏ విధంగా దాన్ని మనము అదుపులేకు తెస్తున్నాము?
0: హౌ టు కంట్రోల్ ఇట్?
1: దానికి ఒకటి కళ్ళము అనేటువంటిది పెట్టి నోట్ లోపల ఇనుప ముక్కను పెట్టినప్పుడే అది కంట్రోల్కి వస్తుంది.
0: వి కీప్ ద రింగ్స్ కీపింగ్ సమ్ ఐరన్ రాడ్ ఇన్ ఇట్స్ మౌత్ అండ్ కంట్రోల్ ఇట్.
1: కొన్ని రింగ్స్ పెట్టి ఆ యొక్క నోట్లో పెట్టుతుంటారు.
0: సమ్ రింగ్స్ ఆర్ పుట్ ఇన్ ఇట్స్ మౌత్.
1: దానికి బెల్ట్ ని పట్టి సారథి పైన దాన్ని పడుతూ ఉంటాడు.
0: హోల్డింగ్ విత్ ద బెల్ట్ ద చారిటర్ రన్స్ ఫార్.
1: ఎంతటి బలమైనటువంటి అశ్వమైనా ఎంత శక్తివంతమైన అశ్వమైనా తన అదుపులో ఉంటుంటాది.
0: హౌ పవర్ఫుల్ స్ట్రాంగ్ ద హార్స్ ఇస్ ఇట్ ఇస్ స్టిల్ అండర్ కంట్రోల్.
1: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్?
1: ప్రతి మానవులకు కూడాను మొత్తం మొదట నోరు అదుపులో ఉంచుకోవాలి.
0: వాట్ డస్ ఇట్ మీన్? ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మస్ట్ కీప్ హిస్ టంగ్ అండర్ చెక్.
1: ఈ దేహమున కూడాను నోరే ముఖ్యము.
0: ఫర్ దిస్ బాడీ ద టంగ్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఈ యొక్క మనసును కూడాను నోరే ఇంపార్టెంట్.
0: ఈవెన్ ఫర్ ద మైండ్ ద టంగ్ ఇస్ ఇంపార్టెంట్.
1: కనుకనే దీనిని మనం అదుపులో ఉంచుకున్నప్పుడే దీనికి మౌనము అని చెప్పారు ప్రాచీనుడు.
0: వెన్ వన్స్ వీ కంట్రోల్ అవర్ టంగ్ ది ఏన్షియన్స్ కాల్డ్ ఇట్ సైలెన్స్.
1: ప్రాచీనుడు ప్రతి ఒక్కటి కూడాను అర్థము లేనటువంటి యొక్క కర్మలు ఏనాదు ఆచరించలేదు.
0: ఏన్షియన్స్ నెవర్ ప్రాక్టీస్డ్ ఎనీ మీనింగ్లెస్.
1: ప్రతి పని ఎందు కూడాను ఒక విధమైనటువంటి అంతరార్థం కూడి ఉంటుంటుంది.
0: ఎవ్రీ టాస్క్ దే హావ్ అండర్టేకెన్ హ్యాడ్ విత్ ఇట్ ఎన్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: కనుక ఈ మనస్సును కూడాను అరికట్టినప్పుడు ఈ యొక్క భ్రాంతులు కూడాను అరికట్టడానికి వీలవుతుంది.
0: వెన్ వన్స్ మైండ్ ఈజ్ అండర్ కంట్రోల్ ద ఇల్యూజన్ ఆల్సో కెన్.
1: భ్రాంతుల యొక్క చేరికనే మనస్సు.
0: మైండ్ ఈజ్ ద వన్ విచ్ ఇస్ అటాచ్మెంట్ ఇమాజినేషన్.
1: ఈ వాంఛనలు క్రమక్రమేణా మనం అదుపులో ఉంచుకున్నప్పుడు మనస్సు సహజంగా తాను అదుపులో నిలిచిపోతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ఎ సీలింగ్ ఆన్ అవర్ డిజైర్ ద మైండ్ ఆల్సో కెన్ బి కంట్రోల్డ్.
1: కనుక అవిద్యా క్లేశము
0: అవిద్యా క్లేశ
1: అభినవ క్లేశము
0: అభినవ క్లేశ
1: అస్థితి క్లేశము
0: అస్థిత క్లేశ
1: కానీ మూడు నాలుగవది రాగ క్లేశము.
0: ద ఫోర్త్ వన్ రాగ క్లేశ.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే ఈ రాగం మీరిపోతుండాలి.
0: As the three mentioned so far, joined together, leads to the rise of the
1: fourth one. ఈ రాగం ఒకదానితో కూడినటువంటిది కాదు.
0: In fact, it's not the one that joins the
1: preceding three. ధనకనక వస్తువ అనాదంతో కూడినటువంటిది.
0: It is, has got the combination, the impact of
1: all possessions. Vancha, vancha, vancha.
0: We desire everything in this world.
1: ఇది లేదు అది లేదు ఇది లేదు అది లేదు ఈ విధమైనటువంటి యొక్క రాగక్లేశము చాలా మితిమీరిపోయింది ఈనాటి మానవులకు.
0: Today man always feels what is not available to him. This is raga klesha.
1: వానికి ఒక్క క్షణమైనా కూడా శాంతి లేదు.
0: He is not in peace even for a moment.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఈ వాంఛన చేతనే.
0: It's only the desire.
1: ఈ రాగముల చేతనే.
0: Only the attachment.
1: ఈ రాగమే మానవునికి ఒక పెద్ద రోగంగా తయారవుతుంది.
0: This raga, the desire is a roga, disease.
1: కనుక ఈ రాగములను కొంతవరకు నువ్వు అదుపుకొట్టు పెట్టుకోవాలి.
0: We have to control this raga attachment desire.
1: అనేక వాంఛన చేత
0: with infinite desires.
1: అన్ని వాంఛనలు కూడా నువ్వు తీర్చుకునేటువంటి శక్తి లేని బలహీనుడు.
0: A weak one who cannot have all his desires fulfilled.
1: కొంతమంది శక్తి కలిగినటువంటి వారి దగ్గరికి వెళ్తాడు.
0: He approaches a powerful people.
1: వారిని ఆశ్రయిస్తాడు.
0: He goes around them.
1: వారు ఇతని వాంఛనను నెరవేర్చకపోయినా
0: if they don't meet his demands
1: dvesham vastundi.
0: He has hatred towards them.
1: Neravechira kani marinta aasalu adhikamaipothundi.
0: If his demands are met with, his desires also correspondingly
1: tana vaanchanu neravechinatunti vaadi paina dvesham karugutundi.
0: He has utter hatred towards the one who does not attend to his desires.
1: Ee raga klesham nunchi dvesha klesham aipothundi.
0: This raga klesha attachment desire leads to dvesha, the hatred.
1: అవిద్యా క్లేశము
0: అవిద్యా క్లేశ
1: అభినవ క్లేశము
0: అభినవ క్లేశ
1: అస్థిత క్లేశము
0: అస్థిత క్లేశ
1: రాగ క్లేశము
0: రాగ క్లేశ
1: ద్వేష క్లేశము
0: ద్వేష క్లేశ.
1: ఇన్ని క్లేశముల చేత కట్టుబడినటువంటి మానవునకు ఎక్కడ శాంతి లభిస్తుంది?
0: మ్యాన్ బీయింగ్ బౌండ్ బై ఆల్ దీస్ సార్ట్స్ ఆఫ్ సఫరింగ్స్ హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు బి పీస్ఫుల్?
1: దీనికి మూల కారణము దేహాభిమానమే మొట్టమొదటిది.
0: ఫర్ ఆల్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఈస్ ఇంపార్టెంట్.
1: అందువల్లనే ప్రాచీన మహర్షులందరూ కూడాను
0: సో ఏన్షియంట్ సేజెస్
1: దేహమును అదుపులో ఉంచుకోవాలని
0: టు కంట్రోల్ దేర్ బాడీ
1: ఇల్లు వాకిలి వదలి
0: లెఫ్ట్ దేర్ ఫ్యామిలీ
1: కారణములకు పోయి
0: హావ్ గాన్ టు
1: కందమూలాదులు భుజించి
0: పార్టేకింగ్ ట్యూబర్స్ అండ్ లీవ్స్
1: జీవితాన్ని శాంతంగా జీవిస్తూ వచ్చారు.
0: అండ్ లెట్ దేర్ లైఫ్ ఇన్ పీస్.
1: కేవలము అరణ్యమునకు పోయినంత మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ గో టు ఫారెస్ట్.
1: అక్కడ ఏ వాంఛలకు అవకాశం ఉండదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ డిజైర్ దేర్.
1: చూచినవన్నీ కావాలని ఆశించరు.
0: యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఆల్ దట్ యు సీ.
1: మనసు అన్ని రకముల పైన కూడా నువ్వు ప్రచారం చేయదు.
0: మైండ్ డస్ నాట్ మూవ్ ఆల్ అరౌండ్.
1: మనస్సును కూడా నువ్వు అరికట్టుకునే అవకాశం ఉంటుంది.
0: దేర్ ఇస్ ఛాన్స్ టు కంట్రోల్ యువర్ మైండ్.
1: కనుక ఇల్లు వాకిలి వదలినంత మాత్రమే తాను వైరాగ్యం పొందినాడని చెప్పడానికి వీలు కాదు.
0: యు కెనాట్ కాల్ ఇట్ రెనన్సియేషన్ బై మియర్లీ లీవింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ రెసిడెన్స్.
1: నీవు ఇందులో ఉండి కూడా నీవు దానిని సాధించవచ్చును.
0: యు కెన్ కంటిన్యూ టు స్టే దేర్ స్టిల్ రినౌన్స్.
1: కనుకనే ప్రాచీన మహర్షులందరూ కూడా మౌనమును ప్రధానమైన లక్ష్యంలో తీసుకున్నారు.
0: సో ఏన్షియంట్ సేజెస్ అబ్జర్వ్డ్ మై సైలెన్స్
1: మిత భాష
0: లిమిటెడ్ టాక్.
1: ఈ మిత భాష వల్ల
0: విత్ దిస్ లిమిటెడ్ టాక్
1: కొంతవరకు తన యొక్క వాంఛలు అదుపులో నిలిచిపోతాయి.
0: డిజైర్స్ కుడ్ బి కెప్ట్ అండర్ చెక్.
1: ఇంతే కాక
0: నాట్ ఓన్లీ దిస్
1: అసత్యం రావడానికి అవకాశం ఉండదు.
0: దేర్ ఇస్ నో ఛాన్స్ టు స్పీక్ లైస్.
1: అతి భాష చేత అసత్యం కూడా ప్రవేశిస్తుంది.
0: బై టాకింగ్ టూ మచ్ దేర్ ఇస్ ఛాన్స్ స్కోప్ టు స్పీక్ లైస్.
1: కనుక అసత్యం రాకుండా
0: ఇన్ ఆర్డర్ టు సీ
1: అతి భాష లోపల మనస్సు చలించకుండా
0: వీ షుడ్ సీ ద మైండ్ డజంట్ వేవర్
1: వాంఛలను అభివృద్ధి గావించుకోకుండా
0: వితౌట్ ఫాస్టరింగ్ డిజైర్స్
1: కనుకనే ఈ మౌనం అనేటువంటి దాన్ని వహిస్తూ వచ్చారు.
0: ద సైలెన్స్ ఇస్ అబ్జర్వ్.
1: ఈ విధమైనటువంటి మార్గములు ప్రాచీనులు అందరికీ ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చారు.
0: ఏన్షియన్స్ హావ్ సెట్ ఎన్ ఐడియల్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: ప్రాచీనులు చేసినటువంటి ఏ కర్మలు కానీ వృథా చేసినటువంటి కర్మలు.
0: ఆల్ యాక్షన్స్ ఆర్ డన్ విత్
1: అన్ని కర్మలు కూడా సారసహితమైనటువంటివి.
0: ఆల్ actions are meaningful.
1: అర్థం లేనటువంటి కర్మలు వారు వ్యర్థంగా చేయరు.
0: దే నెవర్ డిడ్ ఎనీ మీనింగ్లెస్ యాక్షన్.
1: ప్రతి దాని ఎందుకు ఒక విధమైనటువంటి ఫలితం ఉంటుంది.
0: దేర్ ఈస్ ఎ పాజిటివ్ రిజల్ట్ ఇన్ ఎవ్రీ యాక్షన్.
1: అది మానవుని ఉన్నత స్థాయికి గురిపోయేటువంటి యొక్క మార్గములే.
0: ఇట్ టేక్స్ మ్యాన్ టు ఎగ్జాల్టెడ్ లెవెల్.
1: అది ఈనాటి మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: ద మోడర్న్ మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్ ఫ్యాక్ట్.
1: ఒక తల్లి ఉండేటువంటిది.
0: It was a mother.
1: Maharaja bharya.
0: She is the queen.
1: Atanu puttina pillavaniki andarkini edo oka peru pettalani aashinchevadu.
0: He wanted that every newborn child must be named.
1: Kaani ime noretteetvantidi kaadu.
0: The queen never opened her mouth.
1: Ee vidhanga okoka peru edo oti selection chesi pettetuntivadu.
0: The king used to select one name or other for the newborn child.
1: Peru pettinappudantha kudanu ఈమె జవాబు చెప్పక పక్కున నవ్వేటువంటిది.
0: Whenever the newborn child was named, the queen used to laugh.
1: రాజు ప్రశ్నించాడు.
0: King questioned.
1: నీవు నవ్వటంలో ఉండినటువంటి కారణం ఏమిటి?
0: Why do you laugh?
1: నా పేరు సరిలేదా?
0: Is not my name good?
1: ఈ పేరు అతనికి సరైనటువంటిది కాదా?
0: Is not the name appropriate?
1: ఈ విధంగా అనేక ప్రశ్నలు వేశాడు.
0: He has put series of questions.
1: అప్పుడు ఆమె జవాబు చెప్పింది.
0: Then she replied.
1: నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వం నాకు నువ్వు ఒక పేరు పెట్టేటువంటి వాడా?
0: ఆర్ యూ ద పర్సన్ టు నేమ్ దట్ ఎటర్నల్ పర్మనెంట్
1: పేరు పెట్టినప్పటికీ దానికి సరైనటువంటిది కాదు.
0: నో నేమ్ ఈజ్ అప్రోప్రియేట్ టు ద స్పిరిట్.
1: లేక పేరు పెట్టినట్టంతా కూడా నువ్వు వాడు ప్రవర్తిస్తున్నాడా?
0: డూ యూ మీన్ సే దట్ యూ వుడ్ యాక్ట్ అకార్డింగ్ టు ద నేమ్ గివెన్?
1: ప్రవర్తించడు.
0: హీ డస్ నాట్.
1: అందువల్లనే నువ్వు ఒక పేరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
0: సో నెవర్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నేమ్.

0: సంసారం అనేటువంటిది ఒక పెద్ద నిద్ర.
1: ద ఫ్యామిలీ లైఫ్ ఈజ్ అ లాంగ్ స్లీప్.
0: ఈ నిద్ర లోపల మానవుడు అనుభవించేటువన్నీ కూడా కేవలం సప్తదృశ్యాలే.
1: ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ వైల్ వీఆర్ ఇన్ స్లీప్ ఆర్ డ్రీమ్స్.
0: కనుకనే పుట్టిన పిల్లవాడినంతా కూడా తొట్టెల్లో వేసి ఈమె ఈ పాటలు పాడుతూ ఉండేటువంటిది. శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి. నాయనా, నీవు శుద్ధమైనటువంటి వాడు, బుద్ధి కలగవాడు, నీవు నిరంజనుడు. నీవు ఇలాంటి వాడికి ఈ సంసారమైనటువంటి తింటూ ప్రతి పర్యాయము ఈ తల్లి గర్భంలో పుట్టి నీవు ఇన్ని అవస్థలకు గురి అవుతున్నావు.
1: ద క్వీన్ వుడ్ పుట్ ద చైల్డ్ ఇన్ ద క్రేడిల్ అండ్ గోస్ ఆన్ సింగింగ్ ద లల్లబీ. Goes on repeating, you are pure, unsullied mortal.
0: తిరిగి పుట్టకుండా ఉండు.
1: You are born, see that you are not born again.
0: ఆమె ఇంకా కూడా చెప్పేటువంటిది.
1: Further she said,
0: ఓంకారమని ఏటి ఒక తొట్లలోను.
1: ఓంకార is the cradle.
0: తత్వమసి అని ఏటి పరుపుతా పరచి.
1: The bed of తత్వమసి, that the what is spread.
0: తత్వమసి అని ఏటి పరుపుతా పరచి.
1: ద బెడ్ ఆఫ్ తత్వమసి.
0: ఎరుకనే బాలుణ్ణి ఏ మరక ఉనచి. ఎరుక
1: అవేర్నెస్.
0: వాడే పిల్లవాడు.
1: ఈజ్ ద బాయ్.
0: ఏడు జగముల వారు ఏకమై ఊచ.
1: ఆల్ ద పీపుల్ ఆఫ్ ద సెవెన్ వరల్డ్స్ విల్ మేక్ హిమ్ స్వింగ్.
0: జో
1: దే సింగ్ ద లలబీ.
0: ఈ విధంగా తత్వజ్ఞాన ప్రభావం చేతనే ఆ మదాలస పుట్టిన పిల్లవాడినందరినీ కూడాను మహాజ్ఞానుడిగా రూపొందింపజేసింది.
1: దట్స్ హౌ ద మదాలస హస్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ హస్ టు ఫైనల్లీ బికమ్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: ఇలాంటి తల్లులుగా ఈనాడు తయారు కావాలి.
1: మదర్స్ షుడ్ బి లైక్ దట్ టుడే.
0: తల్లులకంతా కూడాను మదాలస వంటి గురువు చిక్కాలి.
1: అండ్ మదర్స్ షుడ్ హ్యావ్ ఎ టీచర్ లైక్ మదాలస.
0: మదాలస గొప్ప జ్ఞాని.
1: మదాలస ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: సంసారం అనేది ఆమెకు సంబంధం కాదు.
1: షీ హాస్ నథింగ్ టు డూ విత్ ద ఫ్యామిలీ.
0: కానీ ధర్మాన్ని నిర్వర్తించక తప్పదు.
1: బట్ షీ హాస్ టు డిశ్చార్జ్ హర్ డ్యూటీ.
0: కనుక ఈ విధంగా తాను ప్రవర్తిస్తూ వచ్చింది.
1: షీ హాస్ బీన్ కండక్టింగ్ హర్ సెల్ఫ్.
0: పుట్టిన ప్రతి బిడ్డను కూడాను ఈ విధంగా తీర్చిదిద్ది అరణ్యానికి పంపించింది.
1: ఎవ్రీ న్యూ బోర్న్ చైల్డ్ ఈస్ ట్రైన్ లైక్ దట్ అండ్ సెంట్ టు ఫారెస్ట్.
0: నాయన, అది అరణ్యము కాదు.
1: Son, it is not a forest.
0: నీవు కేవలం ప్యాలెస్ లో ఉండినంత మాత్రం నీవు సుఖపడుతున్నావు అని భావిస్తున్నావు.
1: Son, do you think that you are happy by staying back in palace?
0: నీ సర్వ సుఖములు కూడాను అరణ్యంలోనే ఉంటుండాలి.
1: In fact, the whole of the comfort and happiness are there in the
0: forest. మనిషి సంచారం లేనటువంటి ప్రదేశము.
1: It is not habitated.
0: నిశ్చలమైనటువంటి ప్రదేశము.
1: It is pure.
0: నిర్మలమైనటువంటి ప్రదేశము.
1: It is beautiful.
0: ప్రాణమును పోషించేటువంటి ప్రదేశము.
1: And it sustains the life.
0: ఏమిటి ఈ ప్రాణమును పోషిస్తుంది?
1: What is this?
0: ఆ యొక్క అడవిందు ఉన్నటువంటి ఒక గాలి చేత ఆక్సిజన్ ప్రాణాన్ని బ్రతికిస్తుంది.
1: ఆక్సిజన్ దట్ యు గెట్ మోర్ ఇన్ ఎ ఫారెస్ట్.
0: తాను వదలినటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ను దూరం చేస్తుంది.
1: ది కార్బన్ డైఆక్సైడ్ ఎక్సేల్డ్ ఇస్ రిమూవ్డ్.
0: అడవిలో ఉండినటువంటి వారు చాలా మంది కూడాను లాంగ్ లైఫ్ గా జీవించేటువంటి వారు.
1: దోస్ దట్ లివ్ ఇన్ ఫారెస్ట్ హావ్ లాంగ్ లైఫ్.
0: అవకాశం లేదు.
1: They don't suffer out of disease.
0: అతి భాషకు అవకాశం లేదు.
1: No chance at all.
0: వాంఛలకు అవకాశం లేదు.
1: No desire.
0: కనుక ఈ విధంగా ఏకాంత వాసం చేత జీవించినట్టుమని బోధిస్తూ వచ్చింది.
1: They led the life of solitude. That was the teaching of Madalasa.
0: ఈనాటి చిన్నపిల్లలకంతా కూడా తల్లులు ఏ విధంగా ఊపుతున్నారు?
1: What is the song that a mother sings today for the
0: child? ప్రపంచ వాంఛల చేత వాళ్ళని ముంచి పెడుతున్నారు.
1: The children are drowned in worldly desires.
0: వాళ్ళని కృషింపజేస్తున్నారు.
1: దే ఆర్ లెడ్ టు డిప్రెషన్.
0: తల్లి చెప్తుంది.
1: ద మదర్ టెల్స్.
0: చెల్లోన మీ మామ శనగలెయ్యంగా బాగా మిమ్మని పంపే బాల బాలకుని. చెల్లోన మీ మామ శనగలెయ్యంగా.
1: వెన్ బెంగాల్ గ్రామ్స్ ఆర్ పుట్ ఇన్ దట్ ట్యాంక్.
0: బాగా మిమ్మని పొమ్ము బాల బాలకుని.
1: ఓ చిల్డ్రన్, యు గో ఓవర్ దేర్.
0: ఆ మామ చెప్తాడు, వేసినాడు లేవు కోసినాడు లేవు బాగా మెట్లిస్తురా బాలుడా నీకు.
1: ఓ బాయ్, వాట్ రైట్ హ్యావ్ యూ టు ఈట్ బికాస్ యూ ఆర్ నాట్ దేర్ ఎట్ ది టైమ్ ఆఫ్ సోయింగ్ ద సీడ్స్. నాట్ ఎట్ ది టైమ్ ఆఫ్ హార్వెస్ట్.
0: రైట్స్ అంత పెంచుతుంది. మా తల్లి నీ తోడ పుట్టినది కాదా?
1: అండ్ మై మదర్ ఈజ్ యువర్ సిస్టర్.
0: తగవకే పోదాము ధర్మ చావిటికి. కోర్టుకు పంపుతున్నాడు.
1: అండ్ హీ సెండ్స్ హిమ్ టు కోర్ట్.
0: ఈ కోర్టులు ఏం చెప్తున్నారు?
1: What he said in the court?
0: భాగము నిమ్మనిది బిడ్డ నిమ్మనిది.
1: దే వాంట్ పార్టిషన్.
0: అంతేకాదు బిడ్డను కూడా ఇచ్చేసేయండి.
1: అండ్ ఆల్సో చైల్డ్స్ టు బి
0: గివెన్. ఈ విధమైనటువంటి బంధనల చేత పెంచుతున్నారు ఈనాటి తల్లులు.
1: ద మోడర్న్ సాంగ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ బాండేజ్.
0: ఇంకా పుట్టిన పిల్లవాడు మామతో జగడం వేయటము, కోర్టుకు పోవటము, ఈ తగాదాలు పెట్టుకోవటము, బిడ్డను సంపాదించుకోవటము.
1: సో ద చైల్డ్ ఫైట్స్ విత్ ద అంకుల్, గోస్ టు ద కోర్ట్ అండ్ దెన్
0: వాంట్స్ టు హావ్ ద చైల్డ్ ఉన్నటువంటి యొక్క గర్ల్ ఫ్రెండ్షిప్.
1: దే హావ్ గర్ల్ ఫ్రెండ్స్ నౌ.
0: ఎంత దుర్మార్గమైనటువంటి యొక్క ప్రవర్తన.
1: What a bad behavior it is.
0: ఎంత అపవిత్రమైనటువంటి ప్రవర్తన.
1: What unsafe.
0: ఎంత అన్యాయమైనటువంటి ప్రవర్తన.
1: It's a behavior of injustice.
0: ఇది ఆ నీవు కోరేది ఏంటిది?
1: Is that what you want?
0: నీ వయసైన తర్వాత,
1: when you're aged,
0: నీ యొక్క శక్తి సామర్థ్యం నీవు బలపరుచుకున్న తర్వాత,
1: when you're strong enough,
0: నీ స్వతంత్ర జీవుడిగా జీవించే సమయం లోపల,
1: when you're independent,
0: అప్పుడు నీకు కావాల్సింటే పెళ్లి చేసుకో.
1: If you want, you can get married.
0: వద్దని చెప్పరు.
1: Nobody will say no.
0: కానీ ఈ విధంగా ఎవరికో భార్య కావలసినటువంటి గర్ల్ను నీవు లవ్ చేయటమనేటువంటి ఎంత పాపమైనటువంటి.
1: A girl who is destined to be the wife of someone else, you cannot love her.
0: నీ అన్నకే ఆమె భార్య కావచ్చును.
1: Tomorrow she may be your sister-in-law.
0: అప్పుడు నీకు వదిన కదా.
1: Then she becomes your sister-in-law.
0: వదిన భార్యగా భావించుకోవడం ఎంత పాపము.
1: You cannot consider as your own.
0: ఈనాటి బాలకులు చేసేటువంటిది, బాలులు చేసేటువంటి అన్ని కూడాను మహాపాపకరమైనటువంటి కార్యములు.
1: All the actions that modern people do are worst of the sins.
0: దీనికంతా చూచి తల్లిదండ్రులు సంతోషిస్తుంటారు.
1: The parents are happy about this action.
0: చేసుకోండి.
1: All right, you go ahead.
0: దమ్ముడి ఖర్చు లేకుండా పెండ్ అయిపోతుంది అది.
1: We don't have to spend money.
0: ధనం కోసం పాట పడుతున్నారే కానీ గుణం ఏ గతి పడుతుందో యోచించుకోవటం లేదు.
1: They are not bothered with the character, the quality and the value.
0: ఈ విధమైన యొక్క వాతావరణం లోపల, ఈ కలియుగం లోపల మనుషులు పాడు కాకుండా ఉండడానికి ఎట్లా వీలవుతుంది?
1: In this atmosphere, environment,
0: మన పిల్లలను మనం కంట్రోల్ చేయకపోతే ఇంకెవరు కంట్రోల్ చేయగలరు?
1: If we can't control our children, who else?
0: ఆ వయసును బట్టి తల్లిదండ్రులు వారిని కంట్రోల్ చేస్తూ రావాలి.
1: Parents should control their children.
0: సరి అయిన గౌరవ మర్యాదలు నిలిపేటువంటి ఒక పుత్రులుగా మనం తీర్చిదిద్దాలి.
1: Parents should mold their children as to get a good name.
0: గౌరవ మర్యాదలు కోల్పోయినటువంటి బిడ్డలు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: When prestige and the honor, respect of the family is lost,
0: మన కుటుంబానికి గౌరవాన్ని తెప్పించేటువంటి పిల్లలుగా ఉండాలి.
1: ద చిల్డ్రన్ షుడ్ బ్రింగ్ గుడ్ నేమ్ టు ద ఫ్యామిలీ.
0: ఆ విధమైనటువంటి యొక్క తీర్చిదిద్దినటువంటిది మదాలస.
1: మదాలస మోల్డెడ్ హర్ చిల్డ్రన్.
0: పుట్టినప్పటి నుంచి కూడాను వాళ్ళు సరైన మార్గంలో ప్రవేశపెడుతూ వచ్చింది.
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ చిల్డ్రన్ వర్ లెడ్ ఇన్ ది ప్రాపర్ వే.
0: స్టార్ట్ డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని.
1: రీచ్ సేఫ్లీ షీ సెడ్.
0: ఒక పొట్లకాయ పుడుతుంది.
1: You have got the snake goat.
0: అది పుట్టిన తక్షణమే దానికి తగినంత రాయిని దాన్ని కట్టి వేస్తారు.
1: యు టై అప్ టు ద స్నేక్ గోట్ ఎ స్మాల్ స్టోన్ విత్ ఎ స్ట్రింగ్.
0: ఆ భారం చేత ఆ పొట్టగా చక్కగా తీర్చిదిద్దుతుంది.
1: బికాస్ ఆఫ్ ద స్టోన్ టైడ్ అప్ టు ద స్నేక్ గోట్ ఇట్ గ్రోస్ స్ట్రైట్.
0: ఆ పొట్లకాయే ఒక విధమైనటువంటి ఒక కట్టిన రాయే డిసిప్లైన్.
1: దిస్ స్టోన్ టైడ్ అప్ స్టాండ్స్ ఫర్ డిసిప్లైన్.
0: దాన్ని కట్టినప్పుడు అది డిసిప్లైన్ అటు ఇటు వంగిపోకుండా స్ట్రైట్ గా వచ్చేసేస్తుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ డిసిప్లిన్ ద స్టోన్ టైడ్ అప్ ది స్నేక్ గోడ్ గ్రోస్.
0: తల్లిదండ్రులు ఆ విధమైనటువంటి డిసిప్లైన్ లో పెట్టాలి.
1: ద పేరెంట్స్ షుడ్ కీప్ దేర్ చిల్డ్రన్ అండర్ డిసిప్లిన్. ఇష్టం
0: వచ్చినట్టుగా వదిలిపోయినప్పుడు నీ పేరు ప్రతిష్టలే పాడైపోతుంది.
1: వెన్ వన్స్ యూ అలౌ దెమ్ ఫ్రీ,
0: కుటుంబం యొక్క గౌరవమే నాశనమైపోతుంది.
1: ద ఫ్యామిలీ ప్రెస్టీజ్ ఇస్ గాన్.
0: మనం పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ గివ్ టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్.
0: ఎలాంటి విషయంలో స్వేచ్ఛనివ్వాలో అలాంటి దాంట్లో మాత్రం ఇవ్వాలి.
1: వీ షుడ్ గివ్ దెమ్ ఫ్రీడమ్ ఇన్ దాట్ వే విచ్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
0: ఇలాంటి గౌరవ మర్యాదను మంట కలిపేటువంటి యొక్క విషయంలో మనం ఏమాత్రమూ స్వేచ్ఛను ఇవ్వకూడదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ ప్రెస్టీజ్ యూ షుడ్ నాట్ గివ్ దెమ్ ఫ్రీడమ్.
0: అందుకనే ప్రాచీన కాలం నుండి కూడాను అటువంటి గౌరవ మర్యాదలను కాపాడుకుంటూ రావడం చేతనే ఈనాడు భారతదేశము గొప్ప పేరును పొందుతూ ఉన్నది.
1: భారత్ హ్యాస్ గాట్ a big name because of the respect and the dignity of the
0: satya pravuhi dharani nilina harishchandrudu entanti vaadu.
1: Harishchandra, what a mighty king he is, who stood
0: pranam poyina kuda sariye thana asatyam aadaledu.
1: He is ready to sacrifice his life for
0: alanti harishchandruni chandramati anusaristu vachindi.
1: Chandramati wife followed harishchandra.
0: కుమారుణ్ణి అమ్ముకున్నాడు.
1: అండ్ హీ సోల్డ్ హిస్ సన్.
0: భార్యనే అమ్ముకున్నాడు హరిశ్చంద్రుడు.
1: అండ్ హరిశ్చంద్ర సోల్డ్ అవుట్ హిస్ వైఫ్.
0: చెప్పిన మాట నిలబెట్టుకోవాలని.
1: ఇన్ ఆర్డర్ టు హోల్డ్ ఆన్ టు ట్రూత్.
0: ఆమె కూడా అన్ని విధాలా చెప్పింది.
1: షీ టు సెడ్ ఇన్ ఎవ్రీవే.
0: నాథ, బ్రతికి ఉంటే మనం ఒడ్డుకు చేరుతాం.
1: ఇఫ్ వి ఆర్ అలైవ్
0: మరణిస్తే మునిగిపోతాం.
1: ఇఫ్ వి ఆర్ అలైవ్ వి కెన్ రీచ్ ద షోర్ ఆర్ ఎల్స్ వి విల్ డై.
0: కానీ మన ప్రతిజ్ఞలు మాత్రం మనం వదలకూడదు.
1: బట్ వి షుడ్ నెవర్ గివ్ అప్ అవర్ వౌ.
0: మన జీవితం యొక్క గౌరవ మర్యాదలను మనం పాడు చేసుకోకూడదు.
1: వి షుడ్ నాట్ స్పాయిల్ ద డిగ్నిటీ ప్రెస్టీజ్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: కనుకనే మనం ఈ విధంగానే పోదాం.
1: లెట్స్ గో దిస్ వే.
0: ప్రయాణం చేసుకుంటూ వెళ్లారు, కాశీకి చేరారు.
1: దే వర్ ట్రావెలింగ్ అండ్ రీచ్డ్ కాశీ.
0: కాశీ అందు కూడాను
1: దేర్ ఇన్ కాశీ
0: ఈ అప్పుల వాడు బాధ పెడుతూ వచ్చాడు.
1: దెన్ దేర్ మెనీ పీపుల్ హీ వాస్ డెటెడ్ ఇండెటెడ్ టు మెనీ
0: పీపుల్. భార్యను అమ్మినాడు.
1: అండ్ హీ సోల్డ్ హిస్ వైఫ్.
0: కడకు తానే ఒక బజార్ లోపల ఆక్షన్ కు నిలిచాడు.
1: అండ్ హీ స్టూడ్ దేర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది స్ట్రీట్.
0: ఎంత ఇస్తారు ఎంత ఇస్తారు.
1: He allowed himself to be sold.
0: ఇతనికి తగినంత ధనం ఇచ్చి నన్ను మీరు కొనుక్కోండి అన్నాడు హరిశ్చంద్రుడు.
1: హరిశ్చంద్ర సెడ్ యు పే ద మనీ ద ప్రైస్ అండ్ టేక్ మీ.
0: ఈ విధంగా సత్యము కోసము దేహాన్నైనా రాజ్యాన్నైనా గౌరవాన్నైనా కూడా నిలబెట్టుకుని ప్రాణత్యాగం చేస్తాడు.
1: ఫర్ ట్రూత్ హీ వాజ్ రెడీ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఈవెన్ హిస్ లైఫ్ ఆల్సో.
0: ఇలాంటి ప్రతిజ్ఞ చేత జీవితాన్ని గడిపినటువంటి వారు భారతీయులు.
1: భారతీయ స్పెండ్ దేర్ లైఫ్ విత్ సచ్ డిటర్మినేషన్.
0: అనాది కాలం నుండి కూడాను గౌరవం కోసమని తల వంచి జీవితాన్ని అంకితం గావించేటువంటి వారు.
1: దే డెడికేటెడ్ దేర్ లైఫ్ టు అప్హోల్డ్ ద రెస్పెక్ట్ ఆఫ్.
0: ఈనాడు జీవితం అంటే ఏమిటో వెళ్ళికే అర్థం కాదు.
1: మోడర్న్ పీపుల్ డోంట్ నో వాట్ లైఫ్ ఈజ్.
0: ఏదో చదవటము,
1: దే స్టడీ,
0: ఉద్యోగాలు చేయటము,
1: దే గెట్ జాబ్స్,
0: ధనము సంపాదించుకోవటము,
1: ఎర్న్ మనీ,
0: చక్కగా భుజించటము,
1: ఈట్ వెల్,
0: క్లబ్లు తిరగటము,
1: గోరౌన్ క్లబ్,
0: ఇష్టానుసారం ప్రవర్తించటము,
1: బిహేవ్ యాస్ యు లైక్,
0: ఇదే లైఫ్ అనుకుంటున్నారు.
1: దే కన్సిడర్ దిస్ ఈజ్ ద వే ఆఫ్
0: లైఫ్. ఈజ్ ఛాలెంజింగ్.
1: లైఫ్ ఈజ్ అ ఛాలెంజ్.
0: మీట్ ఇట్.
1: మీట్ ఇట్.
0: ఎన్నో కష్టాలు నష్టాలు అన్నీ వస్తుంటాయి. వీటంతా తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగాలి.
1: యు హావ్ సర్టన్ డిఫికల్టీస్, ఆబ్స్టకల్స్ యు హావ్ టు రెసిస్ట్ అండ్ ప్రొసీడ్.
0: మన కుటుంబ గౌరవాన్ని ఏమాత్రం కూడా తొందరపడకుండా చూసుకోవాలి.
1: వి షుడ్ నెవర్ లూజ్ అవర్ ఫ్యామిలీ రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్.
0: ఆ విధంగా ప్రాచీన కాలం నుండి ఇంత స్థితికి తెప్పించింది మన భారతీయులు పెద్దలే.
1: ది ఎల్డర్స్ ఆఫ్ ది పాస్ట్ మెయింటైన్ ద డిగ్నిటీ ఎస్టీమ్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: కనుక ఈనాడు కూడాను అలాంటి తల్లులు కావాలి.
1: వి నీడ్ మదర్స్.
0: మదాలస అనేటువంటి తల్లులు కావాలి.
1: వి నీడ్ మదర్స్ ఆఫ్ ది టైప్ ఆఫ్ మదాలస.
0: అట్టి తల్లుల యొక్క ప్రోత్బలమైన కూడా వీరి అందు ప్రవేశించాలి.
1: దే షుడ్ ఎంకరేజ్ లైక్ మదాలస.
0: ఈ మదాలస ఆదర్శంగా స్త్రీ అయ్యగా మనం తీసుకోవాలి.
1: కన్సిడర్ మదాలస యాజ్ అన్ ఐడియల్.
0: కనుక బిడ్డలను చాకేటువంటి విషయం లోపల మదాలస పెట్టినటువంటి యొక్క క్రమశిక్షణ ఎవరూ పెట్టలేరు.
1: ద డిసిప్లిన్ ఎన్ఫోర్స్డ్ బై మదాలస ఈజ్ గ్రేటెస్ట్ దట్ నో వన్ వుడ్ ఎవర్ ఈక్వల్.
0: ఎందుకు ఈ వాంఛలు?
1: వై డిజైర్?
0: ఇవన్నీ స్వప్న దృశ్యములు.
1: దే ఆర్ ఆల్ జస్ట్ డ్రీమ్.
0: కలలో చూసిన మేడల మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
1: ద మ్యాన్షన్స్ దట్ యు విజువలైజ్ ఇన్ ద డ్రీమ్ ఆర్ నాట్ దేర్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: ఇవంతా కలలో నీవు కనిపించినట్టుగా ఉన్నాయి.
1: దే ఆల్ అపియర్డ్ ఇన్ యువర్.
0: దీనికి నీవెందుకు భ్రమించాలి?
1: వై షుడ్ బి డెల్యూట్?
0: నీవెందుకు లొంగిపోవాలి?
1: వై షుడ్ యు బి విక్టిమ్?
0: నీ దేహాన్ని నీవు అదుపులో నుంచుకో.
1: కంట్రోల్ యువర్ బాడీ.
0: నీ మైండ్ నీవు అదుపులో నుంచుకో.
1: కంట్రోల్ యువర్ మైండ్.
0: ఈ మైండ్ ను ఉంచుకుంటూ వెంటే దేహమే దానికి స్వాధీనమైపోతుంది.
1: వెన్ వన్స్ యూ కంట్రోల్ యువర్ మైండ్ బాడీ కెన్ బి కంట్రోల్.
0: కనుక అన్నింటికంటే మొట్టమొదట దేహాభిమానం క్రమక్రమేణా తగ్గించుకోవాలి.
1: ఆల్ ఫస్ట్ థింగ్ వీ హావ్ టు కట్ షార్ట్ అవర్ బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహమును క్షేమంగా చూసుకోవాలి.
1: వీ హావ్ టు కీప్ ఇట్ హెల్దీ.
0: దేహం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
1: ది హెల్దీ, ది హెల్త్ మస్ట్ బి మెయింటైన్.
0: విక్షాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం, ఇవి చేయాల్సిందే.
1: ది ఫుడ్ ఈజ్ ఫర్ ద బాడీ అండ్ ద క్లోత్ ఈజ్ ఫర్ ది మైండ్ టు బి సేఫ్ గార్డ్.
0: దేహమే లక్ష్యమని, దేహమే ప్రధానమని ఆత్మాభిమానం వదలుకొని దేహం పైనే మనం లక్ష్యం పెట్టుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్ నెగ్లెక్టింగ్ ది స్పిరిట్.
0: ఆత్మ లేనిటువంటి దేహం ఎక్కడుంది?
1: విదౌట్ ద స్పిరిట్ ఆత్మ వేర్ ఇస్ ద బాడీ?
0: కనుకనే ఆత్మనే దీనికి అన్నింటికి మాస్టర్.
1: ఆత్మ ద స్పిరిట్ ఇస్ ద మాస్టర్.
0: అలాంటి మాస్టర్ యొక్క జ్ఞానాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: అప్పుడే మన యొక్క జీవితం అనేటువంటి ఉన్నత ఆదర్శానికి పొందుతుంది.
1: దెన్ అవర్ లైఫ్ వుడ్ బి ఐడియల్ టు ద రెస్ట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మనం గుర్తించవలసినటువంటివి,
1: టుడే వాట్ వీ హ్యావ్ టు
0: రికమెండ్ క్రమేణా మనం ఆత్మాభిమానం పెంచుకోవాలి.
1: వి హావ్ టు బి మోర్ అండ్ మోర్ అటాచ్డ్.
0: లోక సంబంధమైనటువంటి వాంఛలను మనం పెంచుకోకూడదు.
1: వి షుడ్ నాట్ హావ్ టూ మెనీ వరల్డ్లీ డిజైర్స్.
0: ఎప్పుడు పెంచుకోవాలో అప్పుడు దాన్ని పెంచుకోవాలి.
1: వి షుడ్ హావ్ ఇట్ ఓన్లీ దెన్ వెన్ ఇట్స్ నెసెసరీ.
0: అనవసరంగా లేనిపోని వాంఛలంతా పెంచుకుని,
1: హావింగ్ టూ మెనీ అన్నెసెసరీ డిజైర్స్,
0: ఈ వాంఛల ద్వారా క్లేశమును పొట్టుకుని
1: అండ్ వి సఫర్.
0: జీవితమంతా క్లేశ జీవితమే గానే తయారవుతుండాలి.
1: ద లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిజరీ.
0: క్లేశ జీవితం కానే కూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి ఎ మిజరబుల్ లైఫ్.
0: మానవుడవు
1: యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: నీవు ఆనందమయుడవు.
1: యు ఆర్ వన్ ఆఫ్ బ్లెస్.
0: నీవు నిరంతరము ఆనందంగానే జీవించాలి.
1: యు షుడ్ లివ్ బ్లిస్ఫుల్లీ త్రూ అవుట్.
0: అంతేగాని విచారమునకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: యు షుడ్ నెవర్ బి వరీడ్ ఎట్ ఎనీ పాయింట్.
0: ప్రతి దానిని కూడా మనం అదుపులో పెట్టుకుంటూ రావాలి.
1: ఎవ్రీథింగ్ మస్ట్ బి అండర్ కంట్రోల్.
0: కనుక పెద్దలైనటువంటి వారందరూ కూడా తమ బిడ్డలను తమ కుమారులను అదుపులో ఉంచాలి.
1: ఎల్డర్స్ షుడ్ కంట్రోల్ దేర్ చిల్డ్రన్, ఎక్సర్సైజ్ డిసిప్లిన్.
0: మన కల్చర్ యొక్క దీనిని మనం ఏమాత్రం పాడు చేయకూడదు.
1: వి షుడ్ నాట్ స్పాయిల్ అవర్ కల్చర్.
0: మన కుటుంబ గౌరవాన్ని మనం ఏమాత్రం కూడా వ్యర్థం చేయకూడదు.
1: ద ఫ్యామిలీ రెస్పెక్ట్ షుడ్ నాట్ బి లాస్ట్.
0: ఈ ఫ్యామిలీ గౌరవం అంటే ఎంత గొప్పదో మీరు తెలుసుకోలేకపోతున్నారు.
1: ఫ్యామిలీ రెస్పెక్ట్ హౌ గ్రేట్ ఇట్ ఈస్ యు డు నాట్ నో.
0: క్రమక్రమేణ ఒక చిన్న విషయం లోపల దాన్ని పాడు చేసుకుంటున్నారు.
1: ఇన్ స్మాల్ మ్యాటర్స్ యు లూజ్ ద ఫ్యామిలీ రెస్పెక్ట్.
0: ఏమిటి ఫ్యామిలీ?
1: వాట్ ఈస్ ఫ్యామిలీ?
0: నాకంటే ఫ్యామిలీ అనుకుంటారు.
1: యూ థింక్ దట్ యువర్
0: ఈనాటి తల్లిదండ్రులు కూడా అదే విధంగానే వారికి సరైన బోధన చేయకుండా ఉన్నారు.
1: పేరెంట్స్ ఆల్సో నాట్ టీచింగ్ దెమ్ ప్రాపర్లీ.
0: సమృద్ధమైనటువంటి కుటుంబంగా ఉండినప్పుడు, సమూహ కుటుంబంగా ఉన్నప్పుడు,
1: వెన్ ఇట్ వాజ్ ఎ జాయింట్ ఫ్యామిలీ,
0: జాయింట్ ఫ్యామిలీలో ఉండినప్పుడు, జాయింట్ ఫ్యామిలీలో ఎంతనో మనం నేర్చుకోవాల్సి ఉంటాయి.
1: యూ కెన్ లెర్న్ మెనీ థింగ్స్ ఇన్ ఎ జాయింట్ ఫ్యామిలీ.
0: అప్పుడే ఏదైనా కొంచెం కింద కలతలు గిల్ల వచ్చినా కూడా పెద్దలంతా కూడా అక్కడే ఉండి దాన్ని అదుపులో ఉంచుతారు.
1: When there is any trouble, elders would take charge and solve the problem.
0: Kottaga oka kumarunaki pendi chesesadu.
1: The boy was married.
0: Eenadu marriage chesin tachadame
1: immediately after marriage
0: veeniki inkoka illu ivvali.
1: He wants to have his own family.
0: Enduku ivvali veeniki?
1: Why?
0: Kukkala maadiri pravartinchadanika?
1: Should he behave like a dog?
0: Kaadu kaadu, nee intilone vaanni unchukovali.
1: You should see that he is with you.
0: Nee intilo undukoni వారిలో ఏమైనా అంతో ఇంతో కొంచెం తగాదాలు వస్తే దాన్ని తక్షణమే తీర్చి వారిని సరిచించాలి.
1: ఇఫ్ దర్ సమ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ దే కుడ్ బి సాల్వ్.
0: ఈనాడు అదొక ఫ్యాషన్ అయిపోయింది.
1: దే ఇస్ నాట్ లైక్ దట్.
0: పెండి అయిన తక్షణమే వాళ్ళకి ప్రత్యేకమైన ఒక ఇల్లు.
1: ఇమ్మీడియట్లీ దే ఆర్ మ్యారీడ్, దే విల్ హావ్ సెపరేట్ ఫ్యామిలీ.
0: నీవు నివసించే ఇంట్లోనే ఒక రూమ్ ఇచ్చేసి వాళ్ళకు.
1: వై డోంట్ యు గివ్ దెం వన్ రూమ్ ఇన్ యువర్ ఫ్యామిలీ?
0: ఎంత హాయిగా ఉంటుంది.
1: దే విల్ బి వెరీ కంఫర్టబుల్.
0: వారు పోట్లాడు కూడా పోట్లాడరు.
1: దే డోంట్ ఫైట్ దెం.
0: ఏదైనా పోట్లాడినా కానీ తల్లిదండ్రులకు ఇంట్లో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది.
1: ద పేరెంట్స్ విల్ కమ్ టు
0: తెలిసి అప్పుడే దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తారు.
1: దెన్ దే విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్.
0: ఈ వృక్షం కాకమునిపోయి దాన్ని మొక్కగానే పెరిగి పారవేస్తారు.
1: బిఫోర్ ఇట్ గ్రోస్ ది ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్ ఇన్ ద బిగినింగ్ ఇట్సెల్ఫ్.
0: వేరే ఒక ఇంటికే ప్రత్యేకంగా పంపినామంటే,
1: if you have separate family,
0: vaadu emaipotaro emto,
1: what will happen to them?
0: ee naati yuvakullo undu oka cheetiki maatiki chiraakulu pattamu.
1: Today youngsters, they get irritated for every simple thing.
0: Pottaadukotamu,
1: they fight.
0: తర్వాత ఈమె ఇల్లు వదిలిపోవటము, తాను ఒక తట్టు వెళ్లిపోవటము, ఈ రకంగా జరుగుతూ ఉంటుంది.
1: దే లీవ్ దేర్ హోమ్ అండ్ వాంట్ టు లివ్ సెపరేట్.
0: ఈ విధంగా జరిగిపోవటం చేత జీవితం ఎంత పాడైపోతుంది.
1: యు ఆర్ స్పాయిలింగ్ యువర్ లైఫ్.
0: మానవ జీవితం చాలా విలువైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: చాలా ఆదర్శవంతమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఐడియల్.
0: ఆనందమయమైనటువంటిది.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ బ్లెస్.
0: అలాంటి జీవితాన్ని ఎందుకు మనం పాడు చేసుకోవాలి?
1: వై షుడ్ వి స్పాయిల్ అవర్ లైఫ్?
0: కనుకనే ఏనాడైనా కూడా తల్లిదండ్రులు గొప్పవారైనా చిన్నవారైనప్పటికీ, మనం చిన్న ఇల్లు అయినప్పటికీ మన ఇంటి అందే ఉంచుకోవాలి.
1: పేరెంట్స్ దే మే బి బిగ్, రిచ్ ఆర్ పోర్,
0: ఏదో వాళ్ళకి ఉద్యోగం వచ్చి ట్రాన్స్ఫర్ అయిపోతే అది వేరు, కానీ ఒకే గ్రామంలో ఉండినప్పుడు వారికి ప్రత్యేకమైన ఇల్లు మనం ప్రయత్నమే చేయకూడదు.
1: When the boy is employed and when he is transferred, you can go him to move.
0: పాడు తల్లిదండ్రులు ఇంతవరకు పాడు చేస్తున్నారు.
1: You have to keep your children with you. It's all parents who are spoiled.
0: పుత్రుల యొక్క ద్రోహులు వీళ్ళంతా. నిజమైన తల్లిదండ్రులు కాదు.
1: They are not true parents in the strict sense. They are spoiling their children.
0: కనుకనే వారు సరైనటువంటి మార్గంలో ఉంటుంటే పిల్లలు పాడుగావడానికి అవకాశమే లేదు.
1: ఇఫ్ దే ఆర్ ఆన్ ద రైట్ పాత్, చిల్డ్రన్ విల్ నెవర్ గెట్ స్పాయిల్డ్.
0: కనుక వారిని సరైన అదుపులో ఉంచాలి.
1: దే షుడ్ కంట్రోల్ దేర్ చిల్డ్రన్.
0: ఈనాటి మోడర్న్ ఏజ్ లోపల ఈ అదుపే తప్పిపోయింది.
1: ఇన్ ద మోడర్న్ ఏజ్ దేర్ ఇస్ నో కంట్రోల్.
0: అంతా బ్రేక్లెస్ కార్లు అయిపోయినాయి.
1: ఆల్ ఆర్ లైక్ బ్రేక్లెస్ కార్.
0: ఎక్కడ పోతుందో, ఎక్కడ ప్రమాదం వస్తుందో చెప్పడానికి వీల్లేదు.
1: వేర్ ఇట్ గోస్, వేర్ ఇట్ బ్రేక్స్, నోబడీ కెన్ సే.
0: తల్లిదండ్రులే దీనికి బ్రేక్ వేయాలి.
1: పేరెంట్స్ షుడ్ అప్లై బ్రేక్.
0: అప్పుడే వీరు అదుపులో వస్తారు.
1: దెన్ దే విల్ బి కంట్రోల్.
0: వాళ్ళు బాగుపడతారు.
1: దే విల్ బి గుడ్ దెన్.
0: అలాంటి అదుపులో పెట్టినటువంటి కుటుంబాలు ఎంతనో క్షేమంగా ఉంటున్నాయి.
1: వేర్ దేర్ ఇస్ కంట్రోల్ ద ఫ్యామిలీస్ ఆర్ వెరీ ఫైన్.
0: కనుక ఈ కంట్రోల్ లేనటువంటి ఫ్యామిలీస్ చాలా పాడైపోయినాయి.
1: ది అన్కంట్రోల్డ్ ఫ్యామిలీస్ ఆర్ రూయిన్డ్.
0: ఇంత బ్రేక్లెస్ కార్స్,
1: బికాస్ దే ఆర్ బ్రేక్లెస్ కార్స్.
0: ఇలాంటి రీతి లోపల మనం చాలా అదుపులో ఉంచాలి.
1: వీ హావ్ టు కీప్ దెమ్ అండర్ కంట్రోల్.
0: మన వాంఛలు కానీ,
1: ఎయిదర్ డిజైర్,
0: మన యొక్క డిజైర్స్ కానీ,
1: ఆర్ డిజైర్స్,
0: మన యొక్క అభిమానాలు కానీ,
1: అటాచ్మెంట్స్,
0: మన యొక్క గౌరవాలు కానీ,
1: రెస్పెక్ట్,
0: కొంతవరకు అదుపులో పెట్టుకోవాలి.
1: షుడ్ ఆల్వేస్ బి అండర్ సర్టన్ లిమిట్స్.
0: ఉంటున్నాయి ద్వేషాలు. ఈ ద్వేషం కూడా వచ్చినంత తక్షణమే దాన్ని వదిలిపెట్టకూడదు.
1: The moment the hatred gets in, you should not act upon it.
0: ఒక బ్రేక్ వేయాలి.
1: You should put a break there.
0: కోపం వస్తుంది.
1: You are angry.
0: కానీ కోపం వస్తే ఎవరిని పాడు చేస్తుంది?
1: Whom does it spoil?
0: బయట వాడిని పాడు చేయటమే కాకుండా తన కుటుంబాన్ని కూడా పాడు చేస్తుంది.
1: Anger spoils the other man and spoils you and your family.
0: కోపము కలిగిన వానికి,
1: the one who is angry,
0: ఏ పనియు ఫలింపకుండు,
1: will never be successful
0: in it.
1: He'll have problems.
0: పాప పనులను చేయించు.
1: He commits sins.
0: ఛీ, పొమ్మని పించుకొని చెల్లునుచుమి.
1: And he'll be put to shame.
0: తన కలిమి భంగపుచ్చును.
1: He loses property.
0: తనకు గౌరవము దగ్ధం చేయును.
1: He loses his respect.
0: తన వారల కెడసేయును.
1: He will be separated from his own people.
0: జనుల కోపము వలన సర్వము చెడుగును.
1: Because of anger, he is a failure in all.
0: కొంతసేపు ఓపిక పట్టుకో.
1: Be patient enough.
0: దాన్ని చల్లార్చుకున్న తర్వాత ముందు మార్గం చూడవచ్చు.
1: Let the anger be pacified, then proceed.
0: కనుకనే క్రోధాన్ని కూడా మనం కంట్రోల్ చేయాలి.
1: You have to control your anger.
0: ఇవన్నీ దుర్గుణముల లోపల చాలా ప్రధానమైనటువంటి యొక్క రాక్షసులు.
1: Anger is the first demon among the remaining demons.
0: ఇలాంటి మనం కంట్రోల్ చేస్తూ వచ్చినప్పుడే మానవ జీవితం ఆదర్శవంతమైన జీవితంగా రూపొందుతుంది.
1: When once we control these demons,
0: ఆనందమయమైన జీవితంగా రూపొందుతుంది.
1: It becomes an ideal life.
0: కనుక పిల్లలు మాట్లాడదలిచినటువంటి వాడు కూడాను,
1: the students who want to speak,
0: ఏదో ఊరికి భక్తి గిక్తి అని చెప్పినని ఏదో రామకృష్ణ పరమహంస వివేకానంద ఈ వీళ్ళందరి చరిత్ర మీరు చెప్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు.
1: It's useless if you speak.
0: ఈనాటి ప్రపంచం లోపల,
1: in today's
0: world, ఈనాటి సమాజం లోపల,
1: in modern society,
0: ఏ విధమైన అవస్థలతో మీరు అశాంతి పొందుతున్నారు?
1: What is the cause for our restlessness?
0: ఏ విధమైనటువంటి దుఃఖాలు మీరు అనుభవిస్తున్నారు? వీటిని గుర్తించడానికి తగినటువంటి యొక్క సమాధానం చెప్పాలి.
1: We have to reply, speak appropriately, finding out the reason for our
0: సమాజంలో ఎన్నో బాధలు ఉంటుంటే వాటంతా వదిలిపెట్టి,
1: forgetting all the suffering in society,
0: నీవు దేవుణ్ణి స్మరించు,
1: you think of God,
0: భజనలు చెయ్యి,
1: do bhajans
0: అని చెప్తూ కూర్చుంటే ఎట్లా భజన చేయగలరు వారు?
1: If you say, is it possible to do bhajans?
0: చుట్టూ బాధలంతా ఉంటున్నప్పుడు వీడు భజన చేసుకుంటూ కూర్చుంటాడా?
1: When you are surrounded by problems, can you do bhajans?
0: మొట్టమొదటి ఆ బాధలను నివారణ గావించు.
1: First solve your problem.
0: తర్వాత వాడే భజన చేస్తుంటాడు.
1: Then he can do bhajans.
0: కనుక మన భక్తి భక్తి భక్తి అని ఈ భక్తి కూడా ఒక పెడమార్గం పడుతుండాలి.
1: Devotion is also taken in a perverted way.
0: మొట్టమొదటి మన గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: First we should uphold our respect.
0: మన మర్యాదను మనం కాపాడుకోవాలి.
1: Keep the name of the family.
0: సానుభూతిని మనం పెంచుకోవాలి.
1: We should have sympathy.
0: సహనమును అభివృద్ధి పరచుకోవాలి.
1: We should progress.
0: సహన సానుభూతులు లేనటువంటి కుటుంబంలో ఏమాత్రం కూడా శాంతి ఉండదు.
1: Where there is no forgiveness and sympathy, there is no peace in the family.
0: సహన సానుభూతులు ఏ విధంగా మనం సాధించాలనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి.
1: We have to achieve these two, the sympathy and forgiveness.
0: అప్పుడే గౌరవమైనటువంటి ఫ్యామిలీగా రూపొందుతుంది.
1: Then our family enjoys
0: ధనం సంపాదించుకున్నాం, ధనం సంపాదించుకున్నాం, ధనం వచ్చితే నీకు శాంతినిస్తుందా?
1: Do you think money gives you peace?
0: ధనం వల్ల ఏనాటికి శాంతి మనకు లభించదు.
1: There will never be peace by money.
0: చాలా మంది ఈనాడు టౌన్ లోపల గాని చదువుకున్నటువంటి వాళ్ళు కానీ ధనం సంపాదించాలి, ధనం సంపాదించాలి.
1: Today in this world, all youngsters, educated people want to earn
0: money. ఏ విధంగా సంపాదిస్తున్నారు?
1: How are they earning?
0: గుణాన్ని అమ్ముకుంటున్నారు, ధనాన్ని సాధిస్తున్నారు.
1: They go on selling out their own values, the quality.
0: ఈ గౌరవాన్ని అమ్ముకున్న తర్వాత ఈ ధనం ఎందుకు కాల్చన?
1: Without respect, what for is the money?
0: ధనం లేకపోయినా పర్వాలేదు.
1: Doesn't matter if you don't have money.
0: ఇచ్చినా నీవు గంజి తాగినా కూడా సంతోషమే.
1: Even if you take parched rice, that is enough.
0: గౌరవాన్ని నిలుపుకో.
1: Hold on to the respect.
0: మర్యాదగా బ్రతుకు.
1: Lead family in manners.
0: కుటుంబం యొక్క ఆనందాన్ని నువ్వు పెంచు.
1: And see that all
0: money comes and goes.
1: But morality.
0: అది కూడా నువ్వు పోతే ఏం ప్రయోజనము?
1: If morality is lost, what for the rest?
0: ఆ నీతి నిజాయితీని మనం పెంచుకోవాలి.
1: The morality is most important.
0: ఇది ఈనాడు మానవునికి కావలసినటువంటి యొక్క గొప్ప విద్యలు.
1: This is the highest form of education necessary.
0: ఉపన్యాసాలు చెప్పి పెద్ద పెద్ద వారి యొక్క చరిత్రలంతా కూడా ఆదర్శాలు చెప్పినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: It is no use by mere lecturing.
0: ఏ సమయంలో ఎట్టి ఆదర్శాలు బోధించాలో అలాంటి ఆదర్శాలు బోధించాలి.
1: We have to teach regarding the ideals appropriate to the time.
0: ఆ బిడ్డను ఏ విధంగా పెంచాలి, ఏ విధమైన పేరు పెట్టాలి? పేరు పెట్టారు.
1: The child is named. How?
0: కానీ పేరుకు తగినటువంటి ప్రవర్తన బిడ్డలో ఉంటుందా?
1: Do you mean that the child will have the behavior appropriate to the name given?
0: పేరు ధర్మరాజు, పేరు వేప విత్తుండ్రుని. ధర్మరాజు అని పేరు పెడితే వేప విత్తన మాదిరి చేదుగా ఉంటున్నాడు వాడు.
1: And his name is Dharmaraju, but all his behavior is bitter.
0: కనుక పేరుకు తగినటువంటి ప్రవర్తన ఉండాలి.
1: Our behavior should be
0: దృష్టిలో పెట్టుకోవాలి.
1: కీపింగ్ యూ ద బిహేవియర్ అండ్ ద నేమ్.
0: ఆ దృష్టిలో పెట్టుకుని వానికి పేరు పెట్టాలి.
1: అండ్ కీపింగ్ దట్ ఇన్ యూ నేమ్ ద
0: చైల్డ్. అవన్నీ ఏమి లేదు.
1: సచ్ థింగ్స్ ఆర్ నాట్.
0: ఏ సినిమాలోనో ఏ నావెల్స్ లోనో ఆ పేర్లంతా చదువుతారు. ఈ పేరు బాగుంది, ఆ పేరు బాగుంది, ఆ పేర్లు బాగుంటే ప్రయోజనం ఏమిటి?
1: దే ఫైండ్ సమ్ నేమ్స్ ఇన్ ద నావెల్స్ అండ్ ఫిల్మ్స్.
0: కానీ ఈ మంచి పేరుకు తగినటువంటి విరుద్ధమైనటువంటి యొక్క ప్రవర్తన జరుగుతూ ఉంటుంది.
1: బట్ ద చైల్డ్ బిహేవ్స్ ఇన్ ఎ కాంట్రడిక్టరీ వే.
0: కనుకనే పేరుకు తగినటువంటి ప్రవర్తన నడిపించాలి వాళ్ళలో.
1: అండ్ ద బిహేవియర్ షుడ్ బి ఇన్ అకార్డెన్స్.
0: అదే నిజమైనటువంటి తల్లిదండ్రుల యొక్క ఆదర్శము.
1: This is the ideal to be observed by parents.
0: అప్పుడు ఈ పేరు పెట్టినందుకు సార్థకము.
1: And there lies the true meaning.
0: ఇది ఎక్కడ పోయినప్పటికీ,
1: you may go anywhere.
0: పిల్లలు చెడిపోయినారంటే,
1: when children are spoiled,
0: దీనికి మూల కారణం ఇంట్లో తల్లిదండ్రులే.
1: The parents are the main cause.
0: ఈ తల్లిదండ్రులే గనుక సరైన అదుపులో ఉంటే వీడు చెడిపోవడానికి ఏమాత్రం అవకాశం ఉండదు.
1: If the parents are disciplined, children also will be disciplined.
0: కనుకని మొట్టమొదటి తల్లిదండ్రులు దీనికి తగినటువంటి ఒక శ్రద్ధను వహించాలి.
1: దేర్ఫోర్ ద పేరెంట్స్ షుడ్ టేక్ ఇంట్రెస్ట్ ఫస్ట్.
0: అది నిజమైనటువంటి శాంతి లోకానికి.
1: దట్ కన్ఫర్స్ పీస్ టు ద వరల్డ్.
0: ఈనాడు సమాజం ఎట్లా ఉంటుండాలి?
1: హౌ ఇస్ ది ప్రెసెంట్ డే సొసైటీ?
0: చాలా అల్లకల్లోలంగా, అగ్నిగుండంగా రూపొందింది.
1: ఇట్ ఈస్ ఎజిటేటెడ్, ఫుల్ ఆఫ్ ఫ్లేమ్స్ అండ్ ఫైర్.
0: ఇలాంటి సమాజం నందు ఏ విధమైనటువంటి శాంతిని మనం నెలకొల్పాలి?
1: హౌ డు యూ హౌ టు ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ సొసైటీ?
0: ఏ విధమైనటువంటి ఆదర్శాన్ని మనం నిరూపించాలి?
1: హౌ టు బి ఐడియల్ ఇన్ సొసైటీ?
0: దీన్ని మనం యోచించాలి.
1: దిస్ వీ షుడ్ పాండర్ ఓవర్.
0: సమాజం ఏమైపోతే నాకేమి?
1: వాట్ విల్ హ్యాపెన్ టు మీ? లెట్ ఎనీథింగ్ హ్యాపెన్.
0: గ్రామం ఏమైపోతే నాకేమి?
1: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ ఎనీవే.
0: మాత్రం బాగుంటే చాలు.
1: ఐ షుడ్ బి ఫైన్.
0: నీవెక్కడున్నావు?
1: వేర్ ఆర్ యూ?
0: ఈ సమాజం నుండే ఉంటున్నావు.
1: యు ఆర్ ఇన్ సొసైటీ.
0: ఈ సమాజంలో నీ ఒక మెంబరే.
1: యు ఆర్ ఎ మెంబర్ ఇన్ దిస్ సొసైటీ.
0: సమాజంలో నీ ఒక వ్యక్తిగా ఉంటుంది. సమాజం ఏమైపోతే ఏమని అనుకోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ థింక్ దట్ యు ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ.
0: సమాజం అంతా నీవు వహించాలి.
1: యు హావ్ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సొసైటీ.
0: మానవ సమాజం లోపల మానవుడే చాలా ప్రధానమైనటువంటి మాడు.
1: మ్యాన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ సొసైటీ.
0: అలాంటి మానవత్వాన్ని నీవు విసర్జించుకొని
1: you give up human life.
0: పశుత్వంగా నీవు జీవిస్తుంటే ప్రయోజనం ఏమిటి?
1: అండ్ ఇఫ్ యు లీడ్ లైక్ లైఫ్ లైక్ దట్ ఆఫ్ ఎన్ అనిమల్, వాట్ ఫర్?
0: మొట్టమొదటి నీవు గుర్తించవలసింది ఏమిటి? నేను పశువుని కాదు, నేను మనిషిని.
1: ఫస్ట్ యూ షుడ్ నో దట్ ఐఎమ్ నాట్ అనిమల్ బట్ ఐఎమ్ ఎ మ్యాన్.
0: నేను మనిషిని అనుకున్నప్పుడు మనిషికి తగినటువంటి ప్రవర్తన చేయి.
1: వెన్ వన్స్ యూ థింక్ దట్ యువర్ హ్యూమన్, యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ బిహేవియర్.
0: నేను మనిషిని అనుకుని పశువు వలె ప్రవర్తిస్తే నీవు ఎట్ట మనిషి అవుతావు?
1: బీయింగ్ ఎ హ్యూమన్, ఇఫ్ యు యాక్ట్ లైక్ అనిమల్, హౌ కెన్ యూ బి ఎ హ్యూమన్?
0: కనుక నీవు మనిషిగా భావించి మనిషిగా ప్రవర్తించు.
1: బి ఎ హ్యూమన్ అండ్ యాక్ట్ ఇన్ ఎ హ్యూమన్ వే.
0: మనిషిగానగా సమాజంలో గౌరవాన్ని సాధించాలి.
1: అండ్ సీ దట్ యు ఆర్ రెస్పెక్టెడ్ ఇన్ సొసైటీ.
0: ఎక్కడ వెళ్ళినప్పటికీ నీవు మంచి పేరుని తెచ్చుకోవాలి.
1: యు మే గో ఎనీవేర్, గెట్ ఎ గుడ్
0: నేమ్. మంచి నడతను నీవు పెంచుకోవాలి.
1: హావ్ గుడ్ బిహేవియర్.
0: మంచి మాటలు చెప్పాలి.
1: స్పీక్ నైస్లీ.
0: మంచి పనులు చేయాలి.
1: డూ గుడ్ యాక్షన్స్.
0: ధనమును సంపాదించడం గొప్పతనం కాదు.
1: నథింగ్ గ్రేట్ ఇన్ ఎర్నింగ్ మనీ.
0: చాలా మంది విదేశాలకు వెళ్లి ధనమును సంపాదించుకుంటున్నారు.
1: మెనీ పీపుల్ గో అబ్రాడ్.
0: ఎందుకు ఈ బిచ్చమెత్తినటువంటి ధనము?
1: వై షుడ్ దే బెగ్ అండ్ ఎర్న్?
0: ఆ బిచ్చం నీ దేశంలోనే నువ్వు చేయవచ్చును కదా.
1: యూ కెన్ ఈవెన్ బెగ్ ఇన్ దిస్ కంట్రీ.
0: నీ దేశంలోనే నీ దేశ సేవ చేసి
1: యూ సర్వ్ దిస్ కంట్రీ.
0: నీకు కావాల్సినంత కూడా ధనమును సంపాదించుకుని
1: ఎర్న్ మనీ.
0: సుఖంగా ఉంటుంది, ఎవరొద్దంటారు?
1: Earn money and be happy. Nobody can deny that.
0: ఎక్కడ పోయినా కూడా నువ్వు ఏ దేశం వెళ్ళినా ధనం ధనం ధనం ధనం ధనం ధనం.
1: They may go anywhere. They concentrate on money.
0: ఈ ధనం కోసమో మనం జీవితం ఎత్తాము.
1: Are we born for
0: గుణం కోసం మనం ఎత్తాము.
1: We are born for values.
0: గుణాన్ని పోషించుకోలేనటువంటి ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: If we cannot hold on to our values, what for is money?
0: కేవలం ధనం కోసం పోతుంటారు.
1: We go for money.
0: అక్కడ పోయి ఏ పని చేస్తారో మనకి ఏమీ అర్థం కాదు.
1: What job they do, we don't know.
0: ఒక్కొక్క సమయం లోపల ధనం లేక
1: ఫర్ వాంట్ ఆఫ్ మనీ
0: హోటల్ లోపల కప్స్ అంతా కడుగుతూ ఉంటారు.
1: దే ఆల్సో వాష్ ద కప్స్.
0: ఎవరు? గొప్ప విద్యావంతులే,
1: హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: అక్కడికి వెళ్లి ఈ కప్స్ కడిగి జీవించుకునే బదులు నీ ఇంటి లోపల కుండలు కడిగి నీవు జీవించు.
1: Instead of going abroad and wash cups, better you wash pots.
0: నీ తల్లికైనా నీవు సంతోషపెట్టు.
1: You can make your parents happy.
0: ఆ కుండలు తోమి తల్లికి నీవు సుఖపెట్టు.
1: Wash the vessels and make your mother happy.
0: అది చేయటం లేదు.
1: You don't do that.
0: నేను అమెరికాలో ఉంటున్నాను.
1: I'm in America.
0: అనేది వంటింటికి కూడా పోరు.
1: And they don't go to kitchen.
0: డైనింగ్ హాల్ కి పోతారు, టేబుల్ పైన కూర్చుంటారు.
1: They go to the dining hall and sit on the table.
0: ఇదే నీవు చదివినందుకు తగినటువంటి ఒక గుణము?
1: ఇస్ దట్ ది క్వాలిటీ ఆఫ్
0: నీవు నిరూపించేటువంటి వినయము?
1: ఇస్ దట్ హ్యూమిలిటీ?
0: చీ చీ చీ చీ. ఇలాంటి వాడిని చూసి బయటకు పంపించాలి, గెట్ అవుట్ అన్నలా.
1: వీ షుడ్ నెక్ దెమ్ అవుట్. సచ్ ఫెలోస్ షుడ్ బి నెక్డ్ అవుట్.
0: తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వలేనటువంటి కుమారుడు పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ ద సన్ కెనాట్ బ్రింగ్ గుడ్ నేమ్ టు ద పేరెంట్స్, వాట్ ఫర్?
0: ధనమును సంపాదించుకో,
1: యు కెన్ ఎర్న్ మనీ,
0: కానీ ఇంటికి వచ్చినప్పుడు నీ తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని నీవు చూసుకో.
1: అండ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ వెన్ యూ రిటర్న్ హోమ్.
0: ఈ తల్లిదండ్రుల గౌరవాన్ని ఏమాత్రమూ పాటించడం లేదు.
1: అండ్ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: ఇలాంటి పిల్లలుగా తయారైపోతున్నారు.
1: యు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ సార్.
0: కనుకనే నాకు ఇదే ఒక పెద్ద బాధగా ఉంటుంటుంది.
1: దిస్ హస్ బీన్
0: ఈ పిల్లలు ఏ రీతిగా సరిదిద్దాలి,
1: హౌ టు కరెక్ట్ దెమ్.
0: ఈ విధంగా చెప్తే గాని వారు సరిపడటానికి వీల్లేదు.
1: భగవాన్ వాంట్స్ టు టీచ్ యూ లైక్ దిస్ డైరెక్ట్లీ.
0: ఎవరు చెప్పరు,
1: నోబడీ విల్ టెల్.
0: చెప్తే వినరు.
1: అండ్ దే డోంట్ పే హీడ్ టు దేర్ వర్డ్స్.
0: నేను ఈనాడు కొంత వరకు కూడా ప్రవర్తించుకుంటూ ప్రజలకంతా కూడా నిత్యానుభవంలో ఉండవలసినటువంటి విషయాలు ఏమిటో అవి నేను బోధిస్తున్నాను.
1: భగవాన్ ఈస్ టీచింగ్ ఆల్ ద నెసెసిటీస్ నీడ్స్ టు అవర్ డైలీ లైఫ్.
0: జ్ఞాన వైరాగ్యాలు బోధించి ప్రయోజనం లేదు.
1: నో యూజ్ ఇన్ టీచింగ్ అబౌట్ డివోషన్, రెనన్సియేషన్ అండ్ విజ్డమ్.
0: నీకు మంచితనమును బోధిస్తే దాంతో భక్తి దానిపాటికదే.
1: యూ షుడ్ బి టాట్ హౌ టు బి గుడ్ సో దట్ యూ కెన్ బి ఎ డివోటీ.
0: నీవు గుడ్ బాయ్ కా తయారు కా.
1: యూ షుడ్ బి గుడ్ బాయ్.
0: అప్పుడే నీకు గుడ్ ప్రవర్తన వస్తుంది.
1: దెన్ యూ హ్యావ్ గుడ్ కాండక్ట్.
0: గుడ్ బాయ్ గా తయారు కాకుండా
1: వితౌట్ బీయింగ్ ఎ గుడ్ బాయ్
0: కేవలము గుడ్ మ్యాన్ గా ఉంటున్నానంటే దీని గుడ్తనం ఏమిటింది?
1: హౌ కెన్ యూ సే దట్ యుర్ ఎ గుడ్ మ్యాన్ వితౌట్ బీయింగ్ గుడ్?
0: నీవు ప్రవర్తన మంచిదిగా ఉండాలి.
1: హ్యావ్ గుడ్ బిహేవియర్.
0: ఊరికి బయటికి పోయి వచ్చినందుకు ఆదర్శాన్ని నీవు నిరూపించాలి.
1: హావింగ్ గాన్ అవుట్ యూ షుడ్ బి ఎన్ ఐడియల్ దేర్.
0: అది నీ యొక్క విద్యకు వినయము.
1: దట్ ఈస్ ది ట్రూ హాల్మార్క్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: విలువ
1: దేర్ లైస్ ద వాల్యూ ఆఫ్ యువర్ స్టడీస్.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: పవిత్రమైనటువంటి యొక్క జీవితమును ఎంత పవిత్రమైనటువంటి ఆచరణతో మనం జీవించాలి.
1: ద సీక్రెట్ లైఫ్ హస్ టు బి లెడ్ ఆన్ సీక్రెట్ లైన్స్.
0: అది నిజమైనటువంటి జీవితము.
1: దట్ ఈస్ ట్రూ లైఫ్.
0: కనుక
1: సో
0: నిత్య జీవితంలో ఈనాడు ఏది చాలా అనవసరంగా ఉంటుందాయో వాటిని తీసి పారవేయాలి.
1: ఇన్ అవర్ డైలీ లైఫ్ వాట్ ఆర్ దట్ ఆర్ నాట్ నెసెసరీ.
0: ఏది మనకు జగత్తుకు సమాజమునకు అవసరమో దాన్ని మనం నెరవేర్చాలి.
1: వాట్ ఈస్ దట్ ఎసెన్షియల్ ఫర్ ది సొసైటీ ఇన్ ది కంట్రీ.
0: నా సొసైటీ చెడిపోతే నేను చెడిపోయినటువంటి వాడు అవుతాను.
1: ఇఫ్ ది సొసైటీ స్పాయిల్డ్ ఐ యామ్ స్పాయిల్డ్ దెన్.
0: కనుక నీ టెల్ మీ యువర్ కంపెనీ ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. నీవు కూడా నువ్వు దానితో సమానమైనటువంటి వాడు అవుతావు.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో యూ బికమ్.
0: కనుక నీవు మంచి ప్రవర్తనతో నీవు జీవించు.
1: హ్యావ్ గుడ్ బిహేవియర్ అండ్ లీడ్ యువర్ లైఫ్.
0: ఆదర్శవంతమైనటువంటి పుత్రుడిగా తయారు కా.
1: బి ఎన్ ఐడియల్ సన్.
0: ఆదర్శవంతమైనటువంటి మనిషిగా నీవు రూపొందు.
1: బి ఎన్ ఐడియల్ మ్యాన్.
0: అప్పుడే నీకు గౌరవము మర్యాద.
1: దెన్ యుల్ బి రెస్పెక్టెడ్.
0: నీ భారతీయ సంస్కృతిని గురించి నీవు గుర్తించడానికి ఏమాత్రం ప్రయత్నించడం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ద కల్చర్ ఆఫ్ యువర్ కంట్రీ.
0: ఎంత పవిత్రమైనటువంటిది,
1: హౌ సేక్రెడ్ ఇట్ ఇస్.
0: కానీ ఆ సంస్కృతిని వాడు చూడటం లేదు.
1: యు డోంట్ థింక్ ఆఫ్ ఇట్.
0: బయట సంస్కృతి అంటే ఓహ్ వాడు ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఇంత పెద్ద కారులో పోతున్నారు, దీన్ని చూసి నువ్వు భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ క్యారీడ్ అవే బై ద ఫారెన్ కల్చర్. యూ థింక్ ఆఫ్ దేర్ ఫ్రీడమ్.
0: ఈనాడు పిల్లలందరూ కూడా అదే రీతిగా తయారవుతున్నారు.
1: స్టూడెంట్స్ టుడే ఆర్ ఆల్ లైక్ దాట్.
0: ఇంటిలో అమ్మ ప్రేమతో వండినటువంటి ఇంత పప్పు అన్నం ఉంటుంటే దాంతో ఎంత కడుపు నిండి అయినా తినచ్చు.
1: మదర్ హూ కుక్స్ విత్ ఆల్ లవ్ అండ్ అఫెక్షన్.
0: పరమాన్నాలు ప్రక్కకు నెట్టేస్తున్నారు.
1: బట్ యు బ్రష్ దెమ్ ఆల్ అసైడ్.
0: బయట ఇంటిలో ఉన్నటువంటి పాసిపోయిన పప్పు అయినా తింటున్నారు.
1: బట్ యు ఆర్ ప్రిపేర్డ్ టు ఈట్ ద రాటన్ స్టఫ్ అవైలబుల్ ఇన్ ద నైబరింగ్.
0: ఎవరిది వారికి తోచదు.
1: నో వన్ థింగ్స్ ఆన్ హిస్ ఓన్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒకటి మెడిసిన్ షాపు,
1: వన్ ఇస్ ఎ మెడికల్ షాప్.
0: ప్రక్కన ఒక హోటల్.
1: బై ఇట్ సైడ్ ఇస్ ద హోటల్.
0: ఈ ఇద్దరికి ప్రక్క ప్రక్కన ఉంటుండాలి.
1: బోత్ ఆర్ సైడ్ బై సైడ్.
0: ఈ మెడిసిన్ షాప్ లో ఉండేటువంటి వాడు
1: ద మెడికల్ షాప్ లో,
0: ఆ మెడికల్ షాప్ లో కూర్చొని కూర్చొని కూర్చొని కూర్చొని వాడికి తలనొప్పి వచ్చేసేసింది.
1: బికాస్ హీ వాస్ సిట్టింగ్ దేర్ కాన్స్టెంట్లీ, హీ హాడ్ ఎ హెడేక్.
0: వాడు ప్రక్కన ఉన్నటువంటి హోటల్ లో ప్రవేశించి
1: హీ గాట్ ఇంటు ది నైబరింగ్ హోటల్.
0: నేను కూర్చొని కూర్చొని నాకు హెడేక్ వచ్చేసింది, ఒక హాట్ కప్ కాఫీ ఇవ్వండి అంటాడు.
1: హీ సెడ్ ఐ యామ్ సఫరింగ్ బికాస్ ఆఫ్ హెడేక్, గివ్ మీ హాట్ హాట్ కాఫీ.
0: సరే, హోటల్ వాడు వస్తాడు.
1: హోటల్ ఫెలో కమ్స్.
0: అయ్యా నేను వండి వండి వడ్డించి వడ్డించి నాకు తలనొప్పిగా ఉంటుండాలి, ఒక సాడో పిల్లి వండి సార్ అంటాడు.
1: హీ సెడ్ ఐ కుక్డ్ కంటిన్యూస్లీ, ఐ హావ్ బీన్ సర్వింగ్ ఎవ్రీబడీ, నౌ ఐ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్.
0: హోటల్ వాడికి తలనొప్పి పోవాలంటే వీడు సాడో పిల్లి కావాలి.
1: సో వన్ నీడ్స్ కప్ ఆఫ్ కాఫీ, అదర్ నీడ్స్ సాడో.
0: ఈ మెడికల్ షాప్ వాడికి తలనొప్పి పోవాలంటే హాట్ కప్ కాఫీ కావాలి.
1: ద మెడికల్ షాప్ ప్రొప్రైటర్ నీడ్స్ హాట్ కప్ ఆఫ్ కాఫీ.
0: తలనొప్పులే.
1: Both of them are suffering from
0: రెండు తలనొప్పి నివారణ చేసేటువంటివి.
1: And they should be cured.
0: తన హోటల్ లోనే తాను ఎందుకు కప్పు టీ తాగకూడదు?
1: Why can't he take cup of coffee available in his hotel?
0: దానికి తనకి ఇష్టం లేదు.
1: నో హి డజంట్ వాంట్ టు.
0: తాను వండినటువంటిది తనకి ఇష్టం లేదు.
1: దట్ విచ్ ఇస్ అవైలబుల్ హి డజంట్ లైక్.
0: వాడి చాలా రుచి.
1: ది వన్ ద నైబర్ ఇస్ సో నైస్ టేస్టీ.
0: ఈ విధంగా పిల్లలు తయారైపోతున్నారు.
1: స్టూడెంట్స్ ఆర్ లైక్ దిస్.
0: తల్లిదండ్రులు కుట్టించినటువంటి గుడ్డలు వేసుకోవడానికి ఇష్టం ఉండదు.
1: అండ్ యూ డోంట్ లైక్ ది డ్రెస్.
0: నా స్నేహితుడు ఒక క్లాస్ ఒక రకమైనటువంటి చొక్కా తొడుక్కున్నాడు.
1: అండ్ హీ బాట్ వన్ టైప్ ఆఫ్ స్పెసిఫిక్ షర్ట్.
0: ఆ చొక్కా ఎట్లా ఉందంటే అన్ని రంగులు రంగులుగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ మల్టీ కలర్డ్.
0: ఆ చొక్కా వేసుకుని బజార్లో పోతుంటే పశువులు కూడా పరిగెత్తిపోతాయి.
1: వెన్ యూ వేర్ దిస్ మల్టీ కలర్డ్ షర్ట్ యువర్ కౌస్ ఆల్సో
0: బెదిరుకొని పోతాయి.
1: And they will be afraid of this fellow.
0: ఆ విధమైనటువంటి వీరు లైక్ చేస్తున్నారు.
1: And you like such dresses.
0: నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమ తత్వాన్ని బోధించేటువంటి ఒక వైట్ డ్రెస్ ఎంత హాయిగా ఉంటాయి.
1: The white dress is so comfortable and convenient.
0: Not convenient. కానీ నిర్మలత్వాన్ని ప్రకటింపజేస్తుంది.
1: స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
0: నిస్వార్థాన్ని ప్రకటింపజేస్తుంది.
1: స్టాండ్స్ ఫర్ సెల్ఫ్లెస్నెస్.
0: చించిట్టు డస్ట్ వచ్చి చేతి అక్కడను తక్షణమే దాన్ని కడిగేస్తావు.
1: అండ్ ఇమ్మీడియట్లీ ది మూమెంట్ దేర్ ఇస్ డస్ట్ దేర్
0: రంగులు రంగులు రంగులు రంగులు ఉండేటువంటి చొక్కాలగిన వేసుకుంటే ఎంత డస్ట్ అయిపోయినా కూడా పది దినాలు వేసుకున్నా దాన్నే వేసుకుంటారు తిరిగి.
1: బట్ కలర్ డ్రెస్ యూ కెన్ వేర్ కంటిన్యూస్లీ ఫర్
0: కారణం ఏమిటి? ఆ డస్ట్
1: కనిపించలో
0: ఆ విధమైనటువంటి వీరు లైక్ చేస్తున్నారు.
1: అండ్ యూ లైక్ సచ్ డ్రెస్సెస్.
0: నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమతత్వాన్ని బోధించేటువంటి ఒక వైట్ డ్రెస్ ఎంత హాయిగా ఉంటాయి.
1: వైట్ డ్రెస్

0: దినాలు వేసుకున్న దాన్నే వేసుకుంటారు తిరిగి.
1: బట్ కలర్ డ్రెస్ యూ కెన్ వేర్ కంటిన్యూస్లీ ఫర్
0: కారణం ఏంటి, ఆ డస్ట్ కనిపించదు.
1: బికాస్ యూ డోంట్ సీ ఎనీ డస్ట్.
0: లైక్ మా చొక్కా డస్ట్ ఎవరికి కనిపించడం లేదు.
1: ద డస్ట్ దట్ ఇస్ దేర్ టు మై డ్రెస్ ఇస్ నాట్ వాచ్డ్ బై ఎనీబడి.
0: ఇదే మనం చూడవలసింది.
1: ఇస్ దట్ వాట్ వి షుడ్ సీ?
0: మన డస్ట్ ను ఇతరులు చూస్తున్నారేమని భయపెట్టుకోకూడదా?
1: And should we not be afraid of others who watch this dress?
0: Oka chuchina chudakapoyina gaani mana dust dusty.
1: Whether watched or not, dust is dust.
0: Kaabatti dust nanta dooram cheyali.
1: Get away from this dust.
0: Appude nee manasu kuda nu rest chikkutundi.
1: Then the mind will have rest.
0: Adiye nijamaina shanti.
1: There lies
0: శాంతిని పొందడానికి ఏ మార్గంలో ఎటువంటి ప్రవర్తనలో మనం దాన్ని తెలుసుకొని ఆ ప్రవర్తనకు తగినటువంటి యొక్క పరివర్తన చేయాలి.
1: We should know the path leading to peace and the behavior expected.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ముందు మీరు ఏమైనా కూడా ఉపన్యాసాలు చెప్పదలుచుకుంటే,
1: ఇన్ ఫ్యూచర్ ఇఫ్ యూ వాంట్ టు
0: గివ్ భాగవత రామాయణాల గురించినటువంటి మంచి దాన్ని కొంచెం ఆదర్శంగా చెప్పండి, తప్పు లేదు.
1: యూ కెన్ స్పీక్ ఆఫ్ రిఫరెన్సెస్ ఫ్రమ్ ఎపిక్.
0: కానీ ప్రజెంట్ పరిస్థితిని గురించి, సమాజం యొక్క చిక్కుల గురించి, సమాజం యొక్క అశాంతిని గురించి కొంతవరకు మీరు విచారణ చేయాలి.
1: యూ షుడ్ ఆల్సో ఎంక్వైర్ అబౌట్ ది ప్రజెంట్ సొసైటీ, ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ది సొసైటీ.
0: నీవు సొసైటీలో పుట్టావు,
1: యూఆర్ బోర్న్ ఇన్
0: సొసైటీ, సొసైటీలో పెరిగినావు,
1: యు గ్రో ఇన్
0: సొసైటీలో జీవిస్తున్నావు,
1: యూఆర్ లివింగ్ ఇన్ సొసైటీ.
0: కాబట్టి ఆ సొసైటీని మంచిదిగా నీవు తీర్చిదిద్దాలి.
1: అండ్ సీ దట్ సొసైటీ ఇస్ గుడ్.
0: అప్పుడే నీవు సరైనటువంటి విద్యావంతుడిగా తయారవుతావు.
1: దెన్ ఓన్లీ యు కెన్ కాల్ యువర్ సెల్ఫ్
0: ఆదర్శవంతమైన విద్యార్థిగా తయారు కావాలి.
1: యు విల్ బి ఎన్ ఐడియల్ స్టూడెంట్.
0: అప్పుడు తగినటువంటి పేరు,
1: దెన్ దట్
0: ఆ గౌరవాన్ని మాత్రం మనం పెంచుకోవాలి.
1: కీప్ అప్ దట్ రెస్పెక్ట్.
0: కనుక
1: సో
0: మనము ఆధ్యాత్మికమైనటువంటిది కేవలం ప్రధానం కాదు, అంతా ఆధ్యాత్మికమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ స్పిరిచువల్.
0: జీవితంలో ఆధ్యాత్మిక కానటువంటిది దేనే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ నాట్ స్పిరిచువల్.
0: ప్రతి ఒక్కటి కూడా ఆధ్యాత్మికమే.
1: ఎవ్రీ సింపుల్ మ్యాటర్
0: మన నడక ఆధ్యాత్మికమే, మన రాత ఆధ్యాత్మికమే,
1: రైటింగ్
0: మన చదవటం ఆధ్యాత్మికమే, తినటం ఆధ్యాత్మికమే, ఉండటం ఆధ్యాత్మికం, అంతా ఆధ్యాత్మికమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ స్పిరిచువల్.
0: అన్నింటి ఎందుకు దైవత్వము అంతర్లీనమై ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ది అండర్ కరెంట్ ఇన్ ఆల్.
0: కనుక అంతర్లీనమైనటువంటి ఒక దైవత్వాన్ని మర్చిపోయి బహిర్ముఖంగా చేసేటువంటివి మనం భక్తిగా భావించకూడదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ ది ఎక్స్టర్నల్ యాజ్ ది డివైన్. ది అండర్ కరెంట్ గాడ్ మస్ట్ బి నోటీస్.
0: కాబట్టి నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు భగవంతుడు అనే సత్యాన్ని నీవు విశ్వసించాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది ట్రూత్ దట్ గాడ్ ఈస్ విత్ మీ, అబౌవ్ మీ, బిలో మీ.
0: ఎవరు లేకుండా నీ ఒక్కడే ఉండినప్పటికీ నీవు చాలా శాంతిగా ఉండాలి.
1: యు కెన్ బి at peace even if you are alone.
0: Is it right or wrong and neeku nu prashna vesukovali.
1: Don't put a question is it right or wrong.
0: Neeku unna doshanni evaru cheppakamunipe teesi paraveyali.
1: Without being pointed out by others, remove your own defects.
0: Neelo manchitanam evaru achi dinni doshinchaga cheyya dani ematramu teesukokoddu.
1: And if anything that's not in you, don't be worried.
0: Chakkaga poshinchuko.
1: And keep up, foster your own quality.
0: Kada manchini penchuko.
1: Grow.
0: Cheddanu tunchuko.
1: Grow in value. Cut off that is which is bad.
0: మానవత్వం కూడాను ఆదర్శవంతమైన మానవత్వకంగా జీవిస్తారు.
1: Then the human life would be certainly ideal.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: బయట ఉన్న వాతావరణం మీకు ఏమాత్రమో తెలియదు.
1: You don't know the environment outside.
0: చాలా అసహ్యంగా ఉంటుండాలి.
1: The environment outside is disgusting.
0: వాళ్ళ ప్రవర్తన చూస్తే మరింత అసహ్యంగా ఉంటుంది.
1: The behavior is awful.
0: కనుక మీరు ఎవరేమనుకున్నా సరే, నువ్వు మంచి ప్రవర్తనతో బతుకు.
1: లెట్ ఎనీ వన్ థింక్ ఇన్ ఎనీ వే, బట్ యూ హ్యావ్ గుడ్ కాండక్ట్.
0: నీవు సరైన ఉత్తమ పేరును తెచ్చుకో.
1: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: అప్పుడే స్వామికి ఆనందం.
1: దెన్ దట్ మేక్స్ స్వామి
0: హ్యాపీ. ఫలాని స్కూల్లో చదివినటువంటి పిల్లవాడు,
1: స్టూడెంట్ హూ
0: స్టడీ, ఫలాని కాలేజీలో పాస్ అయినటువంటి పిల్లవాడు,
1: స్టూడెంట్ హూ
0: పాస్, ఫలాని స్వామిని అనుసరిస్తూ ఉండేటువంటి వాడు,
1: వన్ హూ ఫాలోడ్
0: స్వామి, ఫలాని స్వామి యొక్క భక్తుడు ఇతను, స్వామి యొక్క భజన చేసేటువంటి వాడు అనుకున్నప్పుడు దానికి తగినటువంటి గౌరవాన్ని తెచ్చుకోవాలి.
1: వెన్ వన్స్ పీపుల్ సే దట్ యు ఆర్ ఎ డివోటీ ఆఫ్ భగవాన్, దట్ యు ఫాలోడ్ భగవాన్, దట్ యు ఆర్ ఎ స్టూడెంట్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్,
0: విద్యార్థిగా ఉన్నప్పుడు దాన్ని సంపాదించుకుంటుంది. అది
1: దిస్ వాట్ యు షుడ్ గెట్ యాజ్ ఎ స్టూడెంట్.
0: నీవు స్టూడెంట్ గా ఉంటున్నప్పుడు ఈ స్టూడెంట్ తగినటువంటి విలువలు సంపాదించుకోవాలి.
1: యాజ్ ఎ స్టూడెంట్ హ్యావ్ ది వాల్యూస్ ఆఫ్ ది,
0: కేవలం ఇక్కడ ఉండినంత మాత్రమే స్టూడెంట్ కాదు.
1: You are not merely a student.
0: ఎక్కడ పోయినా నీవు సాయి స్టూడెంట్ గానే ఉంటుండాలి.
1: యూ మే బి ఎనీవేర్ బి సాయి స్టూడెంట్.
0: ఇక్కడ ఉన్నంత వరకు స్టూడెంట్ గా ఉంటుంటారు.
1: యూ రిమైన్ ఎ స్టూడెంట్.
0: బయటికి పోతే స్టూపిడ్ అయిపోతారు.
1: బట్ అవుట్ సైడ్ వెన్ యూ యూ బికమ్ ఎ స్టూపిడ్.
0: ఆ స్టూపిడ్ అనేటువంటిది కాకూడదు.
1: యూ షుడ్ నెవర్ బి
0: స్టూడెంట్ గానే ఉంటుండాలి.
1: యూ షుడ్ కంటిన్యూ టు బి స్టూడెంట్.
0: ఎక్కడ పోయినా ఎవరేమన్నా కూడా నువ్వు ధైర్యంగా దాన్ని ఎదుర్కోవాలి.
1: యూ కెన్ ఫేస్ విత్ ఆల్ ద కరేజ్.
0: అప్పుడే దీనికి తగినటువంటి గౌరవం వస్తుంది.
1: దెన్ యూ గెట్ ఆల్ ద రెస్పెక్ట్.
0: మనలో మంచిని ఎవరేమనుకుంటే మనకేమి?
1: ఇఫ్ యు ఆర్ గుడ్ విద్ ఇన్,
0: దేనికి
1: బాదర్ అబౌట్ ఎనీబడి,
0: దేనికి భయపడనక్కర్లేదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి.
0: ఫియర్లెస్ గా ఉంటుండాలి.
1: యు బి ఫియర్లెస్.

0: అదే ముఖ్యమైనటువంటిది.
1: దట్ ఈస్ ఇంపార్టెంట్.
0: కనుక
1: సో
0: ఈ నిత్యము మనం జరిగేటువంటి విషయాల లోపల
1: ఇన్ అవర్ డైలీ
0: నిత్య జీవితంలో ఏది చాలా అవస్థగా ఉంటుండదో, ఏది అవసరంగా ఉంటుండదో, దానికి తగినటువంటి ఒక ప్రవర్తన మీరు చేయాలి.
1: వాట్ ఈస్ ఎసెన్షియల్ ఇన్ అవర్ డైలీ లైఫ్ మస్ట్ బి నోటీస్డ్, మస్ట్ బి టేకెన్ నోట్ ఆఫ్.

పరమశివుని హృదయవాసి అయిన ఓ పార్వతీమాత, నీవే మాకు శరణు. హిమవంతుని కుమార్తెవైన నీవు చల్లని చూపులతో మేము సర్వదా రక్షింపు. ఇప్పుడు మేము గానం చేయబోయే కృతి దేవీ నీయేతునై, రాగం కీరవాణి, ఆదితాళము, రచన పాపనాశం శివాని.

ద నెక్స్ట్ కృతి ఇస్ సెట్ టు రాగం సరస్వతి, తాళం రూపకం కంపోజ్డ్ బై శ్రీ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం, విత్ వీణా ఇన్ హర్ హ్యాండ్స్, ప్రేడ్ బై ఆల్ ద దేవతాస్ యాజ్ ద మదర్ ఆఫ్ నాలెడ్జ్. Now let us listen to this composition on the veena and invoke the blessings of Sai Saraswati.

0: దివ్యాత్మ స్వరూపులారా, మన భారతీయ సంస్కృతి యందు మానవత్వమును ధన్యము చేసుకునే నిమిత్తమై జన్మ సార్థకమనియు లేక జన్మము యొక్క విమోచన అనియు మనము భావించి అందులోకు తగినటువంటి అనేక రకములైనటువంటి సాధనలు మనకు సలపటం, మన జన్మము యొక్క నివృత్తిని కొంతవరకును అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయటము భారతీయ సాంప్రదాయమైన ఉన్నటువంటి విషయము మీకందరికీ తెలిసినటువంటిది.
1: దివ్యాత్మ స్వరూపస్, ఇట్ ఈస్ ఇంప్లైడ్ ఇన్ ది కల్చర్ ఆఫ్ అవర్ కంట్రీ దట్ ది వెరీ బర్త్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ సంథింగ్ సీక్రెట్. ఫాలోయింగ్ దట్ వి మేక్ ఎన్ అటెంప్ట్ టు గెట్ రీడ్ ఆఫ్ ఎ రిపీటెడ్ బర్త్ టు గెట్ ఓవర్ by sadhana and be free from being born again, to get into nirvrutti. This is a kind of trial which we all make in regard to our birth. This is something which is known to all of you.
0: Sadhukulainatvanti prati bharatiyudu kudanu janma rahityam anetvanti danini koratam idi rahityam anna emito thanu arthamunu gurtinchi korutunnado leka రాహిత్యం అనేటువంటి దానికి వేరే అర్థం ఏమైనా గాను భావించి తాను కోరుతున్నాడో నాకు అర్థం కావటం లేదు.
1: ది సాధకాస్ దే ఆల్వేస్ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ ఎ బీయింగ్ రీబోర్న్. వెదర్ ది సాధకాస్ ఆర్ వాంటింగ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఎ బర్త్ అగైన్ బై అండర్స్టాండింగ్ వాట్ ఇట్ మీన్స్ టు గెట్ రిడ్ ఆఫ్ ది బర్త్ ఆర్ వెదర్ వితౌట్ అండర్స్టాండింగ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ సచ్ ఎ థింగ్ ఐ డు నాట్ నో.
0: అయితే జన్మ రాహిత్యము అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటి విషయం.
1: వీ షుడ్ అండర్స్టాండ్ టుడే వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ ఇంప్లైడ్ ఇన్ యువర్ డిజైర్ టు గెట్ రిడ్ ఆఫ్ బీయింగ్ బోర్న్ అగైన్.
0: దైవాత్మ చేత మానవ జన్మము లభించుతున్నటువంటి విషయము కరువులకు విదితమే. దైవ కారణము చేతనే జన్మములు కలగటం, తద్వారా ఈ యొక్క ప్రపంచమునందు మన యొక్క నిత్యకృత్య కర్మ జీవితంతో కూడాను గడుపుకోవటము, ఈ విధమైనటువంటివన్నీ కూడాను దైవాత్మ సంకల్పం వలననే, దైవ కారణం వలననే జరుగుతున్నటువంటి సత్యం కూడాను మనకు వ్యక్తమయ్యేటువంటి విషయం.
1: ఇట్ ఈస్ సంథింగ్ విచ్ వి నో దట్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది డివైన్ విష్ దట్ వన్ ఈస్ బీయింగ్ బోర్న్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్స్ డిజైర్ అండ్ టేకింగ్ గాడ్ యాజ్ ది ఒరిజిన్ అండ్ కాజ్ దట్ పీపుల్ ఆర్ బీయింగ్ బోర్న్. And when they are born, that we have to fulfill certain obligations and duties in this material world also follows from God's wish. This is all that we know.
0: Paramatma

0: మాత్రమే మానవాత్మగా రూపొంది, తద్వారా ఈ యొక్క ప్రపంచమునందు తమ యొక్క దివ్యత్వమును తెలుసుకునే నిమిత్తమై ఈ మానవాత్మ అనేక రకములైనటువంటి సాధనలు సలపటం, ఇది మన భారతీయుల యొక్క సాంప్రదాయం.
1: దట్ ది డివైన్ టేక్స్ ది షేప్ ఆఫ్ ఆత్మ ఇన్ మ్యాన్ అండ్ హీస్ బోర్న్ యాజ్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ హీ విల్ మేక్ ఎన్ అటెంప్ట్ టు రియలైజ్ అండ్ అండర్స్టాండ్ హిజ్ ఓన్ సెల్ఫ్ ఈజ్ సంథింగ్ విచ్ వీఆర్ అవేర్ ఆఫ్.
0: దైవ సంకల్పంతో ఏర్పడినటువంటి యొక్క మానవ జన్మను మనము ఒక విధమైనటువంటి యొక్క రాహిత్యాన్ని కోరటంలో దైవ సంకల్పమును మనం నిరాకరించినటువంటి వారమే అవుతున్నామే కాని దైవ సంకల్పమును మనం చక్కగా అనుసరించినటువంటి వారం కావటం లేదు.
1: ఇన్ వాంటింగ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఎ బర్త్ విచ్ ఈస్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ యాజ్ ది విష్ ఆఫ్ ది డివైన్ వీఆర్ రియలీ గోయింగ్ contrary to the wish of the divine and we are not following the wish of the divine.
0: దైవం యొక్క సృష్టిని నిరాకరించి దైవం యొక్క సంకల్పమైనటువంటి ప్రకృతిని దూరము చేసుకుని జన్మ రాహిత్యము అనేటువంటి దాన్ని కోరుకోవటంలో వీరి అర్థం ఏమిటో కూడాను అది బోధపెట్టడం లేదు.
1: To go contrary to God's wish, to go away from God's creation and not to be near nature which is God's creation, what is it that we are wanting to get in getting rid of our births?
0: Daiva sankalpamne nirakarinchi inka taanu ee jagattunandu chese pani emito kudanu artham kavatam ledu.
1: To go contrary to God's wish, what is it that you are going to do in this world? One doesn't understand.
0: Kanuka manamu rahityamunu korukotamlo manamu sankalpamunu nirakarinchinatvanti varam aipothunnam. రాహిత్యమును కోరుకోవటము ఇది అర్థరహితమైనటువంటి విషయము. మనము ఐక్యతను కోరటము సత్యమైన మార్గము.
1: ఇన్ వాంటింగ్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఎ రీబర్త్ అండ్ గెటింగ్ రిడ్ ఆఫ్ ఎ ఫ్రెష్ బర్త్ యు ఆర్ రియలీ గోయింగ్ కాంట్రరీ టు గాడ్స్ సంకల్ప ఆర్ గాడ్స్ విష్. ఆన్ ది అదర్ హ్యాండ్ ది రైట్ థింగ్ టు డూ ఈస్ టు డిజైర్ టు బికమ్ వన్ విత్ గాడ్ అండ్ బికమ్ ఐడెంటికల్ విత్ గాడ్.
0: సంసారో భేద దర్శనం అన్నారు, జ్ఞానం ఏక దర్శనం అద్వైత దర్శనం అన్నారు. ఈ అద్వైత దర్శనం భేద దర్శనం ఈ రెండింటిలో ఉన్నటువంటి వ్యత్యాసమే ఈ పరమాత్మకు మానవాత్మకు ఉన్నటువంటి యొక్క వ్యత్యాసం.
1: సంసార ఆర్ దిస్ బీయింగ్ బోర్న్ అగైన్ అండ్ అగైన్ దిస్ ఇస్ వాట్ మేక్స్ యూ సీ మల్టిప్లిసిటీ ఆర్ డ్యుయాలిటీ వేరస్ జ్ఞాన ఆర్ విజ్డమ్ మేక్స్ యూ సీ ది వన్నెస్ ఆర్ నాన్ డ్యుయాలిటీ. It is the difference between samsara and jnana. That is the difference between the individual man and the supreme being, the Lord.
0: Advaita darshanam ainatvanti jnanamunaku manam aneka rakamulainatvanti vicharana salipi aneka rakamulainatvanti sadhanalu salipi konni rakamulainatvanti yokka veda shastramulu yokka pramanamulu kudano manavarku gurtinchi tadwara ee advaita darshanamunu manam pondadaniki veelavutundi. Aithe samanyamainatvanti jnanamu మూడు రకములుగా ఈ లోకమునందు అనుభవిస్తూ వస్తున్నాం.
1: బై మేకింగ్ ఎన్ ఎఫర్ట్, బై మేకింగ్ ది నెసెసరీ ఎంక్వైరీస్, బై పుటింగ్ అవర్ సెల్వ్స్ టు సెవరల్ సాధనాస్ అండ్ బై అక్సెప్టింగ్ ది ప్రమాణాస్ దట్ ఆర్ కంటెయిన్డ్ ఇన్ అవర్ వేదాస్ అండ్ శాస్త్రాస్, ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ టు యూజ్ అవర్ విజ్డమ్ అండ్ గెట్ ది అద్వైత దర్శన ఆర్ ది ఫీలింగ్ ఆఫ్ నాన్ డ్యుయాలిటీ. దిస్ విజ్డమ్ ఇస్ ఆఫ్ త్రీ కైండ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: నానాత్వంలో ఏకత్వమును దర్శించి అందులో ఉన్నటువంటి దివ్యత్వమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించి భేదరహితమైనటువంటి యొక్క ఆత్మనే జ్ఞానస్వరూపునిగా విశ్వసించి అట్టి భావములతో మనము కొన్ని రకములైనటువంటి జీవితము గడుపుకోవటము ఇది సాత్వికమైనటువంటి జ్ఞానము అని చెప్పబడుతుంది.
1: టు రికగ్నైజ్ యూనిటీ ఇన్ దిస్ డైవర్సిటీ and to recognize the divine as present in everything, to be free from all feelings of differences and to become one like the atma, attain the state of wisdom, this will be called the sattvic path of jnana or wisdom.
0: Aite inka rajasikamu aneetvanti dani yendu kevalamu nadi needi atanu itanu vruchamu pachi జంతువు ఇత్యాది రూప భేదములను కల్పించుకొని సుఖము దుఃఖము అనేటువంటి ద్వంద్వములు యందు తన మనస్సును ఇమిడ్చి ఈ ద్వంద్వ భావము చేత తన యొక్క జీవితమును కొంత అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసుకోవటం రాజసిక జ్ఞానం అని కూడాను చెప్పవచ్చు.
1: ది సెకండ్ కైండ్ రాజసిక విజ్డమ్ ఈజ్ టు ఫీల్ దట్ సంథింగ్ ఈజ్ మైన్, సంథింగ్ ఈజ్ హిజ్, సంథింగ్ ఈజ్ యువర్స్ అండ్ సో ఆన్ అండ్ బైండ్ యువర్ సెల్ఫ్ టు వేరియస్ కైండ్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఫీలింగ్ టు సే దట్ దిస్ ఈజ్ ఎ బర్డ్, టు సే దట్ దట్ ఈజ్ ఎ ట్రీ అండ్ ఆల్సో సీ ది డిఫరెన్స్ బిట్వీన్ హ్యాపీనెస్ అండ్ సఫరింగ్, రిగార్డ్ హ్యాపీనెస్ ఎస్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ సఫరింగ్, దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అండ్ దెన్ టు ట్రై to fit these differences into one's life, this will be called the path of rajasa wisdom.
0: roopa naamamulu yendu maatrame tana yokka drushtini imichi gnanamunu ekatvamainatundi bhavamunandu vishwasinchaka roopa naamamulu maarunatluga gnanamu kudanu maarutundannaneetundi yokka ajnana sthiti lopala taanu praveshimpa chesukotamu deenini kudanu rajasikamani cheppavachchu.
1: If one attaches too much importance to form and name and does not recognize the oneness of knowledge which is independent of the form and the name which anyone is taking, to be ignorant that way can also be styled as part of rajasika path of knowledge.
0: Inka tamasikam ante idi poorthi viruddhamainatundi sthitilo untuntadi ekatvamunu nammaka nanatvamunande tana yokka lakshyam imichi imichatame kaakunda tanu gnana shunyudaipoyi కేవలము తామసికమైనటువంటి యొక్క భావముతో ఈ ఏకత్వమును ఏమాత్రము కూడాను విచారించినటువంటి యొక్క పరిస్థితి లోపల తన జీవితమును ప్రవేశింప చేసుకుంటాడు. ఇది పూర్తి తామసికమనే చెప్పవచ్చును.
1: నౌ ది తామసిక పాత్ ఆఫ్ నాలెడ్జ్ ఈస్ కంప్లీట్లీ కాంట్రరీ టు ట్రూత్. ఇట్ ఇగ్నోర్స్ ఆల్ టుగెదర్ ది ట్రూత్. వన్ హ్యాస్ నో బిలీఫ్ ఎట్ ఆల్ ఇన్ ది వన్నెస్ ఆఫ్ థింగ్స్. One goes on believing in the diversity of what you see and one is completely ignorant of the truth. This may be called the tamasika path of wisdom.
0: Karacharana avayavamula yokka visishtatanu puraskarinchukoni sidhilamayyetundi dekhamune tyanani bhavinchukoni tadwara tana yokka jeevitamunu ee prapanchamunandu gadupukunnataku taginatundi prayatnamu salapatamu idi samanyamainatundi manavula yokka lakshanam.
1: Attaching importance to your hands, to your legs and to your limbs and to regard that this body is the primary thing that you should care for, to spend your life in that manner is what an ordinary person does in this world.
0: Nijamuga vicharinchina dehamu taanu enaatiki kudanu kaaneradu.
1: If you make a proper inquiry, the body can never be your true self.
0: Tanadi kaanatvanti ee dehamunu taane ani bhavinchi తద్వారా అనేక రకములైనటువంటి సంబంధములు కల్పించుకుని ఆ సంబంధముల ద్వారా కొన్ని రకములైనటువంటి బంధనకు కూడాను తాను గురి అయిపోతున్నాడు.
1: ఇన్ ది బిలీఫ్ దట్ దిస్ బాడీ విచ్ ఇస్ రియల్లీ నాట్ యువర్ సెల్ఫ్, థింకింగ్ దట్ ఇట్ ఈస్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ ఎంటరింగ్ ఇన్ టు మెనీ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ కనెక్షన్స్, వన్ టైస్ హిమ్సెల్ఫ్ అప్ అన్నెసెసరీలీ విత్ దీస్ బాండేజెస్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: ఇట్స్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: 20 సంవత్సరముల యువకుడు 60 సంవత్సరముల తల్లితో 20 సంవత్సరములు కూడాను అనేక రకములైనటువంటి యొక్క ఈ తల్లి ప్రేమను అనుభవించి ఈ 20 సంవత్సరములు కూడాను ఆ దేహమునే తల్లి తల్లి అనేటువంటి ప్రేమతో గౌరవించుచు కాలము గడుపుతూ వచ్చారు.
1: A youth of age 20 years has been living with his mother who is 60 years old and for all the 20 years of life he has been enjoying the affection of his mother and he has been regarding the body of his mother as his mother and that is how he was spending his time of 20 years.
0: నిజముగా ఈ విషయాన్ని మనం చక్కగా విచారణ చేసినప్పుడు ఈ 20 సంవత్సరముల వయసు కలిగినటువంటి ఈ కుమారుడు 60 సంవత్సరముల వయసు కలిగినటువంటి ఆ తల్లికి ఎట్టి సంబంధం అనగా కేవలము దేహ సంబంధమే కాని ఇంక ఏ విధమైనటువంటి సంబంధం కూడా అందులో మనకు కనిపించదు.
1: ఇఫ్ వి లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్ కేర్ఫుల్లీ అండ్ ప్రాపర్లీ వి విల్ సీ ది కనెక్షన్ బిట్వీన్ దిస్ 20-year-old సన్ అండ్ ది 60-year-old మదర్ ఈస్ ప్యూర్లీ ఎ బాడీలీ రిలేషన్షిప్. వి విల్ నాట్ ఫైండ్ ఎనీ అదర్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ ఇండివిజువల్స్.
0: కాలకర్మ కారణ వశత్తు ఈ కాయము ఈ తల్లి వీడిపోయింది.
1: On account of the passage of time and circumstances, this mother died and passed away.
0: Kani aa degamunu taanu mundu unchukoni ee 20 samvatsaramla kumarudu talli nannu ekaagiga chesi velithiva naaku evaru dikku nannu evaru chuchukuntaru ani aneka rakamuluga ee pillavaadu baadha padatam kudanu oka sahajam.
1: on the death of the mother, this 20-year-old boy keeping the dead body in his presence, it is customary that he weeps and he asks, "My mother, you have left me and gone away. You have made me lonely. Who is going to look after me?" This is how he weeps and expresses his sorrow.
0: Nannu vidi vellitiva ani prashninchetvanti prashnalo manam chakkaga vicharana salpali.
1: We have to make a proper inquiry about the question which he is asking. Have you left me and gone away? We should understand that question.
0: Aithe ee pillavani vidichi dehamu poyinada leka pranamu poyinada?
1: Is it the body that has gone away or is it the life in the body that has gone away?
0: Dehamu munde pettukunnadu. Dehame nija talli aithe nannu vadalipothiva ani cheppatamlo artham ledu.
1: The body
0: kanaka vadalinnatundi evaro ఆ యొక్క పదార్థమే ఇతని యొక్క నిజమైనటువంటి తల్లి కాని ఉన్నటువంటి పదార్థం కాదని మనకు స్పష్టమవుతుంది.
1: ది బాడీ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, ది బాడీ ఈజ్ దేర్. ఇఫ్ ది బాడీ ఈజ్ హిస్ మదర్, దర్ ఇస్ నో మీనింగ్ ఇన్ హిస్ సేయింగ్ హ్యావ్ యూ గాన్ అవే అండ్ హ్యావ్ యూ లెఫ్ట్ మీ అలోన్. ఆన్ ది అదర్ హ్యాండ్ దాట్ విచ్ హెస్ ట్రూలీ గాన్ అవే, ది లైఫ్ ఇన్ ది బాడీ, దాట్ షుడ్ బి హిస్ మదర్ ఇన్ హిస్ సేయింగ్ దట్ షీ హెస్ గాన్ అవే.
0: ఏది తనను వదిలిపోయినదో అది ఉండినంత వరకు ఈ దేహమును తాను తల్లిగా అనుభవిస్తూ వచ్చాడు. ఏది వదిలిపోయినదో అది ఈ దేహమును వదిలిపోయిన తరువాత తల్లి లేదు అని వీడు అనుకుంటున్నాడు. కాని వచ్చినటువంటిది పోయినటువంటిది ఏది అనగా ప్రాణమే. కనుక ఆ ప్రాణమనేటువంటి తల్లి ఈ దేహములో ఉన్నంత వరకును ఈ దేహమనేటువంటి యొక్క ఆకారమును అతి శ్రద్ధగా భక్తిగా గౌరవంగా అనుభవిస్తూ వచ్చాడు. ఏ నిజమైనటువంటి యొక్క ప్రాణము అది ఈ దేహమును వదిలిపోయినో అప్పుడు ఈ దేహమును ఏమాత్రం కూడా లక్ష్యం చేయటం లేదు. కనుక లక్ష్యం పెట్టినటువంటిది ఎవరిపైనా? ప్రాణము పైనే లక్ష్యం పెట్టడం, దేహం పైన కాదు. ఆ ప్రాణముంటే ఈ దేహమునకు లక్ష్యము, ఆ ప్రాణము లేకపోతే ఇది అలక్ష్యము. కనుక లక్ష్యము అలక్ష్యమునకు మూల కారణము ప్రాణమే కాని దేహం కాదని మనకు స్పష్టమవుతుంది.
1: That which has truly left and gone away, as soon as that has gone away, he is saying that the mother has left and gone away. But so long as that life which has left the body and gone has been remaining in the body, he has been treating the body as his mother. Therefore, the truth is that life that is existing in the body is his mother. But so long as that life is in the body, he has been caring for the body and he has been calling that body his mother. The moment the life has left, the body has become dead. So, if he was really caring for the body and his mother, what is it that he was caring for? He was caring for the life inside the body and not the body.
0: Kanukane manamu ee bakshyamainatundi dehamulato sambandham kalipinchukoni tadwara aneka rakamulainatundi yokka bandhanaku guri kavatame kaakunda deeni yokka bandhamula cheta mana yokka jeevitam anetundi danni artham chesukolenatundi reetikinda vyaktaparchukuntu vastunnam.
1: Therefore, by establishing these connections, these relationships with what you see externally, this outward body, we are really tying up ourselves to certain things. And by these bondages, we are not able to understand the real significance of our own life.
0: నిన్నటి దినము చెప్పినట్టుగా ఇది నా దేహము, ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లాలు, ఇది నా తల్లి అని చెప్పడమంతా కూడాను తాను లోపల నుండి చెప్తున్నాడే కాని దేహము ఇట్టి సంబంధాన్ని కల్పించుకుని చెప్పడం లేదు.
1: As was told to you yesterday, when a person says that this is my house, this is my body, this is my wife, this is my mother, what he is saying is something which is coming from within him. It is not being said by an external connection of one body to the other.
0: Kanuka thanevado pratyekinchi ee anninti nunchi dooramayi thanu vilakshanudai sakshibhootuduga kanipistunnadu.
1: So what he is, who he is something which is quite distinct from his body or from his house and so on, and he is only looking from outside as an external witness.
0: Itti yokka satya swaroopanni manamu gurtinchukovatamu athyavasaramu. Danini gurtinchukunna tarvata ee kayamuto ee kalamunu ee yokka lokamunandu manamu cheyavalasinatundi kartavya karmalu aacharinchinappatikini ఎట్టి దోషములు కూడాను మన యొక్క ఆత్మకు అంటుకోవటానికి వీలు కానటువంటి పరిస్థితిని మనం అందుకుంటాం.
1: The first thing which you have to do is to recognize this Atma, which is only a witness, and that is the truth which should be firmly implanted in your mind. Once you do that, it does not matter whatever work you do with this body in this world, but that is not going to affect your Atma.
0: Aite mana vruttulu anni kudanu kevalam sthula roopamunaku sambandhinchi untuntai.
1: However, all our occupations and the type of work which we do in this world, they are only connected with the gross shape of your body.
0: Ee sthula roopamu cheta aneka rakamulainatundi satkarmalu aacharinchavalsinatundi kartavyam.
1: It is necessary that with your gross body, you have to do many good things and occupy yourself in doing several good things.
0: Deenine oka vidhamainatundi jeeva pragna ani cheppavachchu.
1: This may be referred to as some kind of jiva prajna.
0: Idi sthula roopamainatundi vrutti.
1: This jiva prajna is the ordinary outward or gross kind of work.
0: Inka sutra roopamainatundi gunamulu yokka ee tattvamu deenine ishvara prajna ani kudanu cheppavachchu.
1: Then there is the other subtle capacity, what is connected with the subtle form of your body, that can be referred to as the ishvara prajna.
0: Anaga ee gunamulalo అనేక రకములైనటువంటి వెంటాకుడును మనలో చెలరేగి మన యొక్క హృదయ స్థానం నుంచి ఉద్భవించి కట్టకడపకు స్థూలమైనటువంటి దేహమును కూడాను బంధించడానికి పూనుకుంటాయి ఈ గుణములు.
1: దిస్ మీన్స్ దట్ వేరియస్ క్వాలిటీస్ దట్ యు హ్యావ్ ది గుణాస్ దట్ యు హ్యావ్ దే సమ్ టైమ్స్ ఎమినేట్ ఫ్రమ్ యువర్ హార్ట్ దే మేక్ యూ డూ సెవరల్ థింగ్స్ అండ్ దే ట్రై టు బైండ్ యువర్ ఓన్ గ్రాస్ బాడీ.
0: ఈ గుణములను పవిత్రమైనటువంటి గుణములుగా మనము తీర్చిదిద్దుకున్నప్పుడు మనము బంధరహితులమై స్వాతంత్రం అనేటువంటి యొక్క ఆనందాన్ని అందుకుంటాం. ఈ గుణములు కొంత వక్రమైనటువంటి మార్గమును మనం నడిపినప్పుడు ఇవే కొన్ని రకములైనటువంటి యొక్క బంధనకు కారణమై మన జీవితం అనేటువంటిది అయోమయ స్థితి లోపల మనం అవస్థల పాలైపోతాం.
1: ఇఫ్ వీ కెన్ సీ టు ఇట్ దట్ దీస్ క్వాలిటీస్ ఆఫ్ అవర్స్ ఆర్ సేక్రెడ్ అండ్ గుడ్ దెన్ ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ టు గెట్ రిడ్ ఆఫ్ ది వేరియస్ బాండేజెస్ అండ్ అక్వైర్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఫ్రీడమ్. On the other hand, if these qualities which we acquire are bad and are not sacred, then that will itself give rise to bondage on your part and loss of freedom.
0: Manaku durgunamulu tatkalikanga chaala aanandamunu sukamunu andinchinattiga manaku dostundi kaani bhavishyattulo avi maha apakari maha pramadalni kudanu andinchadaniki poonukuntai.
1: It is possible that our bad qualities, for the time being and in a temporary way, they might look as if they are causing happiness and pleasure to you. But in the long run, they will give you lot of trouble and cause quite an amount of harm to you.
0: అవి మిత్రులుగా వచ్చి చేరి శత్రువులుగా తయారైపోతాయి.
1: They come like friends, they come and join you, but turn out into being enemies.
0: అవి మనకు దొరలుగా కనిపించి దొంగలుగా మారుతాయి.
1: They look like gentlemen, but they become ultimately thieves.
0: కనుక ఇట్టి దుర్గుణములను మన హృదయ స్థానం నుండి చేరకుండా చూచుకోవటానికి మనం ఈ వయసు లోపల తగినటువంటి ప్రయత్నం సలపాలి.
1: Therefore, we must make an attempt, the required attempt in this age to see that such bad qualities do not enter our hearts.
0: ఈ సద్గుణములకు దుర్గుణములకు సంఘము కూడాను కొంత తోడ్పడుతూ ఉంటారు.
1: For these good qualities as well as bad qualities, very often company also is responsible to some extent.
0: Etti varito cherinappudu atti yokka pravartan lekudano manalo alavadutuntai.
1: The type of people whom you join, with whom you keep company, will determine the kind of qualities which will enter you.
0: Oka chinna udaharanamu.
1: It's a small example.
0: Edaina adavilo oka karraku nippantinchinappudu aa karra taanu kalipovatame kaakunda తనకు చుట్టుముట్టు ఉన్నటువంటి యొక్క కర్రలను కాని వృక్షములు కాని భస్మం చేసేంత వరకు అది మానుకోదు.
1: సపోజ్ యూ సెట్ ఫైర్ టు ఎ స్మాల్ పీస్ ఆఫ్ వుడ్ ఇన్ ఎ ఫారెస్ట్, దట్ పీస్ ఆఫ్ వుడ్ విల్ నాట్ రెస్ట్ అంటిల్ దిస్ ఫైర్ స్ప్రెడ్స్ టు ఆల్ అదర్ ట్రీస్ సరౌండింగ్ ఇట్ అండ్ బర్న్ ది ఎంటైర్ ఫారెస్ట్.
0: ఇది కేవలము ఒక దుర్గుణములు నిప్పుతో సమానము, కాననమ్మున రేగిన కారు చిచ్చు వేములను కాల్చి మామిళ్ల విడిచిచనునా అన్నాడు.
1: This bad quality is like a forest fire. If there is a forest fire, can you expect that that forest fire will only burn the useless trees and spare the mango trees? That cannot be.
0: అదే విధముగానే ఈ దుర్మార్గులకు చెంత చేరినప్పుడు తమకు తాము పాడైపోవటమే కాకుండా చుట్టూ మూగినటువంటి వారిని కూడాను, తన మిత్రులను తన బంధువులకు కూడాను కొన్ని రకములైనటువంటి అపకీర్తుల పాలు లేక కష్టముల పాలు కొన్ని దుఃఖముల పాలు కూడాను చేయటానికి పూనుకుంటారు.
1: Therefore, bad people, when they are available in a certain place, then they try to spoil everyone around them. They infect their bad qualities to their surroundings. They ruin their friends. They ruin their relatives. This is what they will attempt to do.
0: ఇంకా సత్సంగం అనగా తమకు తాము త్యాగము చేయటమే కాకుండా సర్వులకు కూడాను పవిత్రమైనటువంటి వీటిని అందించడానికి పూనుకుంటారు. అవి ఊదొత్తి వంటి వారు. ఈ ఊదొత్తి తాము కాలుతూ కాలుతూ కాలుతూ తమకు తాము నాశనమైనప్పటికీ తమ యొక్క సుగంధమును చుట్టూ చేరినటువంటి వారికి ఇంకా దూరమునందు ఉన్నటువంటి వారికి కూడాను తమ పవిత్రమైనటువంటి సుగంధమును అందించి హాయిని కల్పిస్తుంది.
1: గుడ్ కంపెనీ ఆన్ ది అదర్ హ్యాండ్ విల్ ఆల్వేస్ indulge in sacrificing their own selfish interests. Not only that, they will hand in good qualities to everyone that comes in contact with them and purify the company in which they work. They are like an incense stick. The incense stick goes on burning and exhausts itself. Even while it exhausts itself, it hands in fragrance to all the surroundings and to everyone who comes close to this incense.
0: Paropakara tattvamanandu పవిత్రమైనటువంటి భావమునందు ఇతరుల యొక్క ఆనందమును కోరి మనము దేశం యొక్క సౌభాగ్యమును లోక కళ్యాణమును ఆశించి సమస్త లోక సుఖినోభవంతు అనేటువంటి యొక్క పవిత్ర భావముతో సాధన సలిపేటువంటి వాడు దినదినము కూడాను అభివృద్ధిని నొందుతుంటాడు.
1: వన్ హూ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ హెల్పింగ్ అదర్స్, వన్ హూ హ్యాస్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్ ఇన్ వన్స్ మైండ్, వన్ హూ ఆల్వేస్ కన్సిడర్స్ ది ప్లెజర్ ఆఫ్ అదర్స్ and has in his mind the country's prosperity and looks after the world's future, such a person will be improving and will be growing better and better day after day.
0: Itti pavitramainatunte yokka gunamulu kaliginatunte vaadu goda gattu vaadu ani deeniki oka upamanam.
1: A person who has such sacred qualities can be compared to one who builds a wall.
0: Atanu dinadanamulaku saravu kattukoni paiki ekkutuntadu kaani kindiki digadu.
1: The one who builds a wall day after day will go on building and climbing up. He is not going to climb down.
0: Itarla yokka chaddanu koru varu, itarla yokka manchini chusi orvalainatunti varu, itarnu keedu chelpeetunte daniki prayatnam salpu varu, baavini trovveetunti varu.
1: On the other hand, individuals who are always causing harm and hurt to others, who are jealous of the prosperity of others, who want to be bad to others, they can be compared to person who is digging a well.
0: Kanuka ee baavi dinadinamunaku lopaliki pothuntadi kaani paiki raadu, goda gatteetunte vaadu dinadinamunaku paina pothuntadu kaani krindiki raadu.
1: In digging a well, the person who digs the well day after day goes down and down. In building a wall, the person who builds the wall day after day climbs up and up.
0: Kanuka manam ee naadu గోడను కట్టేటువంటి వారిగా మనం తయారు కావాలి కానీ బావిని త్రవ్వేటువంటి వారిగా మనం తయారు కాకూడదు.
1: టుడే వీ మస్ట్ బిల్డ్ అవర్ సెల్వ్స్ ఇన్ టు వన్ హూ ఈస్ బిల్డింగ్ ఎ వాల్. వీ షుడ్ నాట్ షేప్ అవర్ సెల్వ్స్ ఇన్ టు వన్ హూ ఈస్ డిగింగ్ ఎ వెల్.
0: ఇందులో యావత్ ప్రపంచమునకును కళ్యాణమును అందించేటువంటి ఏకాత్మ స్వరూపమును చక్కగా గుర్తించి అట్టి ఆత్మనే నీవు నేను అని స్మరించినటువంటి యొక్క వ్యక్తి మహాజ్ఞాని కాగలడు.
1: Therefore, in this matter, if one can recognize the prosperity of the entire world, that it is due to the Atma Swarupa, and then talk of you and me in the context of Atma Swarupa, he will become a jnani.
0: Inka itti jnani satatam anaga sarva kalamulu yendukudanu eka dharaga daivamu yokka chintanne taanu salaputuntaru kaani anni chintalu taanu salapadaniki poonukodu. Ye karyamu chesina లేక ప్రపంచం యొక్క సంబంధమైనటువంటి వృత్తులు సరిపినప్పటికీ అది దైవ కార్యముగానే తాను విశ్వసించి ఆ కార్యములు యందు తాను కాలుడుతారు కాని అన్య కర్మలుగానే అన్య కార్యములుగా గాని తాను భావించడానికి పూనుకోడు.
1: సచ్ ఎ జ్ఞాని, ఎ వైజ్ పర్సన్ లైక్ దట్ ఆల్వేస్ అండ్ కంటిన్యూస్లీ విల్ బి థింకింగ్ ఓన్లీ ఆఫ్ గాడ్. He cannot think of anything else other than God. Although he is involved in doing things in this world, attending to worldly matters, he will only be doing such work in terms of God and with God in his mind. He cannot really think of anything else.
0: దీనికి రాధా భక్తి ఇదికి సరియైనటువంటి ఒక ఆదర్శంగా కనిపిస్తుంది.
1: for this situation, the devotion exhibited by Radha is fitting and is like what we have now described.
0: Aithe ee Radha bhaktini manam aneka rakamulainatunte apohalato deenini bharatiyulu anubhavinchukotaniki prayatnam salparu kaani itti apohalaku kaani itti apakirtulaku kaani ee Radha tattvanni vinyoginchukotamlo ye maatram kudano artham ledu.
1: Our countrymen have understood what is Radha Bhakti in many wrong ways. They have formed wrong impressions. There is no room for such wrong impressions in regard to Radha Bhakti.
0: Radha anaga oka stree ani kaani aame yokka pavitramainatunte yokka tattvamu oka prema margamunandu pravahinchinatunte ga gaani manam bhavinchukotam kudanu oka porapatu.
1: To regard Radha as the name of a particular woman, or that her devotion took the line of human love, these things are not appropriate and correct.
0: Bhagavad drushti yandu stree purusha bhedamulaku yematram kudanu sthanamu ledu anduvalane naradudu kudanu ellabda puman ichcha bhavati atmaramo bhavati tapto bhavati matto bhavati ani aneka rakamulaga tanu varninchinadu anaga ikkada stree purushudu aneetundidi kaakunda kevalam jeevatattvanni maatrame tanu varnistu vachadu.
1: In God's vision, there is no distinction like man and woman. Man and woman stand on the same footing so far as God's vision are concerned. That is the reason why Narada, in so many ways, described only the jiva tattva. He made no reference to whether one is a woman or a man.
0: Ee yokka bheda bhavamulu dehamunaku maatrame sambandhinchinatvanti kaani ee jiva tattvamunandu atma pragnayandu itti bhedamulaku ye maatramu sthanam undadu.
1: These differences are related only to the body. These differences have no place whatsoever when you talk of the jiva or when you try and understand what atma is.
0: Atma varaku kaani jeevam varaku kaani manam ponakkaraledu nitya jeevitam lopala aakali dappulu kopamu taapamu dukkamu ityadi gunamulu kudanu vaaru anubhavistunnaru veeru anubhavistunnaru. ఈ యొక్క విషయములందు ఇరువురికి ఎట్టి వ్యత్యాసం కూడా మనకు కనిపించటం లేదు. అయితే ఆడవారు భరించుకునలేక తక్షణమే ఒక కంటి నీరు కార్చవచ్చును, కానీ మగవారు కొంచెం భరించుకొని లోపల ఏడ్చవచ్చును, కానీ దుఃఖం లేకుండా మాత్రం పోవలేదు.
1: వీ డోంట్ హ్యావ్ టు గో సో ఫార్ యాజ్ జీవ అండ్ ఆత్మ టు రికగ్నైజ్ దట్ దిస్ డిస్టింక్షన్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్ ఈస్ వెరీ సూపర్ఫిషియల్. ఈవెన్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఎవ్రీవన్ ఫీల్స్ హంగ్రీ, everyone feels thirsty, everyone feels angry, everyone feels jealousy. Men and women experience all these things in the same manner. There may be minor differences, like women, when they become angry, they cannot bear it and they may shed tears. But men, when they get any of these excited feelings, they will have it in themselves and they may hide the feeling. That is only difference.
0: Kanukane mana pravartanlu కొంచెం ప్రదర్శనంగాను నిదర్శనంగా కనిపించవచ్చునే కాని ఉన్నటువంటి యొక్క తత్వం లోపల యథార్థం ఇరువురికి కూడాను ఒక్కటిగానే ఉంటుండాలి.
1: అవర్ ఎక్స్టర్నల్ కాండక్ట్ మే షో సమ్ డిఫరెన్స్ ఇన్ ఎగ్జిబిషన్ ఆర్ ఇన్ షోయింగ్ అప్, బట్ ట్రూలీ వెన్ వీ టేక్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇట్ ఈస్ ది సేమ్ ఫర్ బోత్ కేటగిరీస్.
0: అదే విధముగానే ఈ రాధా భక్తి ఎందుకు కూడాను ఒక పవిత్రమైనటువంటి విశిష్టతను మనం గుర్తించడానికి పూనుకోవాలి, కాని ఆమె యొక్క తత్వమును ఏదో ఒక అపార్థములో మనం వినియోగించుకుని ఆమె మార్గమును మనం కొంతవరకును దూషించడానికి కూడా పూనుకోవటం చాలా పాపం.
1: We should therefore take this devotion on the part of Radha as something sacred, as something distinctive, but to attribute wrong interpretations for Radha Bhakti is doing quite wrong things.
0: ఇది సర్వార్పితమైనటువంటి యొక్క చిత్తముతో తాను కేవలం కృష్ణుని యొక్క హృదయమునందు హత్తుకొని పోయి ఉన్మత్తురాలిగా అయిపోయి తాను పవిత్రమైనటువంటి యొక్క జీవితమును అందులో అంకితం పరుచుకుంది.
1: ఇన్ దిస్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఎంటైర్ అండ్ కంప్లీట్ సరెండర్. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ దేర్ బై ఇంప్రింటింగ్ హర్ సెల్ఫ్ ఇన్ ది హార్ట్ ఆఫ్ కృష్ణ. దేర్ బై షీ హెస్ మేడ్ హర్ లైఫ్ సేక్రెడ్ అండ్ షీ హెస్ మేడ్ ఇట్ కంప్లీట్లీ సరెండర్డ్ టు కృష్ణ.
0: ఇట్టి అర్పితమైనటువంటి యొక్క చిత్తములు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనప్పటికీ రాధ అనేటువంటి పేరు ధరకు సంబంధించినటువంటిదే కాని ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది కాదు.
1: సచ్ సరెండర్డ్ మైండ్, దిస్ ఆస్పెక్ట్, ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఇస్ ఎ మ్యాన్ ఆర్ ఎ ఉమన్. Radha is the name for this act of surrender and it does not refer to the sex.
0: అందులో ఈ ధరస యొక్క స్వరూపమే రాధ యొక్క ఆకారం.
1: Here this dhara, the form of this is the form of Radha.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణం. మనం తెలుగులో చెప్పినా కానీ ఇంగ్లీష్ లో చెప్పినా ఎట్టి భాషలైనప్పటికీ దానికి కొన్ని శబ్దములు కూడి వస్తుంటుంటాయి.
1: There is a small example for this. Whether you mention it in Telugu or whether you mention it in English or in any other language, some sounds have to come together in order to make a word.
0: దీనికి రాధ అనేటువంటి దానికి నాలుగు అక్షరాలుగానే మనం తీసుకుందాం.
1: We shall take this word Radha as consisting of four letters.
0: R, A, D, A. ఇది పెట్టినప్పుడు రాధ అనేపోయింది.
1: When we have these four letters R, A, D, A and put them in that order, it becomes Radha.
0: ఇప్పుడు R నుంచి మనం ప్రారంభమైనప్పుడు రాధాగా మనకు అర్థమవుతుంది.
1: When we commence reading this with the letter R, we understand that it signifies Radha.
0: A నుంచి మనం ప్రారంభమైనప్పుడు ఆధార్ అయిపోతుంది.
1: When we start from A and read the letters, it would read as Aadhar.
0: D నుంచి మనం ప్రారంభమైనప్పుడు దార్ అవుతుంది.
1: If we start with the letter D, it becomes Dar.
0: ఇంకొక ఏ నుంచి మనం ప్రారంభమైనప్పుడు ఆరాధ్ అయిపోతుంది.
1: If we start from the another A, it becomes ఆరాధ్.
0: కనుక రాధకు ఆధారము ధార ఆరాధనే రాధ అన్నారు.
1: Therefore, the basis for Radha is Dhara and Aradh. Dhara and Aradh constitute the basis for Radha.
0: Kanuka Dhara Aradhane Radha yokka aadharamu annaru.
1: Dhara and Aradha are the basis for Radha.
0: Anaga sarvada sarvakaleshu sarvatra harichintanam. Sarva pradeshamulu yendukudanu sarva kalamulu yendukudanu taanu nirantaramu aaradhana salpukotame Radha yokka lakshanamu annaru.
1: The meaning of this is, at all times, at all places, and under all circumstances, Radha is simply thinking of Aradhana or thinking of Hari.
0: Kanuka, itti prayatnaniki evaru poolukuntaro, varu andaru kudanu Radha yokka tattvamunaku chendinatuvanti vare.
1: All persons who make such an attempt, who decide to make such an attempt, they belong to this group which will be termed as Radha.
0: అయితే అట్టి పవిత్రమైనటువంటి స్థితిని మనం పొందడానికి స్థూలమైనటువంటి దేహముతో సూక్ష్మమైనటువంటి మనస్సుతో కారణమైనటువంటి చిత్తముతో మనం అనేక రకములైనటువంటి సత్కర్మలలో సత్ప్రవర్తనలో సదాలోచనలో సచ్చింతనలో సత్సంగములో దీనిని కలిపి కూర్చి తీర్చి పవిత్రమనర్చడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: Which, however, means that if you want to enter this sacred thought with your gross body, with your subtle mind and with your heart, you must make a full attempt joining good company and thinking of good things and always engaging yourself in good ideas.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: A small example for this.
0: ఇప్పుడు అక్కడ ఒక క్లాక్ ఉంది.
1: There is a clock there in front of you.
0: అందులో మూడు పిన్నులు తిరుగుతూ ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ త్రీ ఇండికేటర్స్ మూవింగ్ ఇన్ దట్ క్లాక్.
0: అందులో ఒకటి సెకండ్లదని, రెండవది నిమిషములని, మూడవది గంటలు అని.
1: వన్ ఇస్ ఎ సెకండ్ హ్యాండ్, అనదర్ ఇస్ ఎ మినిట్ హ్యాండ్ అండ్ ది థర్డ్ వన్ ఇస్ ఎన్ అవర్ హ్యాండ్.
0: అయితే సెకండ్ ముళ్ళు చాలా త్వరగా తిరుగుతూ వస్తుంటుండాలి వేగంగా.
1: ది సెకండ్ హ్యాండ్ హ్యాస్ టు గో రౌండ్ వెరీ ఫాస్ట్.
0: ఈ సెకండ్ ముళ్ళు ఎంత వడిగా తిరిగినప్పటికీ ఈ యొక్క నిమిషముల ముళ్ళు కొంత స్లోగా ఒక్క స్థానానికి మాత్రమే పొందిపోతుండాలి.
1: As the second hand goes round very fast and covers a large area, the minute hand moves comparatively slowly and moves only through one division.
0: అనగా సెకండ్ ముళ్ళు 60 ఇళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఈ నిమిషముల ముళ్ళు ఒక్క ఇళ్ళుకు మాత్రమే తిరుగుతా ఉంది.
1: Which means, as the second hand covers 60 divisions, the minute hand will cover only one division.
0: Aithe ee nimishamulu yokka mullu 60 illu tiriginappudu gantala mullu okka illuku maatrame cheruthundi.
1: When the minute hand moves and covers 60 divisions of itself, then the hour hand will move through one division.
0: Aithe second mullu nimishamulu mullu tiragatam manaku kanipistundadi kaani ee gantala mullu tiragatam manake ematramo kanipinchatam ledhu.
1: We are able to see with our eyes the movement of the second hand, the movement of the minute's hand. But the movement of the our hand is so that we cannot see it with our eyes.
0: అయితే ఏది కనిపించటం లేదు, ఏది కదలట్టినట్టుగా మనకు గోచరించటం లేదు, దానిని ఆధారం చేసుకుని ఈ సెకండ్ల ముళ్ళు మినిట్ల ముళ్ళు మనకు ఒక అవసరమైంది. కానీ ఈ గంటల ముళ్ళే లేకపోతే ఈ నిమిషముల ముళ్ళు సెకండ్ ముళ్ళు మనకు అనవసరం.
1: బట్ వాట్ యూ కెనాట్ సీ విజిబ్లీ అండ్ వాట్ ఈస్ సో స్లో దట్ యూ డోంట్ పర్సీవ్ ఇట్, దట్ ఈస్ ది మోర్ ఇంపార్టెంట్ థింగ్. It is only in respect of the our hand that any importance comes to the minute hand or the second hand. If we have no our hand, what use is it to have a second hand and a minute hand?
0: అదే విధముగానే మన యొక్క స్థూలమైనటువంటి యొక్క దేహము అనేక రకములైనటువంటి కర్మలంతా చేస్తుండాలి. ఇది సెకండ్ ముళ్ళు వంటిది.
1: In the same manner, like this analogy, our body, this gross body, is doing all kinds of things and engaging itself in different kinds of work. It's like a second hand.
0: ఇది అనేక రకములైనటువంటి యొక్క పవిత్ర కర్మలు చేసినప్పుడే ఈ యొక్క స్థూల రూపమైనటువంటి యొక్క మనసు ఒక్క పవిత్రతకు చెందిపోతుంది.
1: After doing a considerable amount of sacred task by this gross body, this subtle mind will be able to move a little.
0: ఈ సూక్ష్మమైనటువంటి యొక్క మనసు అనేక రకములైనటువంటి పవిత్ర చింతనలు చేసినప్పుడే కారణ దేహం అనేటువంటి యొక్క ఆత్మ స్థితిని పొందిపోతుంది.
1: ఆఫ్టర్ దిస్ సటిల్ మైండ్ హ్యాస్ ఎంగేజ్డ్ ఇట్సెల్ఫ్ ఇన్ మెనీ గుడ్ టాస్క్స్, దెన్ దిస్ కాజల్ బాడీ, వాట్ యు కాల్ ది సీక్రెట్ ఆత్మ ఇన్ సైడ్ యూ, దాట్ విల్ మూవ్ బై ఎ లిటిల్.
0: అయితే ఈ యొక్క సూక్ష్మమైనటువంటి యొక్క మనసు, స్థూలమైనటువంటి దేహము కారణదేహం నిమిత్తమే ఏర్పడినటువంటివే కాని కారణదేహమే లేకపోతే ఈ స్థూల సూక్ష్మములు మనకి ఏమాత్రం కూడా నిరుపయోగమే.
1: We have to recognize here that the gross body and the subtle body have purpose of serving only the causal body. If there is no causal body, there is no use having this gross body and the subtle body. They exist for the causal body.
0: కనుక మనము ఈ యొక్క కారణమును లక్ష్యమునందు ఉంచుకొని ఈ స్థూల సూక్ష్మములను పవిత్రమైనటువంటి మార్గమునందు ప్రవేశింపచేసినప్పుడు మనము కారణ స్థానం అనేటువంటి యొక్క ఆత్మ స్థానాన్ని మనం సులభంగా అందుకోవటానికి అవకాశం ఉంటుంటుంది.
1: We have to bear in mind as the most important thing this causal body. This is our objective. Then allow the gross body and the subtle body to take part in various actions and sacred tasks. It is only then that we will be able to render our atma, which is the causal body, a good service.
0: ఇది తన బింబము ప్రతిబింబములో లీనము కావటం అనేటువంటిది ఒక రాహిత్యం అని చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సే దట్ ది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్ విల్ కమ్ టుగెదర్.
0: ఎక్కడ నుంచి వచ్చినదో అక్కడికి పోయి చేరటము ఇది కేవలం లీనము అని చెప్పవచ్చును కాని ఇది ఒక సార్థకమని కాని లేక రాహిత్యమని కాని చెప్పడానికి వీలు కాదు.
1: వీ కెనాట్ జస్టిఫై దిస్ బై సేయింగ్ దట్ the two things become one. We will have to state and interpret it by saying that it goes back to the original source from which it has come.
0: దీనికి మరొక చిన్న ఉదాహరణము.
1: There is another example for this.
0: ఇప్పుడు సముద్రము చాలా విశాలమైనటువంటిదిగా మనకు తెలుస్తూ ఉంటుంటుంది.
1: We know that the ocean is a very vast one.
0: అయితే మరొక వైపున ఒక చెరువు లోపల చాలా కొన్ని నీరుగా నిండినట్టుగా కనిపిస్తుంటుంది.
1: On another side, we may see a small tank is full of water.
0: ఇంకొక వైపున పెద్ద ప్రవాహంగా కూడాను అయోమయమైనటువంటి స్థితిలో మనకు కనిపిస్తుంటుంది.
1: On another side, we may see that there is an enormous amount of water flowing.
0: ఇంకా మన ఇంటి లోపల కొన్ని ట్యాప్స్ లో నీళ్లు కనిపిస్తుంటాయి, ట్యాంక్ లో నీళ్లు కనిపిస్తుంటాయి, బావిలో నీళ్లు కనిపిస్తుంటాయి. ఈ అన్ని నీళ్లు కూడాను ఆధారమైనటువంటిది ఏది అంటే అన్నింటికి ఆ సముద్రమే ఆధారం.
1: In our houses, we may find water in the taps. We may find water in a well. All this is water. But for all this water, the original source is the ocean itself.
0: Aithe aa yokka samudram neeru ee tankulaku ee riverlaku e rakamga vastundadi ani manam vicharana chesinappudu adhe manaku sari ainatvanti yokka aadarshanni nirupistundi.
1: But when we try and find out how this water from the ocean is coming into these various containers, that will give us the proper explanation for the problem we have put ourselves.
0: ee samudram paina suryuni rasmi padi తద్వారా అది ఆవిరిగా మార్చుకొని మేఘములుగా రూపొంది తదుపరి వర్షములుగా కురిచి వంకలుగా బయలుదేరి ప్రవాహంగా వచ్చి చెరువుల్లో చేరిపోతున్నాయి.
1: When the sun's rays shine on the water of the ocean, that is converted into vapor. The vapor rises and clouds are formed. The clouds then give rise to rain. The rain gives rise to various rivers. These rivers go and give us the necessary water.
0: కనుక ఈ ప్రవాహములు కూడాను చాలా గొప్పగా ప్రవహించి తిరిగి సముద్రములోనే లీనమైపోతున్నాయి.
1: These rivers flow and flow in a large measure, but ultimately they will all go and join the source, the ocean.
0: దీనిని మనం పురస్కరించుకొని ఈ సాగరమే ఈ సముద్రమే అనుగ్రహము.
1: In this context, we shall have to understand that this ocean is the grace or anugraha.
0: ఈ అనుగ్రహం అనేటువంటి యొక్క సముద్రం పైన మన యొక్క బుద్ధి కిరణములు అనేటువంటి సూర్యకిరణములు చేర్చడం చేత అవి ఒక విధమైనటువంటి యొక్క భావము అనేటువంటి ఒక రూపముతో ఆవిరిగా మారుతుండాలి.
1: When we are able to spread our intelligence which is like the sun's rays on this ocean of anugraha, then this anugraha changes into some kind of ideas and that becomes vapor.
0: ఆ యొక్క ఆవిరియే సత్యము అనేటువంటి ఒక మేఘములుగా తయారైపోతున్నాయి.
1: This vapor of ideas gets converted into the clouds of truth.
0: ఈ సత్యం అనేటువంటి మేఘముల నుంచి ప్రేమ అనేటువంటి బిందువులుగా వర్షిస్తుంటున్నాయి.
1: Out of these clouds of truth, you get rain in the form of drops of prema.
0: ఈ ప్రేమ బిందువులు అనేటువంటి యొక్క వర్ష బిందువులు ఒకదానికి ఒకటి చేరి ఆనందం అనేటువంటి ప్రవాహంగా ప్రవహిస్తుండాలి.
1: These drops of prema, like the drops of water, they join together and begin to flow. The river of ananda flows.
0: ఈ ఆనందం అనేటువంటి ప్రవాహమునకు ప్రేమ బిందువులే ఆధారము.
1: The origin for this flow of ananda is in the drops of prema.
0: ఈ ప్రేమ బిందువులకు ఆధారము సత్యం అనేటువంటి మేఘములే.
1: The origin for these drops of prema are the clouds which we have represented as the truth.
0: ఈ యొక్క సత్యము అనేటువంటి మేఘములకు మన యొక్క బుద్ధి యొక్క ఆకర్షణ అనేటువంటి భావమే దీనికి ఆవిరి.
1: For the clouds of truth, the origin is the ideas, the vapor that has been ideas formed by our intelligence.
0: ఈ ఆవిరికి ఆధారము సముద్రమే, అనుగ్రహం అనే సముద్రమే.
1: The basis for this vapor is the ocean of anugraha.
0: అనుగ్రహం అనేటువంటి యొక్క సముద్రం నుంచి ఈ రకంగా బయలుదేరి ఆనందం అనేటువంటి రూపము లోపల తిరిగి సముద్రంలోనే లీనమైపోతుండాలి.
1: Starting from this ocean of anugraha and taking so many different forms, ultimately ananda flows as a river back to the ocean of anugraha.
0: అయితే సముద్రము నీరు ఉప్పుగా ఉన్నది, నది నీరు తీయగా ఉంటుండాలి. ఈ భేదము ఎక్కడ వచ్చినది?
1: బట్ ది వాటర్ ఫ్రమ్ ది ఓషన్ టేస్ట్స్ సాల్టిష్, వేర్ ఎస్ ది వాటర్ ఫ్రమ్ ఎ రివర్ ఈజ్ స్వీట్. వేర్ ఫ్రమ్ హ్యాస్ దిస్ డిఫరెన్స్ కమ్?
0: ఈ సముద్రము నీరు మనం డైరెక్ట్ గా తెచ్చుకుని త్రాగినప్పుడు ఇది ఉప్పగా మనకు కనిపిస్తుంటది. దీనినే శాస్త్ర జ్ఞానము అన్నారు.
1: వెన్ వి గెట్ ది వాటర్ ఫ్రమ్ ది ఓషన్ డైరెక్ట్లీ అండ్ టేస్ట్ ఇట్, ఇట్ లుక్స్ సాల్టిష్. This would be referred to as the knowledge which you have obtained from reading shastras.
0: Kani ee nadi roopakanga vachi roopamunu ruchini kudanu marchukoni jeevulaku aanandam andinchetuvanti oka sthitine anubhava gnanamu annaru.
1: But the water that is coming through the river, it has changed both its taste as well as its form. This kind of knowledge which we get directly from the river is referred to as wisdom based on experience.
0: Kanuka shastra gnanam kante anubhava gnanamu atyavasaram.
1: Therefore, more than the wisdom that you can get by reading shastras, the wisdom that you can get out of your own experience is essential.
0: Ee yokka శాస్త్ర జ్ఞానం అనేటువంటి దానిని మనం అనుభవంలోకి మార్చుకొని మన నిత్య జీవితంలో కొంతవరకు దాన్ని ఆచరించి అనుష్ఠానపరచి తద్వారా మన హృదయ స్థానమునకు చేర్చుకోవటం చేత ఆనందము అనేటువంటి రీతి కింద మనకు రూపొందుతూ ఉంటుంది.
1: దేర్ఫోర్ ది నాలెడ్జ్ దట్ యు అక్వైర్ ఫ్రమ్ రీడింగ్ శాస్త్రస్, ఇఫ్ యు కెన్ చేంజ్ ఇట్ బై ది ప్రాసెసెస్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్, by putting things that are told in shastras into practice, taking it into your heart, you can change that knowledge into the knowledge of ananda.
0: ఈ బుక్ నాలెడ్జ్ అనేటువంటిది మనకు ఎలర్జీగా మారిపోతుంటది. కానీ అనుభవ జ్ఞానం అనేటువంటిది ఎనర్జీగా మారిపోతుంటది.
1: This knowledge which you obtain from books, the book knowledge will take the shape of allergy. On the other hand, the knowledge which you have got as a result of your experience will give you energy.
0: ఈనాడు ఆచరణ లేకపోవటం చేతనే యువకులైనటువంటి మీలో ఎక్కువ ఎలర్జీనే ఉంటుండాలి కానీ ఎనర్జీ లేదు.
1: Because in young people, this idea of putting things into practice does not exist. What you see in you is allergy. There is no energy.
0: Nijamuga gunduku kodite gundaina pagilipovali kani meeku debba tagalagurdu atuvanti kathinamainatunte okka sthitini ee vayasulo undeetvantidi alanti okka sthitini ee naadu meeru enta balahinuluga untunnaru ani cheppadaniki veelu kaadu.
1: Truly, if you go and hit a piece of stone, that piece of stone should break. You should not be hurt. On the other hand, to see you in such a weak condition, it is not possible really to estimate how weak you are these days.
0: ఈ బలహీనతకు కూడా నువ్వు ఒక ఆదర్శాన్ని అందిస్తున్నాను.
1: There is also one small example to explain to you this weakness.
0: మంచి బలవంతుడిగా కనిపిస్తుంటాడు మనిషి. కానీ అతని ముక్కు పైన ఏదైనా చిన్న దోమ ఒక్కతూరి వాలినా ఒక్కతూరి అట్లంటాడు, రెండవ తూరి తిరిగి వచ్చి వాలినా రెండవ తూరి చాలా గట్టిగా అంటాడు, మూడవ తూరి అనేటప్పటికీ దాంతో ఇంకా ఫైట్ చేస్తాడు. ముక్కు పైన చిన్న దోమ వాలేటప్పటికీ తాను భరించుకోలేనంత బలహీనుడుగా తయారైపోతున్నాడు ఈనాటి యువకుడు.
1: మ్యాన్ అపియర్స్ వెరీ స్ట్రాంగ్ అవుట్వర్డ్లీ. ది యంగ్ పీపుల్ టుడే ఆర్ సచ్ దట్ even if a mosquito comes and sits on the tip of their nose, for the first time they just try to drive it away. For the second time, if it comes again, they hit it hard. For the third time, if it comes again, they cannot bear it and they begin to fight with it. This is the strength which young people today are exhibiting.
0: Kani itti mana deha balamulu kani itti mana indriya balamulu kani nija balamulu kaneravu. Manobalame pradhanamainatundi balamu. ఈ మనోబలమును మనం పెంచుకోవటానికి దైవ బలము అత్యవసరం.
1: బట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ బాడీ ఆర్ ది స్ట్రెంగ్త్ ఇన్ యువర్ లిమ్స్, దిస్ ఇస్ నాట్ ది ట్రూ స్ట్రెంగ్త్. ఇట్ ఈస్ ది మెంటల్ స్ట్రెంగ్త్ దట్ ఇట్ ఈస్ ట్రూ స్ట్రెంగ్త్ ఫర్ యూ. ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ మైండ్, యూ ఆల్సో హ్యావ్ టు డెవలప్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది డివైన్, స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ ఓన్ మైండ్.
0: మీకు కింగ్ కాంగ్ విషయం మీకు తెలిసే ఉండేటువంటిది. అతను ఒక చేతితో చక్కగా స్పీడ్ గా వస్తున్నటువంటి కారును కూడా తాను నిలబెట్టేటువంటి శక్తి కలిగినటువంటి వాడు. కానీ కట్టగడపడకు ఆ కింగ్ కాంగ్ యొక్క మరణం ఎక్కడ ఏర్పడిందంటే కారు కిందనే పడి చచ్చిపోయాడు, కార్ యాక్సిడెంట్ లో పోయాడు.
1: యు నో ది స్టోరీ ఆఫ్ కింగ్ కాంగ్. కింగ్ కాంగ్ వాజ్ సో స్ట్రాంగ్ దట్ హీ యూజ్ టు స్టాప్ ఎ కార్ విచ్ వాజ్ ఇన్ ఇట్స్ ఫుల్ స్పీడ్. బట్ ది డెత్ ఆఫ్ దట్ కింగ్ కాంగ్ కేమ్ అబౌట్ ఇన్ ఎ కార్ యాక్సిడెంట్ అండర్ ఎ కార్.
0: కానీ కారును నిలబెట్టగలిగినాడు, కానీ కారు కింద మాత్రం పడి ప్రాణమును నిలబెట్టుకోలేకపోయాడు.
1: హీ కుడ్ స్టాప్ ఎ కార్ బట్ వన్స్ హీ వాజ్ అండర్ ది కార్ హీ కుడ్ నాట్ సేవ్ హిజ్ ఓన్ లైఫ్.
0: దీనికి కింగ్ కాంగ్ ది ఇంకొక ఉదాహరణము.
1: దేర్ ఇస్ వన్ అదర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ కింగ్ కాంగ్.
0: అతను నిత్యము అనేక రకములైనటువంటి పదార్థములు భుజించి దినమునకు 20 or 25 గుడ్లు కూడాను తినేటువంటి వాడట. తెల్లవారి తాను ఒక రోడ్ లోపల ఎక్సర్సైజ్ చేసుకోవడానికి పరిగెత్తేటువంటి వాడట.
1: కింగ్ కాంగ్ every day for acquiring strength used to eat many things. He used to eat 20 to 25 eggs every day, and he used to run on the road with a view to give physical exercise to his body.
0: Athani peru eruganetundi bharatiyudu undadu.
1: There is no Indian who is not aware of the name of King Kong.
0: King Kong maha balavantudu ani andari notlo kuda nu vaagutu poyaru.
1: Everyone says that King Kong is a very strong person.
0: ఒకనాడు ఏమైపోయింది, తాను ఏదో ఒక రోడ్ లోపల తాను కొంత రన్నింగ్ రేస్ అనగా పరిగెత్తుతూ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఆనాడే ఒక పాలమ్మేటువంటి ఒక యువతి ఆ రోడ్ లోపల తన తలపైన పాలబుట్ట పెట్టుకుని ఎక్కడో ఒక పల్లెకి వెళుతూ ఉండినాడు.
1: వన్ డే దిస్ కింగ్ కాంగ్ వాజ్ రన్నింగ్ ఆన్ ది రోడ్ విత్ ఎ వ్యూ టు గివ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ టు ది బాడీ. అట్ దట్ టైమ్ వన్ ఉమెన్ హూ వాజ్ సెల్లింగ్ మిల్క్ was having the milk on her head and she was moving on that road.
0: అప్పుడు ఇతని రూపము చూచింది. ఇతనికి బనీని గినీని ఏమి వేసుకోలేదు కనుక ఏదో ఒక పేడ ముద్దలు కనిపించినట్టుగా తన దేహము ముద్దలు ముద్దలు ముద్దలు ముద్దలుగా కనిపించింది.
1: షీ లుక్ అట్ ది బాడీ ఆఫ్ దిస్ పర్సన్. సిన్స్ హీ వాజ్ నాట్ వేరింగ్ ఎనీ బనియన్ ఆర్ క్లోథింగ్, షీ హ్యాడ్ ఎ ఫీలింగ్ దట్ ది బాడీ వాజ్ మేడప్ ఆఫ్ పీసెస్ ఆఫ్ లంప్స్ ఆఫ్ డంగ్ అండ్ దే వర్ ఇన్ సచ్ ఎన్ ఆఫుల్ షేప్ దట్ షీ థాట్ ది బాడీ కంపోజ్డ్ ఆఫ్ వేరియస్ లంప్స్.
0: ఈ యొక్క రూపమును చూచి ఆమె నవ్వును భరించుకోలేకపోయింది, గట్టికి నవ్విందట ఆమె.
1: When she saw King Kong's form, she could not control her laughter. She laughed very loudly.
0: ఆమె నవ్వేటప్పటికి కింగ్ కాంగ్ కోపం వచ్చింది.
1: When she laughed, King Kong became very angry.
0: కోపం వచ్చి ఆమెను అనేక రకములుగా కూడా చీవాట్లు పెట్టుతూ వచ్చాడు.
1: King Kong became angry and he was abusing her and telling her various things like that.
0: అప్పుడు ఆమె చెప్పిందట, అయ్యో కింగ్ కాంగ్ ఎంతో బలవంతుడు అనుకున్నాను, ఒక్క ఆడదాని నవ్వును భరించుకోలేనటువంటి బలహీనుడు అయిపోయినావా నువ్వు అనిందట.
1: She then said, I was under the impression that King Kong is a very strong man. What is the use of your strength? Evidently you are so weak that you cannot even stand the laughter of a woman.
0: కనుక మన యొక్క బలములు ఎక్కడ కనిపిస్తుంటాయంటే ఇలాంటి దాంట్లో కనిపిస్తుంటాయి. మనం ఇంద్రియ నిగ్రహం లేనటువంటి యొక్క దేహ బలములు కేవలం ఒక పశుబలములే కాని నిజ బలములు కారు.
1: Our strength or weakness becomes obvious and evident in such matters. What is the strength which one has if one cannot control his own emotions and organs? That kind of strength which is only in one's limbs is like the strength of an animal.
0: కనుక ఈనాడు మనములు దేహమును పెంచుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయకుండా మనసు యొక్క ఏకత్వమును పెంచుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి. అది ఈనాడు అత్యవసరం.
1: టుడే అవర్ ఎఫర్ట్స్ షుడ్ నాట్ బి డైరెక్టెడ్ మియర్లీ టువర్డ్స్ మేకింగ్ అవర్ బాడీ స్ట్రాంగ్. అవర్ ఎఫర్ట్స్ షుడ్ బి డైరెక్టెడ్ ఇన్ మేకింగ్ అవర్ మైండ్ స్ట్రాంగ్.
0: ఏ కించిత్ విషయాలకు కూడాను మనం ఉద్రేకపడటము లేక దానిని కొన్ని రకములైనటువంటి యొక్క అరాచకపరచటము ఇలాంటి దీనికి మనం ఏమాత్రము కూడా పూనుకోకూడదు. అలాంటి విషయాలకు పూనుకోవటము మానవునికి అవమానకరమైనటువంటి యొక్క బలహీనతగా గోచరిస్తుంది.
1: వి షుడ్ నాట్ అండర్టేక్ టు డూ థింగ్స్ విచ్ విల్ కాజ్ ఎక్సైట్మెంట్. వి షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు అనార్కిక్ బిహేవియర్ బై లుకింగ్ ఎట్ స్మాల్ థింగ్స్. మ్యాన్ ఇఫ్ హీ ఇండల్జెస్ ఇన్ సచ్ థింగ్స్ హీ క్రియేట్స్ డిస్గ్రేస్ టు హిమ్సెల్ఫ్.
0: నిజముగా మనము విద్య నేర్చుకోవటమని కాని లేక నిగ్రహం చేసుకోవటం అనేటువంటి దాంట్లో కూడాను చాలా కొన్ని సూక్ష్మమైనటువంటి మార్గములో మనం పరీక్షించుకోవాల్సి వస్తుంది.
1: ట్రూలీ ఐదర్ ఇన్ లెర్నింగ్ అండ్ గెటింగ్ ఎడ్యుకేషన్ ఆర్ ఇన్ గెటింగ్ ది ఎబిలిటీ టు కంట్రోల్ అవర్ సెల్స్ వీ షుల్ హ్యావ్ టు అడాప్ట్ వెరీ ఫైన్ మెథడ్స్ అండ్ ఫైన్ పాత్స్.
0: కనుక మన యొక్క నిగ్రహ శక్తి కాని మన యొక్క భావము యొక్క శుద్ధి కాని ఏ రీతిగా మనం పరీక్షించుకోవాలి అని కూడా మనం విచారణ సల్పాలి.
1: We should also make an inquiry, how are we to assess and how are we to examine the extent of control we have over our own senses, the extent of purity of mind which we have.
0: Dharmaraja katha indulo oka chinna udaharananga cheptunnanu.
1: The story of Dharmaraja will now be mentioned as a small example in this context.
0: Dhritarashtrudu ee oka Dronacharyam daggara ఈ అందరి పిల్లలు కౌరవులు పాండవులు కూడాను విద్యలు గడిపేటువంటి నిమిత్తమై అక్కడ చేర్చాడు.
1: ధృతరాష్ట్ర విత్ ఎ వ్యూ టు గివ్ దెమ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇన్ ఆర్చరీ హీ హ్యాడ్ ది కౌరవస్ అండ్ ది పాండవస్ జాయిన్ ది గురు ద్రోణాచార్య.
0: ఈ గురువు అనేక రకములైనటువంటి విద్యలంతా కూడాను నేర్పుతూ వచ్చాడు. కాని మిగిలినటువంటి యొక్క నలుగురు పాండవులు ఈ కౌరవులు ఈ గురువు చెప్పినటువంటి విద్యలను పొద్దున చెప్పినటువంటి సాయంకాలమునకే అప్పచెప్పుతూ వచ్చారు.
1: దిస్ గురు ద్రోణాచార్య వాస్ టీచింగ్ దెమ్ వెరీ మెనీ థింగ్స్ అండ్ దీస్ కౌరవస్ అండ్ ది పాండవస్ వర్ లెర్నింగ్ త్రూ అవుట్ ది డే అండ్ బై ది టైమ్ ది ఈవినింగ్ కేమ్ దే వర్ ఏబుల్ టు రిసైట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ దే హావ్ లెర్న్డ్.
0: ఒకనాడు శాంతమును గురించి అనేక రకములుగా ఉపమానములతో బోధించుతూ ఈ శాంతము మానవునికి చాలా అవసరము అని కూడాను తాను చెప్తూ వచ్చాడు.
1: One day, the guru was teaching about peace and he said that for man, this idea of peace is very essential. He was teaching about being patient and not getting excited easily with regard to one's own sensory feelings. And he said, for man, patience is something very important and essential.
0: Aite, ee dharmajudu matramu, ee paatamunu, moodu dinamulu, naalugu dinamulu ainappatikini, aa yokka guruvunuku appachappaledu.
1: However, one dharmaja, even though 3 or 4 days had gone, he would not come back to the guru and tell him what he has understood about the necessity for patience.
0: Vakanadu akkada Dhritarashtrudu vachi naa pillalandaru etla untunnaru ani vicharistu vachadu. Andaru chakkaga nerchukuntunnaru, dharmajudu matramu anta chakkaga churukuga nerchukovatam ledu ani ee yokka guruvu atariki complaint chesadu.
1: At that time, Dhritarashtra came and made inquiries of the guru, how are all the children getting on? How are they learning their lessons? The guru replied that all of them are doing very well, but Dharmaja is not catching up and he is not giving his lessons properly.
0: Aithe Dhritarashtra cheppadu, itanu in munmundukanta kudano bhadyatalanta vahinchavalsinatundi vaadu, ilanti pedda vaadainatundi Dharmajude ee vidhamuga vidyalayandu enukubadina చాలా కష్టం ఏర్పడుతుంది కనుక అతనికి ప్రత్యేకించినటువంటి శిక్షణిచ్చి ఇచ్చాడు. అందరూ చక్కగా నేర్చుకుంటున్నారు, ధర్మజుడు మాత్రము అంత చక్కగా చురుకుగా నేర్చుకోవటం లేదు అని ఈ యొక్క గురువు అతనికి కంప్లైంట్ చేశాడు.
1: అట్ దట్ టైమ్ ధృతరాష్ట్ర కేమ్.

0: పడిన చాలా కష్టం ఏర్పడుతుంది. కనుక అతనికి ప్రత్యేకించినటువంటి శిక్షణనిచ్చి అతని ప్రత్యేకించినటువంటి మార్గంలో తరబీజు చేయమని చెప్పని గట్టిగా గురువుకు చెప్పి తాను వెళ్లాడు.
1: ధృతరాష్ట్ర దెన్ టోల్డ్ ది గురు దట్ ధర్మజ ఈస్ ది ఎల్డెస్ట్, హీ విల్ హ్యావ్ టు టేక్ అప్ మచ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఫ్యూచర్. ఇఫ్ ఎ పర్సన్ లైక్ దాట్ హూ హ్యాస్ టు అండర్ టేక్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఇఫ్ హీస్ బ్యాక్వర్డ్ ఇన్ ది క్లాస్, దెన్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి సూటబుల్. You therefore engage him specially, take some special classes and see that he comes up to the proper level, he told the guru and went away.
0: Aithe ee yokka dhritarashtrudu cheppatam cheta ee guruvunku marinta dhairyam kaligi athanni aneka rakamulaga shikshinchadaniki kuda nupunukunnadu.
1: Because Dhritarashtra told him so, the guru got more courage and he wanted to punish Dharmaja for his slackness and backwardness.
0: ఎంత చెప్పినప్పటికీ నీ పాదం అప్పచెప్పలేదు. ఒకనాడు ఏం చేశాడు, తాను చక్కగా పెద్ద బర్రలు తీసుకుని వచ్చి ఆ యొక్క ధర్మజుని అనేక రకములుగా కూడా నువ్వు కొట్టినాడు. ఆ కొట్టేటప్పటికి అక్కడ రక్తం కూడా నువ్వు వచ్చింది. ఆ రక్తం పైనే మరీ కొట్టాడు. కొట్టేటప్పటికి అబ్బా అన్నాడు అని ఇంకా నేను నేర్చుకోలేదు అన్నాడు.
1: వన్ డే he found that Dharmaja was not learning the lesson in spite of repeated warnings, so he wanted to punish him. He brought a cane and beat him on his hand, and there was blood as a result of beating on the hand. The teacher took the cane and gave him further beating in the place where there was blood. Then Dharmaja said, I am sorry, I am not able to learn. Even now I have not learned the lesson.
0: Anaga Dharmajunu nerchukuneetuvanti yokka shantham elantidante, ఎన్ని దెబ్బలు కొట్టినా ఎన్ని రకములుగా ఉన్నప్పటికీ తాను చలించినటువంటి మనసే శాంతమని తాను గుర్తించుకున్నాడు. కాని చెప్పిన పాఠమును అప్పచెప్పటం శాంతం కాదన్నాడు. అది కేవలము అది ఒక బాహ్యమైనటువంటి చదువు కాని నేను అంతర్ చదువును నేను అభివృద్ధి పరుచుకుంటున్నానని ధర్మజుడు తన యొక్క ప్రాక్టికల్ లోపల తాను నిరూపించాడు.
1: When Dharmaja said, in spite of receiving several beatings, that he has not yet learnt the necessary patience, what he meant was that in practice he has not acquired the necessary patience as yet, and he has not learnt the lesson in practice. It is not a question of learning the lesson and repeating the lesson to the teacher. But Dharmaja, while receiving these beatings, said he has not yet learnt the lesson because he can be patient for any number of more beatings.
0: మనము విద్యలనగా ఇట్టి హృదయ స్థానమునకు చేర్చేటువంటి విద్యలు విద్యలను చెప్పవచ్చును. కానీ ఈనాటి పిల్లలంతా కూడాను పరీక్షలు వస్తున్నాయంటే ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలంతా తలకు చేర్చుకుని ఆ తలనొప్పిగా పెద్దగా పెట్టుకుని కట్టగడపటికి ఆ ఎగ్జామినేషన్ హాల్లోకి పోయేటప్పటికి తలలో ఉన్నదంతా పేపర్లో గుమ్మరించి ఎంప్టీ తలతో ఇంటికి వస్తుంటున్నారు.
1: True lessons are those lessons which we are able to take into our heart in this manner. But today, students, in respect of their examinations, they take a lot of contents from their books into their head to the extent to which they get headache. They go into the examination, they vomit out whatever they have taken into their head and come back with an empty head to the home.
0: Examination aipoyina tarvata ఒక్క క్వశ్చన్ కేమైనా ఏ పిల్లవాడైనా ఆన్సర్ చెప్పేటువంటి వాడు ఉన్నాడా? ఎవడు చెప్పలేడు.
1: ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్స్ ఆర్ ఓవర్ యు డోంట్ ఫైండ్ ఎనీ స్టూడెంట్, దేర్ ఇస్ నాట్ వన్ హూ కెన్ గివ్ ఎన్ ఆన్సర్ ఈవెన్ టు వన్ క్వశ్చన్.
0: ఇలాంటి చదువులు మన భవిష్యత్తులో ఏ కార్యములు చేయగలవు, ఏ యొక్క విషయాన్ని మనం సాధించగలము? సాధించడానికి వీలు లేదు. చదువుకున్నటువంటి చదువు ఆ యొక్క పరీక్షల్లో మనం గుమ్మరించి వచ్చాము, మనం ఖాళీగా కూర్చుంటున్నాము. ఈ ఖాళీ తలతో మనం ఏ ఘనకార్యాలు చేయగలము?
1: This kind of education, what help is it going to give us in future? What task will it enable us to undertake in our future lives? We have simply poured out whatever we have received as education in the examination hall. We have come back quite empty. Such an empty head, how can it help you to face any task in your future life?
0: Mana vidyanu talaku cherchukokoodadu, hrudayaniki cherchukovali. Hrudayam aneetvantidi కేవలం ఒక నెగిటివ్ గా తయారు చేసుకోవాలి. ఎన్ని పర్యాయములు మనం ఫోటో తీసినా నెగిటివ్ నెగిటివ్ గానే నిలిచిపోవాలి.
1: దిస్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి టేకెన్ ఇన్ యువర్ హెడ్, ఇట్ షుడ్ బి టేకెన్ ఇన్ యువర్ హార్ట్. అవర్ హార్ట్ మస్ట్ బికమ్ లైక్ ఎ నెగటివ్, ఎ ఫోటోగ్రాఫిక్ నెగటివ్. ఫ్రమ్ దట్ నెగటివ్ యూ కెన్ మేక్ ఎనీ నంబర్ ఆఫ్ పాజిటివ్ ప్రింట్స్. వెన్ ఎవర్ యూ వాంట్ ఎ పాజిటివ్ ప్రింట్, యూ మస్ట్ బి ఏబుల్ టు గెట్ ఎ ప్రింట్ ఫ్రమ్ దిస్ నెగటివ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్ యువర్ హార్ట్.
0: విద్యార్థులారా, మిగిలినటువంటి మీ యొక్క విద్యల యందు మీ హృదయ స్థానం అనేటువంటి యొక్క నెగిటివ్ గా తయారు చేసుకోకపోయినా ఏదో అంత

0: తొందరేమి లేదు. కానీ ఈ నెల దినములు కూడాను మీరు అందుకునేటువంటి విషయాలను హృదయ స్థానానికి చేర్చుకోండి. మీ జీవితమునకే ఒక మిత్రత్వంతో పల ఒక పవిత్రమైనటువంటి యొక్క దైవ సహాయంగా మీరు జీవితాన్ని అనుభవించుకొని మీరు మున్ముందు మన భారతదేశమునకు తగినటువంటి భద్రతలను కూడాను మీరు కల్పించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యాలు అవుతారు.
1: స్టూడెంట్స్, ఈవెన్ ఇఫ్ యు డు నాట్ టేక్ అదర్ ఎడ్యుకేషన్ విచ్ యు మే బి రిసీవింగ్ అట్ అదర్ టైమ్స్ ఇన్ టు యువర్ హార్ట్ అండ్ మేక్ ఇట్ ఎ ఫోటోగ్రాఫిక్ నెగటివ్, అట్లీస్ట్ ది ఎడ్యుకేషన్ దట్ యు ఆర్ రిసీవింగ్ డ్యూరింగ్ దిస్ వన్ మంత్ యు టేక్ ఇట్ ఇన్ టు యువర్ హార్ట్ అండ్ మేక్ ఇట్ ఎ ఫోటోగ్రాఫిక్ నెగటివ్. And you should regard your future life as sacred. Take what is being taught to you here in a friendly manner. It will be helpful to you and you will then become good citizens who will be able to resuscitate the traditions of our country.
0: Inka ee lokapu vidyalanu gurinchi manam cheppukotaniki ee maatram kudanu avakasam ledu. Kaaranam emanaga meer hrudayaniki kudanu cherchukunna prayojanam ledu, talaku cherchukunna prayojanam ledu. Examination hall lopalle టెక్స్ట్ బుక్ పెట్టుకుని కూడా చూసి రాస్తున్నారు. ఇంకా ఈ చదువులు ఎందుకు అవుతుంటాయి? కనుక ఇట్టి చదువుల లోపల నేను ఏమాత్రం కూడా నేను జోక్యం తీసుకోను. మీరు చదవలసినటువంటి చదువు హృదయ చదువు. చదువులన్నీ చదివి చావంగనేటికి చావులేని చదువు చదువలే.
1: దేర్ ఇస్ నో యూస్, దేర్ ఇస్ నో పర్పస్ నౌ ఆన్ ఎక్స్పాషియేటింగ్ ఇన్ రిగార్డ్ టు ది కైండ్ ఆఫ్ వరల్డ్లీ ఎడ్యుకేషన్ యు ఆర్ గెటింగ్ టుడే. దట్ ఎడ్యుకేషన్ ఈస్ గోయింగ్ ఇన్ టు యువర్ హెడ్ and you are using a number of textbooks to learn whatever you learn in your head. You are relieving yourself of it in the examination hall, and in the examination hall you are also taking textbooks and copying out of that. What is the purpose of spending any time in discussing the merits of such education? The education which you have to receive should be the education of the heart. What is the use of learning so many things if it is only to die? You must learn the secret of your death.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, as a part of the birth centenary year celebration offerings at the lotus feet of our beloved Bhagwan, the grand finale program of the Sri Satya Sai Short Film Festival conducted by the Sri Satya Sai Seva Organizations India will be held tomorrow here at Prashanti Nilayam under the themes Cinema with a Purpose, Stories of Seva, and Celebrating the Spirit of Service. Tomorrow's evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 5 o'clock, the evening program will commence, comprising address by the All India President, Sri Satya Sai Seva Organizations, Sri Nimish Pandya Garu, on the topic, the vision behind Sri Satya Sai Short Film Festival. An audio-visual presentation on Short Film Festival finale titled Stories of Seva, address by the guest speaker, Sri Rajan Navani, Chairman, Managing Director and CEO of Jet Synthesis Group, on the topic, The Power of Youth, Creating, Inspiring and Serving. Address by the second guest speaker, Sri Bharat Bala, Indian filmmaker and scriptwriter, on the topic, When Stories Become Service, Power of Cinema to Inspire and Transform. We will then have the award ceremony for the Sri Satya Sai Short Film Festival under six categories: Best Film, Best Direction, Best Editing, Best Cinematography, Best Screenplay, and People's Choice Award. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divyanugraha Asasalato Sai Bhagavanuni Janma Shatabdi Samarpana Karyakramalo Bhaganga Jatiya Shri Satya Sai Seva Samsthalu Sardaka Prayojanardham Chalanachitram Seva Kadalu Seva Spooti Vaibhavotsavam Anu Moodu Itivruttala Nepadyamto Nirvahinchina Shri Satya Sai Short Film Festival Lagu Chitrotsavam Mahasamapti Karyakramam Repati Roju Prashanti Nilayamlo Jaragunundi Sai Kulwant Sabha Mandapamlo Repati Sayankalam Karyakramam 4 గంటల 30 నిమిషాలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5 గంటలకు రేపటి కార్యక్రమాలు ఈ విధంగా జరుగుతాయి. అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ నిమిష్ పాండ్య గారు శ్రీ సత్యసాయి లఘు చిత్రోత్సవం వెనుక ఉన్న దార్శనిక దృక్పథం అనే అంశంపై ప్రసంగిస్తారు. తదుపరి స్టోరీస్ ఆఫ్ సేవా శీర్షికన ఉత్సవ సమాప్తి వీడియో ప్రదర్శన. రేపటి కార్యక్రమాలకి అతిథిగా విచ్చేయుచున్న జెట్ సింథసిస్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ అయిన శ్రీ రాజన్ నవానీ గారు యువశక్తి మహత్వం, సృజన, స్ఫూర్తి మరియు సేవ అనే అంశంపై ప్రసంగిస్తారు. వీరి ప్రసంగానంతరం రేపటి కార్యక్రమాలకి అతిథిగా విచ్చేయుచున్న భారతీయ చలనచిత్ర దర్శకులు మరియు కథా రచయిత అయిన శ్రీ భరత్ బాలా గారు కథలు సేవగా మారినప్పుడు స్ఫూర్తి మరియు పరివర్తనకు చలనచిత్ర శక్తి అనే అంశంపై ప్రసంగిస్తారు. వీరి ప్రసంగానంతరం శ్రీ సత్యసాయి లఘు చిత్రోత్సవంలో భాగంగా ఉత్తమ చిత్రానికి, ఉత్తమ దర్శకత్వానికి, ఉత్తమ సంకలనానికి, ఉత్తమ ఛాయాగ్రహణకు, ఉత్తమ కథా చిత్రణకు మరియు ప్రజాభిమాన విభాగాల్లో పురస్కారాలు అందజేయబడతాయి. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: ప్రేమైన విద్యార్థులారా, నిద్ర నుండి లేచి మరి నిద్రపోయాడు దాకా డబ్బుకై యుద్ధము చేయచు కాలము వ్యర్థము చేయగనేరా.
1: Right from the time you get up in the morning, you go on struggling for money, money alone. Why should you waste your time like that?
0: Prema Swarupa.
1: Embodiments of love.
0: Yeddi cheyavalino adi cheyaka anavasaramainatuvanti vishayamlo palgoni kalamunu karmanu కర్తవ్యంను వ్యర్థం చేయటం మంచిది కాదు.
1: We are not doing today what we are supposed to, but on the other hand we get involved in those activities. Thus we waste our time and also get our human activity wasted.
0: కాలము పవిత్రమైనది, స్థిరమైనది, శాశ్వతమైనది.
1: The time is table. It goes on moving, passing off. But yet, it stands as the witness.
0: Time waste is life waste.
1: Time waste is life waste.
0: మీరు విద్యార్థులు.
1: You are the students.
0: మీరు వారికి నాయకులు కావాల్సినటువంటి వారు.
1: You are to be the future leaders to the rest of the people.
0: Korakalu prati manavuniki unnavi.
1: Every man has a desire, no doubt.
0: Kani vatini adupulo unchukotam vidyarthulu yokka kartavyam.
1: But it is the duty of all students to have ceiling on their desires.
0: Ee kartavyanni nirvartinchukotam విద్యార్థుల యొక్క పద్ధతి.
1: ఇట్ ఇస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ టు హ్యావ్ ఎ సీలింగ్ ఆన్ యువర్ డిజైర్. దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ.
0: కోరికలు ఒకదాని తర్వాత మరొకటి అనేకంగా వస్తున్నాయి.
1: డిజైర్స్ గో ఆన్ ఇంక్రీజింగ్ వన్ ఆఫ్టర్ అనదర్.
0: ఈ వచ్చేటువంటి కోరికలను అదుపులో ఉంచుకోవటము విద్యా యొక్క ప్రధాన లక్ష్యం.
1: ఇట్ షుడ్ బి యువర్ ఎయిమ్ టు కంట్రోల్ యువర్ డిజైర్స్ యాజ్ దే గో ఆన్ ఇంక్రీజింగ్ డే బై డే. యు షుడ్ కంట్రోల్ దెమ్.
0: విత్ అనేటువంటి పదం నుంచి వచ్చినటువంటిది విద్య.
1: ద టర్మ్ విద్య ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ టర్మ్ విత్.
0: విత్ అనగా వెలుగు.
1: విత్ మీన్స్ ఎఫల్జెన్స్, light
0: anaga velturu manaku andistundi.
1: Is the one that sheds light.
0: Ekkada manaku konni chikkulu untuntado akkanta kuda manaku daari chuptu vastundi.
1: The light shows you the path, the way. Wherever there is darkness you'll be able to move ahead with the help of light.
0: Kanuka vidyarthulara meeru prati varikini ఆదర్శప్రాయుడుగా నిలచాలి.
1: Therefore students, you should be an example. You should be ideals to the rest of the society.
0: ఐడియల్ బాయ్స్ గా తయారవుతారని మిమ్మల్ని ఇంత ప్రేమతో మేము పెంచుతున్నాము.
1: You have been brought up with all the tender love and care so that you will be ideals.
0: లేకపోతే బయట ప్రదేశంలో విద్యా సంస్థలు ఎందు ప్రతి దానికి ధనము ధనము ధనము.
1: యు నో ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్ హౌ స్టూడెంట్స్ హ్యావ్ టు స్పెండ్ మనీ.
0: కానీ మన విద్యార్థులు ఎందు ఒక్క నయా పైసా కూడా మేము పుచ్చుకోవటం లేదు.
1: బట్ ఇన్ శ్రీ సత్య సాయి యూనివర్సిటీ నాట్ ఈవెన్ సింగిల్ పైసా ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ స్టూడెంట్స్.
0: విద్యారంగం నందు కానీ నీటి రంగమునందు కాని వైద్య రంగమునందు కాని ఎట్టి ఆదాయము మాకు రావటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ప్రాఫిట్ ఆర్ మనీ మేకింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఆర్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్.
0: పిల్లలకే మేమే ఇస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ గివింగ్ టు అవర్ స్టూడెంట్స్.
0: కానీ ఏమీ లేని పిల్లలకు కూడా మేము అన్ని విధములుగా సహాయం చేసి వారికి తోడ్పడుతున్నాము.
1: ద పూర్ స్టూడెంట్స్ ఆర్ గివెన్ హెల్ప్ ఇన్ ఎవ్రీ వే.
0: విద్యా రంగం నందు కానీ నీటి రంగం నందు కానీ వైద్య రంగం నందు కానీ

0: ఉన్నాము.
1: ద పూర్ స్టూడెంట్స్ ఆర్ గివెన్ హెల్ప్ ఇన్ ఎవ్రీ వే.
0: కానీ ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించినప్పుడే మీరు నిజమైనటువంటి విద్యార్థులు అవుతారు.
1: యుల్ బి ట్రూ స్టూడెంట్స్ ఇఫ్ ఓన్లీ యూ రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ అండ్ ద ట్రూత్ ఆఫ్ అవర్ యూనివర్సిటీ.
0: విద్యార్థులు నాకు పిల్లల వంటి వారు.
1: స్టూడెంట్స్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ భగవాన్.
0: విద్య మీ యొక్క ప్రాపర్టీ.
1: విద్య, ద ఎడ్యుకేషన్ ఈజ్ యువర్ ప్రాపర్టీ.
0: ఎడ్యుకేషన్ ఉండగా కేవలము ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క మానవత్వం పోషించుకోవటం, మానవత్వాన్ని జీవితానికి హెల్ప్ చేయటము అంత మాత్రమే విద్య యొక్క సహాయం అని మీరు భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ దట్ ది ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ టు ఈక్ అవుట్ యువర్ లివింగ్ ఆర్ టు క్యారీ ఆన్ యువర్ లైఫ్ సోజర్న్.
0: విద్య కేవలము భౌతికమైనటువంటి ఒక జీవితం సహాయమే వచ్చినటువంటిది కాదు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు ది అకాడమిక్ పర్సూట్స్ ఆర్ ద ఫిజికల్ నీడ్స్ ఓన్లీ.
0: ఈ బయట జీవితము అన్ని విధాల విద్యాహీనుడైనటువంటి వారు కూడాను బ్రతుకుతూనే ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ది ఔటర్ వరల్డ్ వీ ఫైండ్ మెనీ పీపుల్ ఇల్లిటరేట్స్ అన్లిటరేట్ పీపుల్ ఆల్సో లివ్.
0: కానీ మీరు విద్యను బోధించి మీరు ఎంఎస్సి ఎంఏ ఎంబీఏ చేసి కూడాను మీరు కూడాను దాని అమార్గంనే ప్రవేశిస్తే ప్రయోజనం ఏమిటి మీరు డిగ్రీ లేకు.
1: You being the recipients of high, very high degrees like MSc, MA, MBA, if you also live like outsiders, the illiterates, just for a living, what's the difference?
0: కాదు, ఇది భౌతికమైనటువంటి జీవితమునకు కొంత సహాయం చేస్తుంది.
1: This will only help you for your normal life.
0: కానీ ఇన్నర్ జీవితానికి తగినటువంటి ఆధారములు కనిపించడం లేదు.
1: But we do not see any the basis or the foundation of life.
0: Adhe truth.
1: That is the truth.
0: Adhe rendavadi dharmamu.
1: The second is dharma, righteousness.
0: Moodavadi shanti.
1: The third one, peace.
0: Naalugavadi love.
1: The fourth one is love.
0: Aidavadi ahimsa.
1: The fifth one, non-violence.
0: Satya dharma shanti prema ahimsa. Manaku నిజమైనటువంటి యొక్క బద్ధమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి యొక్క సత్య స్వరూపాలు.
1: Therefore, the true form of education lies in acquiring these fundamental basic human values, the truth, righteousness, peace, love and non-violence.
0: సత్యమే అన్నింటికీ ప్రధానమైన మూలము.
1: The truth is the primordial principle.
0: సత్యమునందుండి సర్వమే సృష్టించే సత్యమునంత అణగే సర్వ సృష్టి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ క్రియేషన్ హాస్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ అండ్ ఇట్ అల్టిమేట్లీ మర్జ్ బ్యాక్ ఇన్ ట్రూత్.
0: శుద్ధ సత్వమేదే తెలుసుకుని కనుగొన్నా అది మీకు సత్యమవును.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ ట్రూలీ ఇన్వెస్టిగేట్ ఎక్స్ప్లోర్ యూ విల్ అండర్స్టాండ్ దట్ ఇట్ ద ప్యూర్ అన్సలీడ్ ట్రూత్.
0: ఈ ప్రపంచంలో చీమ మొదలుకొని ఏనుగు వరకు కూడా అన్ని రకములైనటువంటి క్రిమికీటకాదులకు కూడా భగవంతుడే సృష్టికర్త.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ క్రియేషన్ రైట్ ఫ్రమ్ ఎన్ యాంట్ అండ్ ఎలిఫెంట్ ది ఇన్సెక్ట్స్ ఆల్ స్మాలెస్ట్ క్రీచర్స్ దే ఆర్ ఆల్ క్రియేటెడ్ బై గాడ్.
0: కాబట్టి ఏ ఒక్కటి కూడాను భగవంత్ యొక్క సంకల్పం లేక జరగదు.
1: నథింగ్ విల్ హ్యాపన్ ఇన్ దిస్ యూనివర్స్ విదౌట్ గాడ్స్ విల్.
0: మీరు చూసేటువంటి చిన్న చిన్న చీమలు కూడా భగవత్ యొక్క సంకల్పం చేతని పుట్టుతున్నది.
1: ద స్మాల్ యాంట్స్ దట్ మూవ్ అరౌండ్ దట్ యు నోటీస్ ఆర్ ఆల్సో క్రియేటెడ్ బై గాడ్.
0: కనుకనే త్యాగరాజు చెప్పాడు, చీమలో బ్రహ్మలో శివకేశవాదవులలో ప్రేమ మీద వెలిసి ఉండి బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నాడు.
1: ద స్వట్ త్యాగరాజ ప్రే టు రామా, ఓ రామా యు ఆర్ ద క్రియేటర్ రైట్ ఫ్రమ్ an end to Brahma, the creator himself. You are the cause for Shiva and Keshava. You protect me, you safeguard me.
0: Kani nityamo manam chadutunnam.
1: We read every day, however.
0: Kani chimaga vachukutta okkatuli dani kutti sampadam.
1: Though we pray like that, when

0: strength is on your body, you just try to kill it.
1: అదే బ్రహ్మ వచ్చినప్పుడు రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తావు.
0: But on the other hand, when Brahma manifests in front of you, you salute him, joining both of your hands.
1: ఇది ఆకారంలో వేరువేరుగా ఉండినప్పటికీ అన్నిటి యందు కూడాను ఆత్మ ఒక్కటే.
0: Though there is difference in form, it is only the same principle of self that is immanent.
1: ఆత్మ ఒక్కటే అనేటువంటి భావాన్ని నమ్మినటువంటి వారికి ఎప్పటికీ ఎక్కడ కూడాను ఎట్టి తొందర కూడా ఉండవు.
0: Those that have firm faith established in this principle of self or atma, they will have no agitation, they will have no worry.
1: ఆత్మవిశ్వాసం గల వారికి ఎక్కడైనా కూడా అన్ని లభిస్తాయి.
0: In fact, the one gifted with self-confidence will be able to achieve anything, anywhere, at any point of time.
1: ప్రతి మానవుడు కూడా కోరేటువంటి ప్రతి కోరిక కూడా సెల్ఫ్ కోసమే కోరుతున్నాడు.
0: Therefore, everyone desires to have the comprehension of this self.
1: నాకు నాకు నాకు.
0: Everyone wants for me, me, that sense of me.
1: This is my body.
0: We say that this is my body.
1: This is my mind.
0: This is my mind.
1: This is my head.
0: This is my head.
1: Kani, who is that my?
0: But then question yourself, who is this my that you claim?
1: My body.
0: My body.
1: Today, tomorrow, ni body ga untadi.
0: This is your body today and maybe even tomorrow.
1: Day after tomorrow, where is your body?
0: Day after tomorrow, where is your body?
1: దీన్ని ఎంతనో ప్రేమతో ఎంతనో విశ్వాసంతో దీన్ని పెంచి పెద్ద చేస్తున్నావు.
0: In fact, you have been taking care of your body with all the care, love and attachment.
1: కాని ఈ దేహము నీది కాదు.
0: But this body doesn't belong to you.
1: భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్.
0: This body is God's gift.
1: ప్రతి ఒక్కటి కూడాను భగవంతుడి యొక్క గిఫ్ట్.
0: Everything is God's gift.
1: ఇది ఒక టవల్.
0: This is a towel.
1: ఇది కర్చీఫ్ అనుకోండి.
0: Take it as a kerchief.
1: ఈ కర్చీఫ్ ఎక్కడి నుంచి పుట్టింది?
0: Where from has it come?
1: ఆకాశం నుంచి వచ్చిందా?
0: Has it just fallen from the sky or the space?
1: లేదు.
0: No.
1: ప్రత్తి నుంచి వచ్చింది.
0: It is out of cotton.
1: ఈ ప్రత్తి నుంచినే దారం కూడా తయారైంది.
0: And the thread is out of this cotton.
1: ఈ కాటన్ నుంచినే కూడా థ్రెడ్ వచ్చి థ్రెడ్డే ఈ టవల్గా మారిపోయింది.
0: Therefore, the same threads closely interwoven would make a kerchief.
1: కనుక ఈ పత్తి లేకుండా దారం కాలేదు.
0: Without cotton, you cannot get the thread.
1: దారం కాకుండా వస్త్రం కాలేదు.
0: Without threads, you cannot have kerchief.
1: కనుక కర్చీఫ్ కావాలంటే దీనికి దారము పత్తి ఉండాలి.
0: Therefore, if you want your kerchief, the thread is essential, above all the cotton.
1: కనుక మనం ప్రతిదానికి కూడా ఒకటి మూలాధారం ఉంటుండాలి.
0: Therefore, for everything, there is a foundation, fundamental principle.
1: కనుక ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ను మనం మర్చిపోతున్నాం.
0: We are forgetting this fundamental principle.
1: ఈ ఆధారమైనటువంటి యొక్క తత్వమును మనం మర్చటం చేతనే మనం అన్ని విధములా కష్టం వరకు గురి అవుతున్నాము.
0: As we are forgetting this fundamental principle, we are facing all problems and obstacles.
1: కాని దేవుడు దేవుడు దేవుడు దేవుడు ఎక్కడున్నాడో అని మీరు అనుకుంటారు.
0: We say God, and you may be wondering where God is.
1: God is with you.
0: God is with you.
1: In you.
0: In you.
1: Around you.
0: Around you.
1: Behind you. Behind you.
0: Behind you.
1: You are God.
0: You are God.
1: ఆ విశ్వాసమును మీరు మనసులో దృఢంగా పెట్టుకోవాలి.
0: You should have firm faith and strengthen it in your heart.
1: God మిమ్మల్ని వదిలి ఎక్కడ పోడు.
0: God is not separate from you. He will never leave you.
1: ఇన్ని కోట్ల జన్మలందు కూడా భగవంతుడు ఆత్మ ఒక్కటే.
0: In fact, the divine principle God is only one in millions of people.
1: వివిధ నామములు వివిధ రూపములు కనిపిస్తున్నాయి.
0: There are different forms and names.
1: కాని ఫార్మ్స్ అండ్ నేమ్స్ వేరు వేరు అయినప్పటికీ ఆత్మతత్వం ఒక్కటే.
0: The forms and names may be different. The principle of Atma Self is one and the same.
1: Ekam Sakti Prabhupada.
0: The truth is one. The scholars may refer it in many ways.
1: Kanuka.
0: Therefore.
1: Bangara Mukate.
0: Gold is one.
1: Sringara Muduveru.
0: Jewels are many.
1: Veriveru jewels ayinappudu dannu karigichinappudu bangara mukate vastundi.
0: Jewels are many. When once you melt them all, you will find the same gold.
1: Kanaka divyatma swarupulara.
0: So divine forms.
1: Mooladharamaina vastuvunu gurtinchadaniki prayatninchali.
0: Make every effort to know the fundamental principle.
1: Nenu veru, naa tandri veru, naa talli veru ani bhavistunnaru.
0: You think that you are different from your parents, different from your father and mother.
1: Talli tandri iruvuru kooda cheri okate.
0: In fact, mother and father, both of them are one.
1: Iruvuru cheri nee okade.
0: And you are also one with them.
1: Kanuka veru veru aneetundi prashnane vesukokoddu.
0: This kind of duality you should never entertain.
1: A man with a dual mind is half blind.
0: The man with dual mind is half blind.
1: Kanuka meeru ee dual mind ni pettukokoddu.
0: Therefore, never have dual mind.
1: కనుక ఈనాడు చదువు చదివేదన్నీ కూడాను
0: టుడే ఆల్ ది ఎడ్యుకేషన్ యు అక్వైర్
1: మీకోసం కాదు
0: ఇస్ నాట్ ఫర్ యు అలోన్
1: తోటి మానవులకు
0: ఇట్స్ ఫర్ యువర్ నెబర్హుడ్
1: తోటి జంతువులకు
0: ఫర్ అదర్ యానిమల్స్ క్రీచర్స్
1: తోటి క్రిమికీటకాదులకు
0: టు అదర్ ఇన్సెక్ట్స్
1: వాటికి మనం హెల్ప్ చేయాలి
0: వి షుడ్ హెల్ప్ ది అదర్ ఆర్గానిక్ బీయింగ్స్
1: అప్పుడే నిజమైన చదువు మనం చదివిన వారం అవుతాం
0: దేర్ యు ఫైండ్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్
1: ఎవరైనా నీకు ఎనిమీగా ఉండేటువంటి వాడు వస్తే హలో అని అడిగినప్పుడు నీవు కూడా హలో హలో అని
0: When you come across your enemy, if he says hello, respond by saying hello.
1: కనుక ప్రతి ఒక్కరి కూడా నువ్వు ద్వేషించకూడదు.
0: You should not hate anybody.
1: ఈనాడు స్వామి పైన ఎవరికి ద్వేషం లేదు.
0: Today, no one has any hatred or ill feeling towards Bhagavan.
1: అయితే
0: హౌఎవర్
1: స్వామికి కొంచెం గిట్టిన వారు ఉన్నారా అని మీరు ప్రశ్న వేసుకోవచ్చు
0: యు మే పుట్ ఎ క్వశ్చన్ ఆర్ దేర్ ఎనీబడీ హూ డజన్ లైక్ హిమ్
1: అందరూ నాకు ప్రేమికులు
0: ఇన్ఫాక్ట్ భగవాన్ లవ్స్ ఆల్
1: అందరి ఎందు నా ప్రేమనే ఉంటుంది
0: ఇన్ఫాక్ట్ భగవాన్ లవ్స్ ఎవ్రీబడీ హీ షెడ్స్ హిస్ లవ్ ఆన్ ఎవ్రీవన్
1: నేను ఎవరిని ద్వేషించను
0: Bhagavan has no ill will or hatred towards anybody.
1: Evariki kashtam pettanu.
0: Bhagavan will never give trouble to anybody.
1: Evarini droham cheyanu.
0: In fact, he will never harm anybody.
1: Ituvanti samayam lokala ekatma bhavuna okkatiga undatam chetari inta mandi nannu premistunnaru.
0: Because of the feeling of oneness, because of total identity, Because of the feeling of oneness, Bhagavan is able to attract millions and millions of people from all over the world.
1: Kanuka prapanchamanta kudunu nannu premistune unnaru.
0: The whole world loves Bhagavan.
1: Nenu prapanchamanta premistunnanu.
0: And Swami in turn loves the whole world.
1: Kani meeru anukovachunu.
0: You may feel.
1: ఒకరిపైన ఒకరికి కొంచెం విశ్వాసం లేనప్పుడు కొంచెం స్వామి ద్వేషించవచ్చునేమో అని అనుకోవచ్చును.
0: Because of the lack of trust, you may feel within that Swami may not like you.
1: అది మీ భ్రమణ కాని నాకు అది లేదు.
0: All this is your imagination, nothing to do with Bhagavan.
1: నా మాట, నా ఆట, నా పాట, నా యొక్క జీవితం యొక్క సర్వము కూడాను మీకోసమే అర్పితమైంది.
0: Understand clearly, every word of Bhagavan, Mata, and all this divine play, Ata, and then Bhagavan's life is just for you alone.
1: Kanuka, iti tattvani meeru artham chesukovali.
0: Understand the divine principle of Swami.
1: Prayatam evaru rasinappatikini.
0: Anyone may write.
1: Rasina vyaktulu veru veru kavachu.
0: The writers may be different.
1: కానీ వ్రాతలో ఉన్నటువంటి యొక్క తత్వము ఒక్కటే
0: బట్ In all their writings, composition, the principle is one.
1: మీరు ఆ విశ్వాసాన్ని పెంచుకోండి.
0: Have faith in this direction.
1: ఆ విశ్వాసం అనేది మీ యందు ఉన్నప్పుడు ప్రేమ దారి యందు ఆవిర్భవిస్తుంది.
0: When once there is faith, there will be love.
1: ఆ ప్రేమ ఆ యొక్క విశ్వాసము రెండు చేరినప్పుడే.
0: When faith and love are together,
1: మీ అభిష్టం నెరవేరుతుంది.
0: Your desire will be fulfilled.
1: కనుక ప్రేమ విశ్వాసము రెండు చాలా ముఖ్యము.
0: Therefore, love and faith are very essential.
1: మిగిలినవన్నీ కూడా ఏదో మధ్యలో వచ్చేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
0: All the rest appear in between like passing clouds.
1: కనుక వాటినంతా మనం లెక్క చేయకూడదు.
0: Don't bother about them.
1: మీ ప్రేమ మీ విశ్వాసము ఈ రెండింటిని భద్రంగా పెట్టుకోవాలి.
0: See that you strengthen. Keep these two in safe custody, the faith and love.
1: ఈ ఫెయిత్ యొక్క లవ్ యొక్క ప్రతిబింబమే.
0: The faith is the reflection of love.
1: ఈ లవ్ అనేటువంటిది దైవం యొక్క స్వరూపమే.
0: Love is God.
1: కనుకనే లవ్ ఇస్ గాడ్. Live in love.
0: Bhagavan says love is God. Live in love.
1: Truth is truth.
0: Truth is God.
1: ఇది ఎప్పటికీ మారదు.
0: Truth is changeless.
1: కనుకనే truth is God.
0: So truth is God.
1: మనకు దైవం ప్రత్యేకంగా ఉన్నాడని మనం భావించరాదు.
0: Never consider that God is separate.
1: God ఎప్పుడు కూడా ఏకంగా లేడు.
0: God is not alone as an entity.
1: ప్రపంచమంతా తన యొక్క స్వరూపమే.
0: God is actually the cosmic form.
1: కనుక ఆ ఏకత్వం అయినటువంటి ఒక దైవత్వాన్ని మనం నిరంతరం కూడా స్మరిస్తుంటాం.
0: Therefore, let's understand the principle of oneness in the divinity and live.
1: పిల్లలారా, మీరు అనేక రకములైనటువంటి గ్రంథాలు చదువుతున్నారు.
0: Students, you read many books.
1: కానీ ఎన్ని బుక్స్ చదివినప్పటికీ ఉన్నది అక్షరాలు ఒక్కటే.
0: You may read any number of books. After all, letters are only limited.
1: ఆ లెటర్స్ అన్నింటికందు కూడా ఒక్కటేగానే ఉంటుంది.
0: The letters are uniform in any number of volumes that you have.
1: 26 aksharal lopale pedda pedda books tha rastunnaru.
0: Just 26 letters are enough, and you write volumes and volumes out of that.
1: Lawyers utta chaala mandi aa lawyers intinte pedda pedda book lanta pettukoni chaala mosuri pothuntaru.
0: You know the lawyers having very big volumes, they carry them with them.
1: ఇవన్నీ చూసినా కూడా నువ్వు కట్టగలిపటికి తేలే అక్షరాలు ఒకటే.
0: బట్ దే మే బి బిగ్ వాల్యూమ్స్ ఎనీ నంబర్ బట్ లెటర్స్ ఆర్ సేమ్.
1: ఆరోగ్యం గాని,
0: హెల్త్
1: ఆనందం గాని,
0: బ్లెస్
1: సంతోషం గాని,
0: హ్యాపీనెస్
1: సౌఖ్యం గాని,
0: ఆర్ కంఫర్ట్,
1: అన్నింటికి నీ మూలాధారము దైవమే.
0: ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ దీస్ ఈజ్ గాడ్ ఓన్లీ.
1: మంచి చెడ్డలకు మా మూలము భగవంతుడే.
0: Good or bad, God is the cause.
1: Bad అనేది లేదు జగత్తులో ఎక్కడ కూడా నువ్వు కనిపించదు.
0: In fact, there's nothing like bad in this world.
1: ఎక్కడ చూసినా కానీ గుడ్ ఏ.
0: Everywhere, really speaking, only good that exists.
1: ఆ గుడ్ అనేటువంటి దాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోవట్లేదు.
0: You are not understanding properly what good is.
1: అది బ్యాడ్ అనేటువంటిదిగా మీరు భావిస్తున్నారు.
0: Sometimes you consider it bad.
1: ఈ బ్యాడ్ అనేటువంటిది difference of time.
0: The good and bad are just due to the difference of time.
1: ఇప్పుడు సాయంకాలము మనం ఎన్నో మంచి పదార్థాలు భుజిస్తాము.
0: This evening you eat so many fruits.
1: తెల్లవారేటప్పటికే అదే మలంగా మారిపోతుంది.
0: The next morning it will be excreta, the waste matter.
1: ఇది నాడు ఫ్రూట్, టుమారో మలం.
0: Today is the fruit, tomorrow is the waste matter.
1: కనుకని ఇవి రెండింటి యొక్క సంబంధము మంచి చెడ్డ యొక్క ఏకత్వము అందులో ఉన్నటువంటి ఒక దివ్యత్వం.
0: Therefore we should understand it's only difference of time between good and bad.
1: దైవము అన్నింటి యందు కూడా ఉంటున్నాడు.
0: God is present in all.
1: దైవము లేనటువంటి స్థానమే లేదు.
0: There's no place where there's no God.
1: దైవము ఉన్నది అని చెప్పడానికి కానీ లేదు అని చెప్పడానికి కానీ ఎవరికి అధికారమే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నో బడీ కెన్ ఎస్టాబ్లిష్ ఫర్మ్లీ ఇన్ ద ఆర్డినరీ సెన్స్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఆర్ కెన్ యూ ఎవర్ డినాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్.
1: ఉన్నది ఒక్కటే,
0: ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్,
1: అదే దైవం.
0: దట్స్ గాడ్.
1: దానికి అనేక రూపనామములు కల్పించి
0: వి అట్రిబ్యూట్ మెనీ నేమ్స్ అండ్ ఫార్మ్స్,
1: దాని వల్ల జగత్ అంతా కూడా తబ్బిబ్బి చేస్తున్నారు.
0: And that leads to the whole of the confusion in this world.
1: ఈ కన్ఫ్యూజన్ కారణము,
0: the reason for this confusion,
1: వ్యక్తి యొక్క సంబంధమే,
0: is just individual relationship.
1: ఈ ఇండివిజువల్ రిలేషన్ను కొంతవరకు మనం దూరం చేసుకోవాలి.
0: We should distance ourselves from this individual relationship.
1: ఇండివిజువల్ రిలేషన్స్ మనం దూరం చేసుకోవటం కోసమని ఈ విద్యను మనం నేర్చుకున్నాం.
0: We acquire this education and the knowledge to be away from this individual relationship.
1: ఏనాడు ఈ రిలేషన్షిప్ ఏకత్వం అనిపిస్తుందో అలాగే సర్వం కూడా ఏకమైపోతుంది.
0: This relationship appears to be one entity today. Rest of the life you will experience the same.
1: మతములన్నీ వేరు,
0: religions are different,
1: మార్గము ఒక్కటే,
0: but the path is one,
1: వస్త్ర భేదము వేరు,
0: the cloth is different,
1: వస్తు ఒకటే,
0: but the main cloth is one,
1: జీవ జంతువు వేరు,
0: the beings are many,
1: జీవుండు ఒక్కడే,
0: but the indweller is one,
1: కనుకని జీవుండు ఒక్కడే.
0: Therefore the jiva, the individual soul is one.
1: ఇంత జీవులంతా వచ్చి ఇక్కడ కూర్చున్నారు.
0: We find so many people assembled here.
1: కాదు కాదు,
0: no.
1: అన్ని దేహాలు మాత్రమే కాని,
0: just their bodies.
1: ఈ బాడీస్ లో ఉండేటువంటి అంతా కూడాను ఒక్కటే ఒక దేవుడు.
0: But there's only one God among all of you. There are so many here.
1: కనుక ఎవరిని చూసినా కూడాను దైవం గానే మనం భావించుకోవాలి.
0: You may meet anyone, consider him as divine.
1: ఎవరిని నీవు ప్రేమించినప్పటికీ వారు దైవ స్వరూపుడిగానే భావించాలి.
0: You may love anybody, consider that he is divine.
1: కనుక ఈ దేహ భ్రాంతుడు,
0: body attachment,
1: ఈ మనసు యొక్క భావములు,
0: the feelings,
1: వేరు వేరు చేసుకుంటున్నారు.
0: We just diversify them.
1: దాని వల్లనే ఈ కష్టములకు మార్గం సంభవిస్తున్నాయి.
0: That's the reason why we face difficulties.
1: ఈ డిఫికల్టీస్ అంతా కూడా కారణం మనమే.
0: We are responsible for all these difficulties.
1: మంచి చెడ్డ రెండు కూడా మన మనసునందే పుట్టుచున్నవి.
0: The good and bad are born in our mind.
1: మనసు ఒకటే,
0: mind is one.
1: మైండ్ ఒకటే అయినప్పటికీ అనేక రకములైనటువంటి ఒక ఆటలు ఆడిస్తుంది.
0: The mind being one, it is responsible for all the play.
1: కనుక మీరు ఎన్ని చదువులు చదివినప్పటికీ, ఎంత డిగ్రీలు పొందినప్పటికీ, మీరు మొట్టమొదట ఆత్మతత్వం ఒక్కటిగానే తీసుకోండి.
0: With all the education that you acquired and the high degrees that you earned, understand the principle of Atma or the Self.
1: కనుక ఆత్మ ఏకత్వము,
0: the unity of the Self,
1: అద్వితీయం బ్రహ్మ,
0: it is non-dual, one without the second.
1: ఏకం తత్వ ప్రభావదంతి,
0: the truth is one, the scholars may speak it in different ways.
1: కనుక ఈ సత్యాన్ని మీరు తప్ప హృదయంలో బద్ధం చేసుకోవాలి.
0: Install this principle of truth in your heart.
1: నీకెవరైనా ద్వేషుడు ఉన్నాడని భావించుకోవచ్చు.
0: You may consider that some people whom you hate.
1: కాదు కాదు,
0: no.
1: వాడి పైన ఉన్నటువంటి ప్రేమ తత్వము నీలో మార్పే కాని అతనిలో ఏమాత్రం మార్పు లేదు.
0: In fact, there is no change in the other person whomsoever you meet, but there is change in you basically.
1: ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
0: Therefore, in this world, all things center around these three: reaction, reflection, resound.
1: కాని రియాలిటీ ఒకటే,
0: but the reality is one.
1: ఈ విధంగా మనం భావించుకుంటే ఎంతటి ఆనందమైన అందుకుంటాం.
0: If you understand this, you will experience bliss to any extent.
1: మీరు అనుకుంటారు,
0: you may think so,
1: స్వామి ఎప్పుడు ఆనందంగానే నవ్వుతూ ఉంటాడే,
0: భగవాన్ ఇస్ ఆల్వేస్ ఇన్ ఎ బ్లిస్ఫుల్ స్టేట్ స్మైలింగ్ అండ్ స్మైలింగ్,
1: నాకెప్పుడు కూడా స్మైలింగ్ ఏ,
0: భగవాన్ ఆల్వేస్ స్మైల్స్, ఆల్వేస్ స్మైల్.
1: కారణం,
0: వై,
1: అందరూ ఒకటే,
0: బికాస్ ఆల్ ఆర్ వన్.
1: మీ అందరి ఆనందమే నా ఆహారం.
0: Your happiness, your bliss is the food of Bhagavan, ahara.
1: Kanuka meeru atti aanandanni meeru sadhinchandi.
0: Bhagavan wants us to attain that blissful state.
1: Monna pillalu edo drama raadaru.
0: The other day the students staged a drama.
1: కానీ దాన్ని చూచి నాకెంతో ఆనందమైంది.
0: భగవాన్ వాజ్ వెరీ హ్యాపీ వాచింగ్ దట్.
1: అందరి ఎందు వచ్చినటువంటిది ఏకత్వం ఒక్కటే.
0: ద సేమ్ ఫీలింగ్, సేమ్ థాట్ ప్రివైల్డ్ ఆల్ అమంగ్ ఆల్ ఆఫ్ యూ.
1: ఐ వి అంటున్నాం.
0: వి యూజ్ దీస్ టూ వర్డ్స్ ఐ అండ్ వి.
1: వి ఎక్కడి నుంచి వచ్చింది?
0: We, where from you get this?
1: I nunchine vachindi.
0: It is derived out of I only.
1: I lekapothe we ledu.
0: When there is no I, there is no question of we.
1: Kalukani I anedi okkate okati.
0: Therefore this I is the only one.
1: Okate okati stambhamu.
0: Just one pillar.
1: Danni madhyalo addu kottesetappudike,
0: when you cross it, cut it,
1: adhe cross ayindi.
0: That is the cross.
1: కానీ క్రాస్ అనగా ఏమిటి? ఏకత్వాన్ని తుండు చేసినప్పుడే క్రాస్ అవుతా ఉంది.
0: ద క్రాస్ మీనింగ్ యూ డివైడ్ దట్ వన్ ఇంటూ టూ.
1: కాబట్టి ఒక్కటిగానే మనం పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ రిమైన్ యాజ్ వన్ యూనిటీ ఇన్ టిటీ.
1: ఒక కుక్కకు 10 పిల్లలు పుట్టాయి.
0: వెల్ ద డాగ్ మే గివ్ బర్త్ టు 4 పప్పీస్.
1: కానీ ఆ 10 పిల్లలు కూడా సమానంగా పెంచుతుంది.
0: బట్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద 4 నర్చర్ ఈక్వలీ.
1: ఎందుకంటే అన్ని నా బిడ్డలే.
0: బికాస్ ఇట్ నోస్ దట్ దే ఆర్ హిస్.
1: ఆ విధంగా భావించుకుని వీరందరూ నా సోదర సోదరి బండులే.
0: విత్ దట్ ఫీలింగ్ కన్సిడర్ ఎవ్రీబడి యాజ్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: కానీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
0: బ్రదర్స్ అండ్ సిస్టర్.
1: కానీ మరొకటి రెండవ ఎక్కడ లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
1: ఈ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడాను రెండు కాదు.
0: బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ నాట్ టూ.
1: రెండు చేరి మరి ఒక్కటే.
0: బోత్ ఆర్ వన్ ఓన్లీ.
1: కానీ ఒక్కటే. అన్ని రకములుగా యోచన చేస్తే, విచారం చేస్తే ఉన్నది జగత్తులో ఒక్కటే ఒకటి.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ ఎక్స్ప్లెయిన్, ఇన్వెస్టిగేట్, ఎక్స్ప్లోర్ క్లియర్లీ, యూ ఫైండ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ వన్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక ప్రపంచంలో అనేకంగా ఉంటున్నాయని మీరు భావిస్తున్నారు.
0: యూ థింక్ దట్ ఇస్ మల్టిప్లిసిటీ, ప్లూరాలిటీ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ అనేకంగా లేవు.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్ డ్యుయాలిటీ.
1: ఉన్నది ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
1: ఆ ఏకత్వాన్ని మనం హృదయంలో దృఢం చేసుకుంటే,
0: వెన్ వన్స్ వీ ఎస్టాబ్లిష్ ఫర్మ్లీ దట్ యూనిటీ,
1: అన్నింటి అందు కూడా అది ఏకమవుతుంది.
0: వీ విల్ ఫైండ్ దిస్ వన్నెస్ ఇన్ ఎవ్రీవన్.
1: నీవు
0: యూ
1: ఒక అమ్మాయిని ప్రేమించావు అనుకోండి.
0: యు లవ్ ఎ గర్ల్ ఫర్ ఇన్స్టెన్స్.
1: కానీ ఆ అమ్మాయి ఎవరు?
0: హూ ఇస్ షీ?
1: నీవే.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ రిప్రజెంట్స్ యువర్ సెల్ఫ్ ఓన్లీ.
1: నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే.
0: ఇట్ అమౌంట్స్ టు లవింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: అది అమ్మాయి వేరు కాదు.
0: షీఈస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: ఆ అమ్మాయి వేరుగా భావించుకున్నంత వరకును భార్యగా అంటావు. కానీ ఏకంగా భావించుకున్నప్పుడు నేనే.
0: వెన్ వన్స్ యూ కన్సిడర్ దట్ హర్ సెపరేట్, యూ మే ఫీల్ దట్ షీ ఈజ్ యువర్ వైఫ్, బట్ యాక్చువల్లీ స్పీకింగ్ షీ అండ్ యూ ఆర్ వన్.
1: ఒకటే.
0: ఓన్లీ వన్.
1: కానీ ఈ ఏకత్వాన్ని మీరు చక్కగా గుర్తించుకోండి.
0: రికగ్నైజ్ దిస్ బేసిక్ యూనిటీ.
1: ఈ ప్రపంచంలో ఇన్ని జీవులు పుట్టడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ సో మెనీ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్?
1: కానీ అన్నింటి అందు కూడా ఏకత్వం ఉంది.
0: దేర్ ఇస్ యూనిటీ, వన్నెస్ ఇన్ ఆల్.
1: అన్ని కూడా అనేకంగా మారిపోతున్నాయి.
0: బట్ వీ ఫైండ్ వెరైటీ, ప్లూరాలిటీ హియర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరందరూ ఆదర్శ ప్రాయులుగా కావాలి.
0: యు బి ఐడియల్స్.
1: మీరు ఐడియల్ గా ఉండినప్పుడే ఇతరులు కూడా ఐడియల్ గా ఉంటారు.
0: వెన్ వన్స్ యు ఆర్ ఐడియల్, ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ ఫాలో యువర్ ఎగ్జాంపుల్.
1: కనుక వారు వీరు అనేటువంటి భేదము అనేటువంటిది పెట్టుకోకండి.
0: డోంట్ హ్యావ్ ఫీలింగ్స్ లైక్ ఐ, మైన్ అండ్ థైన్.
1: ఆల్ ఆర్ వన్. Be alike to everyone.
0: All are one. Be alike to everyone.
1: ఇది మీరు గుర్తు తెచ్చుకోవాలి.
0: This you have to remind yourself.
1: అప్పుడే మీరు విద్యార్థులు అవుతారు.
0: Then only you will be true students.
1: లేకపోతే కేవలం ఏదో చదువుకున్నటువంటి వాడు అనుకోవచ్చు.
0: Or else you can call yourself only literates.
1: కానీ ఈ చదువుకున్న వాడు వల్ల వచ్చేకి, చదువు అందరూ ఒకటే అనేటువంటి వాడు వచ్చేకి ఎంతో భేదం ఉన్నది.
0: There's a lot of divide, gulf of difference between an educated person and a literate.
1: కాబట్టి educated person అంటే ఏమి? ఒక్కడే.
0: Who is an educated person? The one who knows this one unity.
1: Education.
0: Education.
1: Education ఏంటి?
0: What is education?
1: చదువు.
0: It's the only knowledge that you acquire.
1: కానీ విద్య అనగా ఏమిటి?
0: What is education? Vidya.
1: Vidyaga ekatvadi rupinchetundi.
0: Vidya or education is the one that proves this oneness.
1: Dini velturuga avinchetundi.
0: It is the one that sheds light.
1: Ide light.
0: This is the light.
1: ఆ విద్య అనేటువంటి లైట్ ని మనం పోగొట్టుకుంటే మనం ఏమాత్రం కూడా చీకట్లో ఉండలేము.
0: When once we lose this light of education, you cannot any longer live in darkness.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: మీ అందు ఉన్నటువంటి ప్రేమను,
0: the love within you,
1: ప్రేమను భగవంతుని పైన పెంచుకోండి.
0: Direct it towards God.
1: ఏదో ప్రపంచంలో ఉన్నటువంటి వారి పైన మార్చుకుంటే ఇది సారిసారికి మారుతుంటది.
0: If you allow your love flow towards the worldly possessions and acquisitions, it goes on changing from time to
1: time.
0: In fact, love is only one.
1: That
0: love is one. The truth is
1: one.
0: Treasure such love.
1: You may
0: meet any number of people, consider them all as your brothers.
1: కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
0: కన్సిడర్ ఎవ్రీ వన్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: ఒకరు చెప్పారు పబ్లిక్ మీటింగ్ లోపల,
0: వన్ సెడ్ ఇన్ ఎ పబ్లిక్ మీటింగ్,
1: బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బిట్వీన్ వన్, ఒకరి మాత్రం కాదు.
0: హి సెడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్సెప్టింగ్ వన్.
1: ఎవరంటే వారు నా భార్య.
0: హి సెడ్ హూ ఇస్ ఎక్సెప్టింగ్ వన్, మై వైఫ్. హౌఎవర్
1: ఆమె మాత్రం ప్రజర్ కాదా?
0: హి షీ నాట్ ఎ సిస్టర్ ఆర్ బ్రదర్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఆమె మాత్రం చెల్లెలు కాదా?
0: ఇ షీ నాట్ యువర్ సిస్టర్?
1: ఆమె మాత్రం మీ అక్క కాదా?
0: ఇ షీ నాట్ యువర్ ఎల్డర్ సిస్టర్?
1: తాళి కట్టడం చేతనే భార్య అయిపోయింది.
0: బికాస్ ఆఫ్ ది సీక్రెట్ నాట్ దట్ యూ టై అరౌండ్ యువర్ నెక్, షీ హాస్ బికమ్ యువర్ వైఫ్.
1: తాడు తీసేస్తే ఎవరు లేదు.
0: దెన్ వన్స్ విదౌట్ ఇట్ నో వన్ బిలాంగ్స్ టు ఎనీ వన్.
1: కాబట్టి అందరూ ఒక్కటే.
0: దేర్ఫోర్ ఆల్ ఆర్ వన్.
1: కనుక మీరు ఏ భావం కూడా భేదమును పెట్టుకోలేకుండా,
0: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్,
1: ఏకత్వంగా బ్రతకండి.
0: బి వన్.
1: ఏదో కొంచెం చిక్కింది, దాంట్లో ముగ్గురు పంచుకోండి.
0: ఆల్ ది లిటిల్ యు మే హ్యావ్, బట్ షేర్ ఇట్ విత్ అదర్స్.
1: ద్రౌపది విలువిద్య లోపల జయించారు పాండవులు.
0: ద పాండవాస్ కుడ్ హ్యావ్ ద్రౌపది హ్యావింగ్ వన్ ఓవర్ దట్ పర్టికులర్ ఆర్చరీ.
1: కానీ ఇంటికి వెళ్లేటప్పటికి అమ్మ మేము ఒక ఫలం తెచ్చామన్నారు.
0: By the time they all returned home, they said, Mother, we brought with us a fruit.
1: Kunti Devi evvarini chudaledu.
0: Kunti Devi has not looked at anybody.
1: Na aa palamnu 5 mandi samananga panchukondi annindi.
0: Kunti Devi mother said, distribute among yourself, all the 5 of you, this fruit.
1: Tujara oka palamu,
0: just one fruit,
1: 5 mandi panchukunnaru.
0: All the 5 got distributed among themselves.
1: Krishnudu kuda no public lo pra cheppadu.
0: That's what Krishna declared in public.
1: పతుల పలమాటలకు ఏదైనా చెప్పకపోవు.
0: షీల్ నెవర్ డిసోబే, షీల్ నెవర్ స్పీక్ ఎ వర్డ్ అగెన్స్ట్.
1: వారి ఆజ్ఞలు వేరే కాదు, నీ తీరదు.
0: అండ్ షీల్ నెవర్ సే, ఐ హావ్ నో టైమ్ టు ఫాలో యూ టు డూ యువర్ వర్క్.
1: కనుక వారిలో తానున్నది, తనలో వారున్నవారు.
0: షీ కుడ్ రికగ్నైజ్ హర్ సెల్ఫ్ ఇన్ దెమ్ అండ్ షీ కుడ్ సీ హర్ హస్బెండ్స్ విత్ ఇన్ హర్ సెల్ఫ్.
1: కనుక ఆరుగురు కూడా పంచుకున్నారు.
0: దేర్ఫోర్ ఆల్ ఆఫ్ దెమ్ కుడ్ హ్యావ్ ఈక్వల్ షేర్.
1: ఒక్కొక్కరు ఒక్కొక్కరు,
0: ఈచ్ వన్ ఆఫ్ దెమ్,
1: ఒక్కొక్కరు నియమాన్ని పెట్టుకున్నారు.
0: ఫాలోడ్ ఎ పర్టికులర్ డిసిప్లిన్.
1: ఆ డిసిప్లిన్ పెట్టుకోవడం చేతనే కొంత వరకు వారి జీవితాలు జరుగుతూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ దిస్ డిసిప్లిన్ దే కుడ్ క్యారీ ఆన్ ద రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్.
1: జీవితము శాశ్వతంగా ఉండాలనుకున్నప్పుడు మనం ఏకత్వాన్ని భావించాలి.
0: ఇఫ్ యు వాంట్ ద లైఫ్ టు బి ఎటర్నల్, అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
1: ఒక్కడిగానే ఉండినప్పుడు ఏ వేదము రాదు, ఏ క్రోధము రాదు, ఏ తప్పులు జరగవు.
0: When it's all one only, there's no chance or scope for rivalry, enmity, diversity or duality.
1: నాకు అన్ని చక్కగానే ఉన్నాయి.
0: The body of Bhagavan is perfect.
1: నాకు బాడీ కాదు, అన్ని,
0: all parts, all the limbs of his body are perfect.
1: నా మైండ్ అటు ఇటు ఎప్పుడు పోదు.
0: ద మైండ్ నెవర్ గెట్స్ డైవర్టెడ్ ఎనీ మూమెంట్.
1: బాడీ అనేక రకములుగా మారుతుంటది.
0: ద బాడీ మే గెట్ చేంజింగ్ టైమ్ టు టైమ్.
1: కానీ నేను ఎప్పుడు ఒకటిగానే ఉంటాను.
0: But Bhagavan remains all the same, only one, uniform.
1: Swami, meereppudu navutune untare, meeku dukham leda antaru.
0: They say, Swami, you always smile. Don't you feel any sadness at any point?
1: Sadness anetundi naaku eppudu daggare raledu.
0: Sadness will never be anywhere near Bhagavan, anytime.
1: ఎప్పుడు ఏది జరగవన్నో అది జరిగే జరుగుతుంది.
0: వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపన్ విల్ హ్యాపన్.
1: మీ ఊరికి సాడ్నెస్ పెట్టుకుంటే వచ్చిందా?
0: మియర్ సాడ్నెస్ వోంట్ ప్రివెంట్ ఎనీథింగ్ హ్యాపనింగ్.
1: ఇది మరింత సాడ్నెస్ ఇచ్చేస్తుంది.
0: దాట్ విల్ మేక్ యూ మచ్ మోర్ సాడ్.
1: సాడ్నెస్ తగ్గలే చేయకూడదు.
0: దేర్ఫోర్ డోంట్ అలౌ సాడ్నెస్ టు బి ఎనీవేర్ నియర్ యూ.
1: కనుక సాడ్నెస్ మాత్రము మనసులో ప్రవేశిస్తే అది బయటపోదు.
0: When one sadness gets into your mind, it will never get out.
1: కనుక మీరు ఏమాత్రం కూడా సాడ్నెస్ చోటు ఇవ్వకూడదు.
0: Therefore, never give any scope for sadness to get in.
1: ఎగ్జామినేషన్ వస్తున్నాయి, అయ్యో ఎట్లా రాస్తానో ఏమో, ఎట్లా రాస్తానో ఏమో అని మీరు కొంతవరకు బాధపడుతుంటారు.
0: With the approach of examination, many of you start worrying, how I am going to write, how I am going to face the examinations.
1: ఇవంతా ఏమిటి ఇవంతా? తెలిసినవే రాసేకి భయం ఎందుకు?
0: ఆఫ్టర్ ఆల్ వాట్ ఇస్ ఎన్ ఎగ్జామినేషన్ టు రైట్ వాట్ యు నో? వై షుడ్ యు వరి యువర్ సెల్ఫ్?
1: తప్పగా రాస్తాము.
0: యు ఆర్ షూర్ టు రైట్ వెల్.
1: భయమే పడకూడదు.
0: యు డోంట్ నీడ్ టు ఫియర్.
1: తుపాకి పట్టుకుని ఎవరైనా ఒకరు వచ్చారా నిన్ను కాల్చడానికి? కాల్చని.
0: వెన్ ఎనీవన్ కమ్స్ విత్ ఎ గన్ అండ్ ఫైర్ యు, కమ్ అండ్ డు ఇట్.
1: కానీ బాడీని కాల్చగలరా? అని మైండ్ ని కాల్చగలరా?
0: దే మే ఫైర్ యువర్ బాడీ బట్ నాట్ యువర్ మైండ్.
1: కాబట్టి మైండ్ ని కాల్చగలరా? కానీ బుద్ధిని కాల్చగలరా?
0: దే మే బి సక్సెస్ఫుల్ ఇన్ కిల్లింగ్ యువర్ మైండ్ బట్ హౌ అబౌట్ ది ఇంటెలెక్ట్, బుద్ధి?
1: కానీ బుద్ధిని కాల్చగలరా? కానీ ఆత్మను దగ్గరికి కూడా పోవడానికి వీల్లేదు.
0: దే మే కిల్ ద బుద్ధి ది ఇంటెలెక్ట్ బట్ దే కెన్ నాట్ అప్రోచ్ ద సెల్ఫ్ ఆత్మ ఎనీవే.
1: ఆత్మ ఎంత దూరం ఉంది?
0: ఆత్మ హౌ ఫార్ ఇట్ ఈస్?
1: ఆకాశం అత్యంత దూరంగా ఉంటుంది చేత.
0: Because of the space which is at a distance,
1: daniki inta duramu ani evaru cheppaledu.
0: No one can estimate the distance.
1: Kalukani daniki sky is blue annaru.
0: Therefore we say sky is blue.
1: Samudram enta lotuga undi.
0: The ocean is of fathomless depth.
1: Kalukani dani evaru cheppaledu kanukani adi kuda ocean is blue annaru.
0: No one can say, estimates the depth of the ocean, they say it is blue.
1: Yettu, podu, lotu, chapparayaru ganukani, evvaru, andaru samananga, ekatvanga tisthuntaru.
0: Therefore the width, the length and the height and the depth cannot be said, therefore they say blue.
1: Kanukani, bhagavantuni kudanu, atani height, atani lonu, evvaru chudu.
0: The depth of the feeling of the divine, the heights of the divinity, no one can estimate. So we say, God is blue. In fact, he's not blue in his complexion.
1: Blue color gaane puttinaante adani vandiye exhibition lo pettindaru.
0: In fact, if God has blue complexion, we'll keep him in an exhibition.
1: Kanuka అది విచిత్రం.
0: ఇట్ ఈస్ వెరీ మిస్టీరియస్.
1: కనుక అటువంటి దైవత్వాన్ని ఎవరు కూడాను ఎట్టి మార్పులు కూడాను తేలేరు.
0: వి కెన్ నెవర్ బ్రింగ్ ఎనీ చేంజ్ ఇన్ ది డివినిటీ.
1: మీరు చేంజ్ కావచ్చు.
0: యు మే చేంజ్.
1: కానీ మీ యొక్క ఆత్మ ఎప్పటికైనా చేంజ్ కాదు.
0: బట్ ద సెల్ఫ్ విత్ ఇన్ యూ ది ఆత్మ విల్ నెవర్ చేంజ్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్తి నిర్మల స్వరూపం.
0: ఇట్ ఈస్ ప్యూర్, అన్సలీడ్, అన్పొల్యూటెడ్, ఇట్ ఈస్ స్టేబుల్, ఇమ్మోర్టల్, ఎటర్నల్.
1: కనుకనే బుద్ధిగ్రాహ్య మతీంద్రియం.
0: అండ్ ఇట్ ట్రాన్సెండ్స్ ది ఇంటెలెక్ట్.
1: ఇటువంటి దాన్ని మీరు మార్చడానికి ప్రయత్నం చేయకండి.
0: యు కెన్ నెవర్ attempt to change the self or atma.
1: Good boys anetundi peru tichukondi.
0: Get a name that you are good boys.
1: Tadidanruku geetindevandi.
0: Get a good name to your parents.
1: మీ సమాజమునకును మంచి పేరు తెవండి.
0: Get a good name to your society.
1: ఈ సొసైటీ బాగుపడాలంటే పిల్లల నుంచినే బాగుపడాలి.
0: The society can prosper, progress only by the work of students.
1: ఈనాడు మన స్టూడెంట్స్
0: టుడే అవర్ స్టూడెంట్స్
1: ఎక్కడ పోయినప్పటికీ ఎంతో మంచివారు మంచివారు మంచివారు అని వింటున్నాను.
0: భగవాన్ హ్యాస్ కమ్ టు నో దట్ అవర్ స్టూడెంట్స్ వేర్ ఎవర్ దే ఆర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ దే గెట్ ఎ గుడ్ నేమ్ ఆల్ పీపుల్ సే దే వర్క్ వెల్ పర్ఫెక్ట్లీ.
1: మా పేరుని మీరు నిలుపుకోండి.
0: See that you maintain the good name you
1: have.
0: Bhagavan doesn't expect anything more other than this. Bhagavan is prepared to give you whatever you want. Bhagavan has given himself to you. Let all of you be happy.
1: ఎవరికెవరు కూడా పోట్లాడకండి.
0: నెవర్ ఫైట్ విత్ ఈచ్ అదర్ ఎనీ టైమ్.
1: ఒకరినొకరు తిట్టుకోకండి.
0: నెవర్ అక్యూజ్ ఆర్ క్రిటిసైజ్ ఈచ్ అదర్.
1: అందరు కూడా తమ్ముడు అన్నదు తమ్ముడు అన్నదు.
0: ఆల్ ఆఫ్ యూ బిహేవ్ మింగిల్ యాజ్ బ్రదర్స్.
1: అది చదువు యొక్క సమత్వం.
0: దేర్ లైస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఆ యొక్క సమత్వం ఉండినప్పుడే అది నిజమైన చదువు.
0: దట్ ఈక్వానిమిటీ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: చదువు చదువు చదివి చావంగా నేటికి.
0: After all acquiring education with all that at all higher levels, we are going to die. What far is that?
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను ఈయనని కూడా మాట్లాడు.
0: A mean person with all the acquisition of the very high knowledge has never changed his meanness.
1: కనుక మీరందరూ కూడా గుడ్ బాయ్స్ గానే ఉండాలి.
0: Therefore, all of you should continue to be good boys.
1: మీ తల్లిదండ్రులకు మొట్టమొదటి సంతోష పెట్టండి.
0: Make your parents happy to begin with.
1: మొట్టమొదటి మీ తల్లిదండ్రులకు కని పెంచి ఇన్ని విధాల పోషించినటువంటి తల్లిదండ్రులకే మీరు ఆనందం పెట్టేటువంటి వారు. నాకేం ఆనందం ఇవ్వగలరు?
0: If you cannot make your parents happy, those who are responsible for your life, those who have taken care of you this far, so long, if you cannot make them happy, how do you think that you will make Bhagavan happy?
1: Kaluga, meerandaru intulo tadidandrulu cheri aanandanga undinappudu naaku aanandame.
0: Bhagavan will be very happy when you make your parents happy, if you please them and if you serve them.
1: Kaluga, palani school lo chadivinatundi pillalu aneetundi peru vachinappudu ఆ స్కూల్ కు మంచి పేరు మీకు మంచి పేరు.
0: When people begin to say the students of such as a university they are like this, naturally the university will have all the prestige, will have a good name, thereby you will also get a good name.
1: ఢిల్లీలో పోయి మీరు విచారించండి.
0: You go and inquire there in Delhi.
1: ఢిల్లీ గవర్నమెంట్ అంతా కూడాను ఎక్కడ చూసిన కానీ మొట్టమొదటి సత్సాయి స్కూల్ సత్సాయి కాలేజీ.
0: There the government there in Delhi thinks of Sachi Sai University students in every field, in every part of administration.
1: Yeku school college gudaru ivalainanta pirudu par college ku vachindi.
0: Our university has earned highest title, the highest name, and no other university in this country enjoys such a prestige.
1: కాలేజీ స్టార్ట్ చేసి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళకి ఏమాత్రం కూడా జవాబు ఇవ్వలేదు.
0: యూనివర్సిటీ స్టార్టెడ్ లాంగ్ బ్యాక్. ఇట్ కంటిన్యూడ్ ఇట్స్ స్టాండర్డ్. ఇట్ కంటిన్యూడ్ ఇట్స్ ప్రిస్టైన్ గ్లోరీ.
1: మా కాలేజీ 2వ సంవత్సరమే.
0: ఆర్ యూనివర్సిటీ ఆన్ ది వెరీ సెకండ్ ఇయర్ ఆఫ్ ఇట్స్ ఇన్సెప్షన్.
1: నాకు ప్రక్కన ఉంటుండి ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు భగవంతం.
0: భగవాన్ వాస్ గివింగ్ ద డిస్కోర్స్ అండ్ హిస్ డిస్కోర్స్ వాస్ ట్రాన్స్లేటెడ్ బై డాక్టర్ భగవంతం ఇన్ దోస్ డేస్.
1: ఆయన కూడా సైంటిస్ట్.
0: భగవంతం ఇస్ ఎ రెనౌండ్ సైంటిస్ట్.
1: అప్పుడు ఆయన లోపల చెప్తున్నాడు, దిస్ ఈజ్ ఇంపాసిబుల్, ఇంపాసిబుల్ అన్నాడు.
0: అండ్ భగవంతం సైలెంట్లీ సెట్ దిస్ ఈజ్ ఇంపాసిబుల్, ఇంపాసిబుల్.
1: నేను గట్టిగా చెప్పాను, ఇది పాసిబుల్.
0: భగవాన్ సెడ్ లౌడ్లీ ఎంఫాటికల్లీ, పాసిబుల్, పాసిబుల్.
1: రెండవ సంవత్సరము,
0: ద సెకండ్ ఇయర్,
1: కమిటీ వచ్చింది.
0: ద ఎక్స్పర్ట్ కమిటీ విజిటెడ్.
1: అందరు చూశారు.
0: ఆల్ హ్యావ్ గాన్ త్రూ.
1: దిస్ ఈస్ ది ఫస్ట్ కాలేజీ
0: అండ్ డిక్లేర్డ్ ఇట్ యాజ్ ది బెస్ట్ అండ్ ది ఫస్ట్ ఇన్స్టిట్యూషన్.
1: కాబట్టి దీనికి యూనివర్సిటీని పేరు పెట్టింది.
0: అండ్ దెన్ ఇట్ ఈస్ గివెన్ ది స్టేటస్ ఆఫ్ ఎ యూనివర్సిటీ.
2: You are listening to excerpts from the Divine Discourse delivered by the Divine Chancellor on the 22nd of November 2007 in Prashanthi Nilayam. Bhagwan Baba explained that the society can be transformed only through the steady efforts of students who are the future leaders. Thank you and Sai Ram.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

హయమ్ యథాకం తేన సంవితం ఉపవిష్టౌ కథాం కాంచిత్య ప్రదుర్భిష్య పార్థివౌ రాజో వాచో భగవన్ స్వామం ప్రష్టూమిచ్ఛామ్యేకం పదస్వత దుఃఖాయన్మే మనసచితాయత్తాం వినా మమత్వం గత రాజ్యస్య రాజ్యాంగేష్వఖిలేష్వపి జానతోపి ఆన్యస్య కిమేతన్మునిసత్తమ అయం జలిమితపుత్రైర్దారైర్వృత్తైస్తథోచిత స్వజనేన చ సంత్యక్తేషు హార్దీ కథాప్యతి ఏమేషుతా అంచోతావప్యంత్యంత దుఃఖితౌ దృష్టదోషే విషయ మత్వా దృష్టమానసౌ తత్మేతన్మహాపాపో యన్మోహో జ్ఞానినోరపి మమాస్తి భవత్యేషా వివేకానందస్య మూలత ఋషిర్వాచ ధ్యానమసి సమస్తస్య జంతోర్విషయగోచర

సర్వే పశుపక్షిణాయ్యాణాం మృతపక్షిణాం మనుష్యాణాం తుల్యమన్యత్రోభయో జ్ఞానే విశత్తమశ్చైత్.

కాళరాత్రి మహారాత్రి మోహరాత్రిదారుణ ీకరీత్వం బుద్ధిర్బోదక్షిణ లజ్జా పుష్టి సుధా తుష్టి స్పంశాంతిక్షాంతిరే కర్గిణీ చూర్ణి గోరాగ్రణీ చక్రిణీ దాంకిణీ చాపిణీ ప్రాణముషుణీ పరిధాయ సౌమ్యా సౌమ్యతరాశేష సౌమ్యభ్యుందరై పరాపరాణం పరమాత్మే పరమేశ్వరి వస్తు సదసర్వాత్రి సర్వశక్తి సాత్వం కిం సూయసే సోమినిగ్రావృషంస్తోమేశ్వర విష్ణుశలీన గ్రహణమహమీశాన కాళిదాసేస్తస్వాం ప్రస్తోతు శక్తిమాన్ భవేత్ సాత్వమిత్తం ప్రభావై స్వై ఉదాహరణ సంస్థ మోహయ్యాదర్శ

స్వాహాత్వం సుధాత్వమేవ షట్కారస్వరాత్మికా సుధాత్మక్షరే నిత్యే ధృతమాత్రాత్మికా సుధా అర్థమాత్రా సుధా నిత్యాయామిచ్చాయా విశేషత త్వమేవ సంధ్యా సావిత్రీ త్వం దేవీ జననికా త్వరైతద్ధారితే విశ్వం త్వరైతత్సిద్ధ్యతే జగత్ త్వరైతత్పాల్యతే దేవీ త్వమత్సంతే చ సర్వదా విశిష్టో సృష్టిరూపా త్వం స్థితిరూపా చ

సత్వం బ్రహ్మాణం జనదోద్యమౌ సముత్య తాభ్యాంగే భగవాన్ హరి పంచవర్షసహస్రాణి బాహు ప్రహరణోమి తావ్యతిమోన్మత్తౌ మహామాయా విమోషౌ భూతవ

సురముద్యుద్ధం పూర్ణమగ్దశతం పురా మహిషేసురాణామధిపే దేవానాం చ పురందరే తత్రాసురైర్మహావీర్యైర్దైవసైన్యం.

శరణం ప్రపన్నాస్మో వదస్తస్య విజంగతాం ఇత్థం నిశమ్య దేవానాం వచాంసి మధుసూదన చకారకోపం శంభుశ్చ భ్రుకుటి కుటిలాన్నౌ తతో దివోపపూర్ణస్య

తేజస్తైక్యం సమగచ్చత అతీవ తేజసూటం జ్వలంతమివ పర్వతం దశశ్రుతేతురాస్త్ర జాలావ్యాప్రతిగంతరం అతులం తేజస్సర్వదేవ శరీరజం ఏకస్తం తవ భూన్నారీ వ్యాప్తలోకత్రయం దిశ ఇదూచ్చాంబవం తేజస్తేనాజాయతన్ముఖం గ్రామ్యే చాభవం కేశాపాహవో సౌమ్యేన స్తనయోమం మధ్యం చైంద్రేణ చావత్ వారుణేణ జంఘోరో నృతంబస్తేజసా బ్రహ్మణసేజసాదౌ తదంగుల్యోత్పతేజస వసూనా చాంగుల్య కౌపేరేణ చ నాసి తస్యాస్తుదంతా సంభూతా ప్రజాపత్యేన తేజస నయనకృతయం జజ్ఞే తథా పావకతేజస భ్రోజసందయోస్తేజశ్రవణావనిలస్ అన్యేషాం చైవ దేవానాం సంభవస్తేజసాంశ్వ తదసమస్తదేవానాం తేజోరాశి సముద్భవాం తాంబులోక్యమదం ప్రాకూరమరా మహిషావితాః శూలం శూలాన్ని నిష్కృష్య దదౌ తస్యేపినాగరుగ చక్రం దత్తవాన్ కృష్ణ సముద్భాద్య సుచక్రతః శకంత్వం వ్యవర్ణ శక్త్యం దదౌ తస్యైహుదాశనః మారుతౌ దత్తవాన్ శాపం బాణపూర్ణేషు వజ్రమింద్ర సముత్పాద్య పురుషాదమరాదిగా దదౌ తస్యై సహస్రాక్షో ఘంటామయ్యావతారతయా కాదండాచ మోదండం పాశలచాంబుపతిర్దౌ ప్రజాపతిశ్చాక్షమాలాం దదౌ బ్రహ్మాకమండలం సమస్తరోమూపేషు నిరశ్మీందివాకర కాలశ్చ దత్తవాన్ ఖడ్గం తస్యాశ్చ నిర్మలం క్షీరోదశ్చాబ్రహ్మారో మజలే జ్యోతాంబరే చూడావణి తథా దివ్యం కుండలే కటకాది చారతజనం తథా శుభ్రం కేయూరాన్ సర్వాహుషు నూపరోమిమలౌ తద్వద్గ్రైవేయ గమనోత్తమం అంగులీయకరకణాని సమస్తా స్వంగులీషు చ విశ్వకర్మాగతౌకస్తే పరశుం జాతి నిర్మలం హస్తాణ్యనేక రూపాణి తథా భేద్యం జనక్షణం అమ్లాన్ పంకజాం మాలాం శిరస్సు వశిరాపరాం అదలంజస్తై పంకజం చాతిశోభనం హిమవాన్వాహనం సింహం రత్నాని విగ్రహాన్ని చ దశూన్యం సురయా పానపా

చుక్షుభుస్సకరాలోకా సముద్రాశ్చకం గిరే త్రిచాలమసుభాచేలు సకరాశ్చమహీధరా జయతి దేవాశ్చముదాతామునుశ్చిమువాహిని తుష్టవరుణేశైనాం భక్తినం రాత్మమూర్తయ దృష్ట్వా సమస్తం సంక్షుబ్ధం త్రైలోక్యమురార్య సన్నగ్రాకిల సైన్యాస్తే సముస్తస్థూలాయ ఆకిమేదతి క్రోధాదాభాష్యమహిషాసుర అభ్యదావతం శబ్దో మశేషైరసరైరుత సవదశతో దేవీం వ్యాప్తలోకత్రయాంశ పాదాక్రాంత్యా నతపురం కిరీటలో లిఖితాంబరాం శోభితాశేషపాత

శిక్షి పుష్యక్తి కేచిత్తాశాం తదాపరే దేవీం ఖడ్గ ప్రారయూతేతాం హంతుం భజక్రము సాపి దేవి తదస్తాని శస్త్రాణ్యస్త్రాన్ని చండికా వీరైవ ప్రతిచ్ఛేదో నిజశస్త్రాస్త్రవర్షిణి అనాయస్తానాదేవీ స్తూయమానాసురక్షి మోచాసురదేహేషు శస్త్రాణ్యస్త్రాన్ని చేషు.

దేవీశూలేనాం గదయా శక్తివృష్టి ఖడ్గాదిశ్చిశ్రుమాసురాన్ పాతయామాన్ సైవాన్యాన్ ఘంటాస్వ విమోదితాన్ అసురాన్ భూ పాశేణ ప్రద్వాచాన్యాన్నో కేజిగ్ధాస్తీక్ష్ణై పాతైస్తాపలే విభోదితాన్ని పాతేనాం గదయా భూషేతే దేవేషం ముసలే నిపతితా భూమో భిన్నాశూలే నవక్షసి నిరంతరా శరోగేణ కృతా కేచిద్ణాలే సేనానుకారిణ ప్రాణాన్నూచ స్థిరశాకరాశివాశ్చిన్నాశిన్నగ్రీవాస్తాపరే శ్రీరాంశపేతురన్యేషామన్యే మధ్య విదారితా విచ్ఛిన్నజంగాస్తురేపేతురువ్యా మహాసురా వక్షిచరణ కీర్చిద్దేవ్యాధాకృతా శిన్నే విచారణే శిరసి.

సంజస్తత్ర ప్రసుశ్రువు మధ్యే చాసురసైన్యస్య వారణాసురవాదినాం క్షణేన తన్మహాసైన్యమసురాణాం తథాంబికా నిన్నేషయన్ తావన్నిశృణదారు మహాశయం సజసింహో మహానాద మత్సజన్ కృపకేశర శరీరేభ్యోమరారీణామసూదీ వచ్చిన్వతి దేవ్యా గణైషతైస్తత్ర కృతం యుద్ధం మహాసురైః రథైషాం దుష్పదేవా పుష్పవృష్టిముచోదిరి జగదంబారుణమస్తు నవశ్చండికాయై ఓం ఋషిరువాచ నిహన్యమానం తత్సైన్యమోదోక్తి మహాసుర సేనానీచిక్షర కోపా దేవయోధుమతాంబికా స దేవీం శరవర్షేణ వర్ష సమరేసుర తథాగరే శృంగం తోజవర్షేణ తోయరా తస్యక్షిత్వా తో దేవీ ఇదైవ శరోత్తరాన్ గ్రహానపురాన్ బాణై గ్రంథాగంధైవారిగరాం చిచ్చేదనుసర్జో ధ్వజం జాతి సముచ్చరం వివ్యాజదైవ గాత్రేషు చిన్నదనువాన్వాశువై సచ్చిన్నదనువా విరోహరాశో హకారి.

తస్యాఖడోజం ప్రాప్య పపాదో జగాశూలం స గోపాలవృణోజా శిక్షేపరాజ్యాచల్యమాన్ేయోభీరవింబిలాంబరాక్షోలం దేవీ శూలమముంచతో ప్రచూలం గాఠేనామీతం స మహాసురా అథజే తస్మిన్ మహావీర్యే మహిషశిశముపరౌజామారూరచామరస్తాపి శక్తి మూర్చాతో దేవ్యాస్తామంబిరాగృహం మంగళారామి హతాం భూమౌ పాతయామాస నిష్ప్రభాం బలగనాం శక్తిం నిపతితాం దృష్ట్వాక్రోధ సమన్వితా శిక్షే పచామరశూలం బాణైస్త్రశాంచమసముత్పత్య గజకుంభాంతరే స్థిరా బాహుయుద్ధే నిర్దే తేనోజై స్త్రిశారణ యుద్ధమానం తస్సౌ తస్మాన్నాకాన్మహింగరౌ యుగాదే సందర్భౌ ప్రహారైరవితారుణై తో వేయాత్మముత్పత్య నిపత్య చ మృగారుణ కర ప్రహారేణ శిరశ్చామరస్యతర్భకర్మ ఉగ్రకరణే దేవ్యా శిలావృక్షాభిర్హత దంతముష్టికలైశ్చైవ కరాలశ్చ నిపాతిత దేవీ క్రుద్ధా కరాపాతైశ్చూర్ణయామాసరోద్ధనం బాష్కరం భిన్నిపాదేన బాణైస్తాంబ్రం దాంధకం ఉగ్రాస్యముగ్రవీర్యం తథైవ చ మహాహనుం త్రినేత్రాచూలేన జగాన పరమేశ్వరి విడయా

నిపాత్య ప్రమానీకో మధ్యదావసోసురా సింహం హంతుం మహాదేవ్యా కోపం చక్రేతతోంబికా సోపి గోపాన్ మహావీర్యః పురక్షుణ్ణమహీకర శృంగాభ్యాం పర్వతానుశ్చాంచిక్షేపచందాచ వేగభ్రమణ విక్షుణ్ణా మహీకస్య విశీర్యత లాంగులేనః తశ్చాభ్యుప్లాపయామాస సర్వతః మృగశృంగవిభిన్నాశ్చ ఖండం ఖండం యయుర్ధనాః శ్వాసాదిలాస్తా శతశో నిపేతుర్నభతో జలాః ఇది క్రోధ సమాధమాతో మాపతంత్రం మహాసురం విశ్వాసాచండికా కోపం తద్వదా యదాకరోత్ తదాభ్యుప్లాపస్య వైపాశం తంపవంద మహాసురం తత్యాజిమాయిషం రూపం సోపివద్ధో మహామృదే తథశ్రీమోపవతస్యో యావత్తస్యాంబికాశిర చిన్నదితావత్ పురుష ఖడ్గపాణి నిదృశ్యత తదైవాశు పురుషం దేవి చిక్షేత సాయకైః తమం ఖడ్గజగణాసాదనం తతస్సో భూన్ మహావిజః బలేణ చ మహాసింహం తం చ కర్షిత కర్షిత కర్షితస్తు కరం దేవి.

విషాణాభ్యాం చిక్షేపో చండికాం ప్రతిభూతరాం సాయతాం ప్రయతాం సేనో చూర్ణయంతిశోత్కలైవాచతం మతో దూతముఖరాకాకులాక్షరం దేవ్యువాచతో గర్జ గర్జక్షణం మూఢో మధుయావత్ పివామ్యహం మయా త్వయతే త్రైవ గర్జిష్యంత్యాశు దేవతాః ఋషిరువాచ ఏవముక్త్యా సముత్పత్త్యో సాహువాతం మహాసురం పాదేనాక్రమ్య

గౌరీ త్వమేవ శశిమౌళిగత ప్రతిష్ట ఈషత్సహాసమలం పరిపూర్ణచంద్రో బింబానుకారి కనకోత్తమ కాంతి కాంతం అత్య

సదాచిత్తా ఏభిర్హతైజగదుపైతి సుఖం దృథైతే కుర్వంతు నామ నరకాయ చిరాయ పాపం సంగ్రామ మృత్యుమతిగమ్యతిగం ప్రయాంతు మనగ్రేతి నూనమహితాని వినిహంసిదేవి దృష్టైవ కిన్న భవతి ప్రకరోతి భస్మ సర్వాశ్వాణో శిశస్త్రం లోకాన్ ప్రయాంతరికోపి శస్త్రపూత ఇత్థం మతిర్భవతి.

దుర్వృత్తవృత్తశమనం తవ దేవి శీలం రూపం తథైతమిచిత్యమతుల్యమన్యై వీర్యం చ హంతృతమేవ పరాక్రమాణాం వయగ్రీవీవృతయా ప్రయత్నం కేనోపమా భవతు పరాక్రమస్య రూపం

ప్రాణం దయా స మనమూర్ధమితేపి హత్వా నీలాదివం రిపుగణా భౌమప్యమాస్తో మస్మాకమున్మదసురాయ భవం నమస్తే శూలేన పాయినో దేవీ పాహి ఖడ్గేన చాంబికే ఘంటాశ్రయేన పాయి చాపజ్జాని స్వనేన చ రాజ్యాం రక్షపతీచ్ఛాం చ చండికే

ైరస్మాం ఖడ్గశూలకదాని యాని శాస్త్రాన్ని త్రయంబికే కరవల్లవ సంగీని తైరస్మాన్ రక్షసర్వత ఋష్యరువాచ ఏం సుతాసురైర్దివ్యై కుసుమైర్నందనోద్భవై అర్చితాయత్రి తథా గంధాంబేమణై భద్రాసమస్తైస్తిషైర్దివ్యైర్ూపైస్సు భూకిత రాహ ప్రసాద సుముఖీ సమస్తాన్ ప్రణతాన్ సురాన్ దేవ్యువాచ విదయాంతశాస్త్రేయోభివాంఛనం దేవా ఉచు భగవత్యాగరం సర్వం నకించిదవశిష్యతే యదయన్యేతశత్రుదస్మాకం మహిషాసురా యదిచాపి వరోదేయస్మయాస్మాకం మహేశ్వరి సముద్రా సముద్రా